పంతొమ్మిది వందల 1948 శ్రావణ మాసం 8వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 30వ తేదీ గురువారం. మహాప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 5 గంటలు దాటి 55 నిమిషాలు. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం.

చరిత్రపుటంలో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, జూలై 30 ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం మనం నిర్వహిస్తాం. మనిషిని ఒక వస్తువులా కొనడం, అమ్మడం, మోసం చేసి వాళ్ళని తీసుకెళ్లడం, బలవంతంగా పనిచేయించడం, లైంగిక దోపిడీకి గురి చేయడం, బిచ్చమెత్తించడం లేదా అవయవాల కోసం వారిని ఉపయోగించడం వంటి నేరాలను మానవ అక్రమ రవాణా అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అత్యంత ప్రమాదకరమైన నేరాల్లో ఒకటి.

మనం తరచుగా వింటూ ఉంటాం, చాలామందిని మంచి ఉద్యోగం ఇస్తామని, ఎక్కువ జీతం వస్తుందని, లేదంటే సినిమాలకు సంబంధించి ఆశ చూపించడం, లేదా విదేశాలకు పంపిస్తామని చెప్పి అమాయకులను మోసం చేస్తూ ఉంటారు. ఈ మోసాలకు ఎక్కువగా మహిళలు, చిన్నారులు, పేద కుటుంబాల వారు, చదువు మానేసిన యువత, ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు నేడు బలైపోతున్నారు. ఒకసారి ఈ ముఠాల చేతులు పడితే మాత్రం బయటపడడం చాలా కష్టం. శారీరకంగానే కాదు, మానసికంగానూ వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

సో తెలియని వ్యక్తులు చెప్పేటువంటి బూటకపు మాటలు ఎప్పుడూ నమ్మబాకండి. ఉద్యోగం కోసం వెళ్లే ముందు అసలు ఆ కంపెనీ ఉందా లేదా నిజమైందేనా తెలుసుకోండి. పిల్లలను ఒంటరిగా ఎక్కడికి పంపొద్దు. సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి వారి పట్ల మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే మీ కుటుంబ సభ్యులకు కానీ లేదంటే పోలీసులకు కానీ సమాచారం ఇవ్వాలి. ఇలాగే ఈ సమస్యను అరికట్టడం ప్రభుత్వ బాధ్యత అనుకోవద్దు, ఇది సమాజం బాధ్యత, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. పాఠశాలలు, కళాశాలలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, ప్రజలు అందరూ కలిసి అవగాహన కల్పిస్తేనే ఈ నేరాలు మనం తగ్గించవచ్చు. ప్రతి మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది, ఆ హక్కును ఎవరూ దూరం చేయకూడదు. మన చుట్టూ ఎక్కడైనా పిల్లలను బలవంతంగా పనిచేయ

చేస్తున్నా, అనుమానాస్పదంగా ఎవరినైనా తరలిస్తూ ఉన్నా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఒక చిన్న జాగ్రత్త ఒక మనిషి జీవితాన్ని కాపాడవచ్చు. ఈ ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఏంటంటే, మోసాలకు మనం దూరంగా ఉందాం, ఇతరులను కూడా అప్రమత్తంగా చేద్దాం. మానవ అక్రమ రవాణా అడ్డుకునేందుకు మన వంతు బాధ్యతను పోషిద్దాం. మనిషి పుట్టింది అమ్మకానికి కాదు, మనిషి గౌరవంగా జీవించడానికి. ఇదే ఈ దినోత్సవం ఇచ్చేటువంటి గొప్ప సందేశం.

ఇక ఈ రోజుకుండేటువంటి మరో విశేషం ఏంటి అంటే అంతర్జాతీయ స్నేహ దినోత్సవం మనం నిర్వహించుకుంటున్నాం. మన జీవితంలో కుటుంబం ఎంత ముఖ్యమో స్నేహితులు కూడా అంతే ముఖ్యం. మన సంతోషంలో కష్టాల్లో మనతో పాటు నిలబడే వ్యక్తే నిజమైన స్నేహితుడు. అందుకే స్నేహం అనేది జీవితంలో ఎంతో విలువైన బంధం. స్నేహం అంటే కేవలం కలిసి తిరగడం కాదు, అవసరమైనప్పుడు అండగా నిలబడం. మనం ఏదైనా స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది స్నేహితుడే అంటే అతిశయోక్తి కాదు, అదే నిజమైన స్నేహం. ఈ స్నేహబంధం విలువను గుర్తు చేయడానికి ప్రతి సంవత్సరం జూలై 30న అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

మనకు శ్రోతలు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు. మరి ప్రభాత సమయాన దేశభక్తి గీతం విందామా? మరి

ఇంతవరకు శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు.

0: ఇంతవరకు శ్రోతలు అర్చన కార్యక్రమంలో భక్తికి తెలిపినారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి సుధ. మరి ఈనాటి సూక్తి సుధ వ్యాఖ్యాత పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు.
1: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, ఇది మనుధర్మ సూక్తి. మనుధర్మ శాస్త్రం చాలా గొప్ప అయినటువంటి విశేషాలను విషయాలను మానవాళికి అందించింది. అటువంటి దాంట్లో ఇదొకటి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే, మనం నిత్యం అనేక విషయాలు మన నిత్య జీవితంలో నడుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి సత్యం పలకాలనేటటువంటిది, సత్యవాక్ పరిపాలన గొప్పది. ఎందుకంటే చిన్ననాటి నుంచి మన వాళ్ళు తల్లిదండ్రులు తాతల దగ్గర నుంచి ఎన్నోక పురాణాలు ఇతిహాసాల్లో మనం వింటూ ఉంటాం, సత్యం కోసమే హరిశ్చంద్రుడు నానా కష్టాలు పడ్డాడు, చివరికి సత్యమేవ జయతే అనేటటువంటిది. అలాగే శ్రీరాముడు కూడా సత్యవాక్ పరిపాలన అంటే తండ్రి ఇచ్చిన మాట కోసరంగా కానానికి వెళ్ళాడు. తర్వాత అనేక విషయాలు రామాయణంలో మనకు తెలుస్తాయి, రాక్షస సంహారం, తర్వాత ధర్మ సంస్థాపన అనేటటువంటిది. కాబట్టి సత్యం అనేటటువంటి మాట ముఖ్యంగా చాలా గొప్పది అనేటటువంటిది. మానవ జీవితాల్లో మాటకు ఉన్న మహిమ దీని గురించి చెప్తున్నది. ఇంట్లో వాక్కున్న మహిమ చాలా గొప్పదైనటువంటిది. సత్యం వద ధర్మం చర, ప్రతి పాఠశాలలో కూడా రాసి ఉంటారు, సత్యమునే పలుకువలను ధర్మాన్ని ఆచరించండి అని. తప్పనిసరిగా సత్యాన్ని మాట్లాడాలని. అయితే కొన్ని సందర్భాల్లో సత్యం మాట్లాడకూడదు అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మనుధర్మ శాస్త్రంలో ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పబడిందంటే, ఎల్లప్పుడూ సత్యమే పలకాలి, ప్రియమైన మాటలనే పలకాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అంటే ప్రియమైనటువంటి సత్యాన్ని పలకాలి. అయితే ఎదుటివారిన బాధ పెట్టేటటువంటి మాటలు మాట్లాడరాదు అని ఈ శ్లోకంలోనే చెప్పబడింది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం అంటే నిజమైనటువంటి, నిజం ఎప్పుడు అతనికి ఇష్టం లేకపోతే అతనికి కష్టం కలిగించే పని అయితే నబ్రూయాత్ చెప్పొద్దు అని చెప్పి రెండవ వాక్యంలో చెప్పబడి

0: కనుక ఎదుటి వారిని బాధపట్టే మాటలు ఎంత సత్యమైనను పలుకరాదు, అలాగని ప్రియమును కలిగించే మాట అనుచు అబద్ధం కూడా చెప్పకూడదు. మూడో వాక్యంలో ప్రియంచ నానృతం బ్రూయాత్, ప్రియం అని చెప్పి అబద్ధాలు చెప్పకూడదు. యేష ధర్మ సనాతన, ఇది మన సనాతన ధర్మం అని చెప్పి నియమాలతో కూడినటువంటి సత్యాన్ని ఇచ్చారు. అంటే సత్యాన్వేషి ఎల్లప్పుడు సత్యాన్ని పలకాలి, ప్రేమైన మాటలని పలకాలి, ఎదుటి వారిని కష్టపెట్టేటటువంటి సత్యమైన దాన్ని పలకకూడదు, అలాగని ప్రియం కలిగించేటటువంటి అబద్ధాన్ని ఎప్పుడు చెప్పకూడదు. ఇది మన సనాతన ధర్మం అని చెప్తూ ఇక్కడ ఇది సార్వజనీనికమైనది, సార్వకాలికమైనది, ఇది కేవలము హిందూ మతమునకు సంబంధించింది కాదు, అందరూ మానవులు ఆచరించదగినటువంటిది. భారతదేశంలోనే కాకుండా చాలా చోట్ల అనేక దేశాల్లో కూడా ఈ థాయిలాండ్, కంబోడియా, ఇండోనేషియా, మయన్మార్ మొదలగు దేశాలను కూడా మనుస్మృతిని వాళ్ళు బౌద్ధ మత బోధనలో ఉపయోగించినట్లుగా మనకు తెలియవస్తున్నది. కానీ ఒక్కొక్కసారి మనం నిత్య జీవితంలో కొన్ని చూస్తుంటాం, ఏదైనా సందర్భంలో సత్యం చెప్పవలసి వచ్చిన ఇలా సూటిగా చెప్పరాదు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఏదో ఒక పెద్ద ప్రమాదం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, వెంటనే సత్యం అని చెప్పి నేరుగా పోయి చెప్తే వాళ్ళకి అది ఒక ప్రమాదకరంగా పరిణమిస్తుంది, వాళ్ళకి ఇష్టం కూడా కాదు. అటువంటప్పుడు దాన్ని నిదానంగా అంటే వినువానికి కష్టమైనటువంటి వాటిని నష్టం కలిగించేటట్టయితే అప్రియమైన, అంటే ఏదో ప్రమాదం జరిగింది కాస్త గుండె ధైర్యం చేసుకోండి అనేటటువంటి విషయాన్ని చెప్పి వాళ్ళని ముందుగా సంసిద్ధలు చేయాలన్నమాట. అలాగే ప్రేమైన మాటని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళని వాళ్ళని నమ్మించకూడదు, మోసం చేయకూడదు. ఎదుటి వాడికి కష్టం కలిగించేటటువంటి సత్యం మనం సత్యం చెప్పకపోయినా అసత్య దోషము మానవుడికి అంటదు అని చెప్పి ధర్మశాస్త్రం చెప్పింది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకొని తల్లిదండ్రులు ముందు పెద్దలు తెలుసుకోవాలి, పిల్లలకి దీని విషయాన్ని ఆకలింపు చేయాలి, తద్వారా మంచి ఉత్తమ పౌరుడుగా తయారు కావడానికి దోహదపడాలని చెప్పి తెలియజేస్తున్నాం.
1: ఇంతవరకు శ్రోతలు సూక్తి సిద్ధ విన్నారు వ్యాఖ్యాత పిఎల్ఎన్ రావు గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కాపట్లు.

వాస్తవానికి వరి నీటి మొక్క కాదు. వరిలో ఏ రకంగా ఒంటికర్ర నాటుకుంటేనే దుబ్బు బలంగా అభివృద్ధి చెందుతుంది. సాధారణ వరి నాటు పద్ధతి చిక్కెత అంటే చిక్కు నాటు మొక్కకు తగిన స్థాయిలో గాలి వెలుతురు లభించి ఎక్కువ పిలకలు వచ్చి బలమైన దుబ్బు రూపొందుతుంది. ప్రాకృతిక రైతులు వరి సాగులో సాలు పద్ధతి అనుసరిస్తారు. శ్రీ పద్ధతిలో వరుసలు మొక్కల మధ్య 12 నుంచి 24 అంగుళాలు దూరం పాటిస్తున్నారు. కుదురుకు ఒకే మొక్కను నాటుకోవాలి. చదరపు మీటరు వైశాల్యానికి 16 నుంచి 8 మొక్కలు వస్తాయి. శ్రీ పద్ధతి అనుసరించే వారు 10 నుంచి 20 రోజుల లేత నారును నాటుకోవాలి. ముదురు నారు వేయాల్సిన పక్షంలో చివర్లను కోయడం లేదా తుంచడం వలన కొత్త పిలకలు త్వరగా ఎదిగి రావడమే కాకుండా నారు చివర్ల మీద ఉండే కీటకాలు గ్రుడ్లు కూడా నాశనమవుతాయి. మొక్కలకు అవసరమైన పోషకాలను పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, పచ్చి ఆకు ఎరువులు, వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను, జీవన ఎరువులను ఉపయోగించి అందించవచ్చు. ఈ ఎరువులను భూమి కోతను అరికట్టి భూమికి తేమను పీల్చుకునే శక్తిని ఇస్తాయి. పశువుల ఎరువు, మేకలు, పందుల వ్యర్థాలను సాధారణంగా పశువుల ఎరువుగా ఉపయోగిస్తారు. మొక్కలకు కావలసిన పోషకాలన్నీ ఇందులో లభిస్తాయి. ఇవి భూమిలో దీర్ఘకాలం ఉండి మంచి ఫలితాలను ఇస్తాయి. ఎకరానికి పశువుల ఎరువు ఆవు పేడ 4.8 నుంచి 6, మేక పేడ అయితే 5 కిలోలు, కోళ్ల వ్యర్థాలు 2, పంది పేడ అయితే 0.5 కిలోలు 1 ఎకరాకు అవసరమవుతుంది. మనం చెప్పుకున్న ఎరువుల్లో దేనినైనా 1/4 కిలో వేసి కలియదున్నాలి. పశువుల ఎరువును బాగా చివికిన తర్వాత వెయ్యాలి. ఈ ఎరువు వేసిన రోజునే భూమిలోనికి కలియదున్నాలి. వెంటనే దున్నకుండా పొలంలో ఉంచితే పశువుల ఎరువులోని

అపేశాతం పోషకాలు భూమి కోత అధిక ఉష్ణోగ్రత వల్ల వ్యర్థమవుతాయి. అందువల్ల పశు సంపద సమృద్ధిగా ఉన్న రోజుల్లో ఇది సాధ్యమయ్యేది. వ్యవసాయ కుటుంబాల్లో పశు సంపద తగ్గిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత భారీ మోతాదు వాడడం రైతుకు భారీ ఖర్చుతో కూడిన పని. వాస్తవానికి పచ్చి రొట్టెను సమర్థవంతంగా ఉపయోగిస్తే ఇంత భారీ మొత్తం ఎరువులు అవసరముండదు. పశువుల ఎరువుకు జీవామృతాన్ని కలిపి ఘన జీవామృతం తయారు చేసుకోవడము లేదా జీవన ఎరువులను కలిపి శక్తివంతం చేసుకోవడం వలన టన్నుల పరిమాణం క్వింటాళ్లకు తగ్గవచ్చు. వాతావరణంలో 78% నత్రజని ఉంటుంది. భూమిలోని కొన్ని సూక్ష్మ జీవులు నత్రజనిని స్థిరీకరించి మొక్కలు తేలికగా గ్రహించే రూపంలోనికి మారుస్తాయి. అజిటోబాక్టర్, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టీరియా వరి సేంద్రియ సాగులో ఉపయోగించే జీవన ఎరువులు, అవి రసాయన ఎరువులు వాడకానికయ్యే అధిక ఖర్చులను తగ్గించడమే కాకుండా పంట దిగుబడులను పెంచి భూసారాన్ని కూడా వృద్ధి చేస్తాయి. దపోల్కర్ పద్ధతిలో పచ్చిరొట్ట పంటల సాగు ఎకరాకు వేరుశనగ, ఆముదం, సోయాబీన్, నువ్వులు వంటి నూనె గింజల రకాలైతే ఎకరానికి 4 కిలోలు, గోధుమ, రాగి, కొర్ర, సామ, జొన్న, సజ్జ వంటి తృణధాన్యాలైతే ఎకరానికి 4 కిలోలు, మినుము, పెసర, కంది, అలసంద వంటి అపరాలైతే ఎకరానికి 4 కిలోలు, జనుము, జీలుగ, అవిస, చిక్కుళ్ళు వంటి పచ్చిరొట్ట పైర్లైతే ఎకరానికి 4 కిలోలు, ధనియాలు, వాము, జీలకర్ర, మెంతి వంటి సుగంధ ద్రవ్యాలైతే ఎకరానికి 400 గ్రాములు సరిపోతాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ రకాలతో పాటు తోటకూర, కోడి జుట్టు కూర, పెద్ద తోటకూర, టమాటా, బెండ దోస వంటి గింజలను కూడా జత చేస్తున్నారు. ఇన్ని రకాలు అందుబాటులో లేనిచో వీలైనన్ని ఎక్కువ రకాలను కలిపి సాగు చేసుకోవాలి. మొక్కలు ఏపుగా పెరిగిన తర్వాత 45 రోజుల్లో దుక్కిలో కలియదున్నుకోవాలి. దీని వలన నేలలో సేంద్రియ కర్బన శాతం పెరగడమే కాకుండా ఆయా మొక్కల్లోని స్థూల సూక్ష్మ పోషకాలు నేలలో కలగలుస్తాయి. కలుపు విత్తనాలు కూడా మొలిచి పచ్చి రొట్టతో పాటు నేలలో కలియడం వలన కలుపు ఉధృతి కూడా తగ్గుతుంది. పచ్చిరొట్ట ఎరువుల ఉపయోగాల విషయానికొస్తే 2 పంట కాలాల మధ్య పచ్చిరొట్ట పైర్లను సాగు చేస్తే వర్షం, గాలి వల్ల కలిగే భూమి కోతను నివారించవచ్చు. ఈ మొక్కలు కుళ్ళి భూమిలో అందుబాటులో లేని కాల్షియం, భాస్వరం, సూక్ష్మ పోషకాలను మొక్కలు తేలికగా గ్రహించే స్థితిలోనికి మారుస్తాయి. బంకమట్టి నేలల్లో ఈ మొక్కలు భూమిలోని రేణువులను వదులు చేసి సూక్ష్మ రంధ్రాలు పెరిగేలా చేస్తాయి. ఇవి భూమిలో గాలి ఆడటం, తేమను గ్రహించే స్థితిని కూడా పెంచుతాయి. పచ్చిరొట్ట మొక్కలను భూమిలోకి కలియదొన్నినప్పుడు అవి కుళ్ళి భూమిలో కర్బన శాతంతో పాటు జీవన ద్రవ్యం అంటే హ్యూమస్ ను కూడా పెంచుతాయి. కొన్ని మొక్కల పచ్చి ఆకులు, కొమ్మలను భూమిలో వేసి కలియదొన్నడం రైతులు సాధారణంగా ఆచరించే పద్ధతి. దీనికి గాను ఉపయోగించే ఆకులను పచ్చి ఆకు ఎరువులు అని పిలుస్తారు. పచ్చి ఆకును వ్యవసాయ క్షేత్రం నుంచి సేకరించి మాగాణి పొలాల్లో దిగదొక్కడం ఇటీవల కాలం వరకు కొనసాగిన సంప్రదాయ రసాయనిక వ్యవసాయ భ్రాంతి బలంగా ప్రభావితం చేయడంలో క్షేత్ర పరిసరాలలో చెట్లు, చేమలు అంతరించిపోయాయి. ఫలితంగా రైతులు ఈ పద్ధతిని విస్మరించారు. గతంలో కానుగ, సీతాఫలం, వేప, వెంపలి, జిల్లేడు తదితరాలను పొలంలో దిగదొక్కేవారు. ఇవన్నీ మనం ప్రాకృతిక సస్యరక్షణ ద్రావణాలు, కషాయాల్లో వాడుతున్నవి. ఇవే మొక్కలు పొలంలో నేరుగా కలిసిపోవడం వలన సహజ సస్యరక్షణ జరుగుతుండేది. పొలం పోషకాల ఖజానాగా మారేది. నేటి పరిస్థితుల్లోనూ ఈ విధానం పునరుద్ధరించి ఆచరించుకోవచ్చు. కొద్దిపాటి ప్రయత్నంతో వ్యవసాయ క్షేత్రం చుట్టూరా గట్లపైన గిరి పుష్పం, దీన్నే గ్లైరిసిడియా అని కూడా పిలుస్తారు, ఇంకా జిల్లేడు, సీతాఫలం, వెంపలి అంది వస్తాయి. వావిలి కొమ్మలు మొక్కలు నాటుకుంటే 2వ పంటకాలం నాటికి ఎదిగి అంది వస్తాయి. దీని వలన ఏటా టన్నుల కొద్దీ పచ్చిరొట్ట ఎరువు అందుబాటులోకి వస్తుంది. చుట్టూ జీవకంచె ఏర్పడి సహజ పక్షి స్థావరాలుగా కూడా మారుతాయి. రైతు నేస్తాలైన పక్షులు కీటక భక్షణ చేసి సస్యరక్షణలో సైదోడులుగా నిలుస్తాయి.

ఇక ఒక మంచి మాట విషయానికి వస్తే, ఉదయించే సూర్యుడు ప్రతిరోజు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాడు. నిన్నటి చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఈరోజు వెలుగును ఎవరూ ఆపలేరు అని. అలాగే మన జీవితంలో అపజయాలు, బాధలు, నిరాశలు ఉన్నా కూడా అవి ఒక కొత్త ఆశతో, ఒక కొత్త అవకాశం కోసం ఒక కొత్త ఆరంభంగా మారాలి. చాలా మంచి మాట కదా. ఇక స్టూడియోలో సమయం అయితే 6 గంటలు దాటి 40 నిమిషాలు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6 గంటల 50 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, అధునాతన తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తైవాన్కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నిన్న సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్టంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక వసతులు, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తైవాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రాష్టంలో పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు జారీ చేయడంతో పాటు పూర్తిస్థాయి ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఎటువంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్ 2026పై ఉద్యోగాల కల్పనకు ఏర్పాటైన మంత్రుల బృందంతో గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, జాబ్ క్యాలెండర్ 2026లో మొత్తం 10,060 పోస్టులను 4 దశల్లో భర్తీ చేయనుండగా, తొలి దశలో 1,523 విశ్వవిద్యాలయ అధ్యాపక ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, రెండవ దశలో 3,168 ఉద్యోగాలకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 3-4 దశల్లో 5,369 పోస్టులకు అక్టోబర్ 15న ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రాష్టంలో తొలిసారిగా నిర్మించిన మైత్రేయ బుద్ధ విహార్ ప్రారంభోత్సవంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో తొట్లకొండ, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలో బుద్దిస్టు సర్క్యూట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. శాంతి, సహనం, అహింస వంటి బుద్దుని సందేశాలను ప్రతి ఒక్కరూ

0: ఆచరించాలని మంత్రి కందుల దుర్గేష్ తెలుపుతూ,
1: ఏ ఒక్క కాలానికి ఏ ఒక్క సమయానికి పరిమితమైనవి కాదు. ఆయన చెప్పినటువంటి స్ట్రాటజీస్ అదేవిధంగా అహింస అయినటువంటి అంశాలు దేశాన్ని ప్రేమతో మాత్రమే తగ్గించగలం. ఇదే సరస్వమైనటువంటి ప్రేమైనటువంటి మాత్రం గుర్తు చెప్పినటువంటిది. బుద్ధుని యొక్క ప్రవచనాలు కానీ బుద్ధుని యొక్క బోధనలు కానీ విశ్వవిఖ్యాతం కావాలనేటువంటి ఆలోచనలు వారు చేసినటువంటి ప్రయత్నానికి అభినందనలు.
0: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. హైదరాబాద్లో జాతీయ భద్రతా మండలి తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాసెస్ సేఫ్టీ ఆఫ్ కంబస్టబుల్ డస్ట్ అంశంపై రెండు రోజుల కార్యశాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, పరిశ్రమల్లో ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులు సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను నెలకొల్పాలని అన్నారు. కంబస్టబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీల వంటి ప్రమాదాల నివారణకు ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలను రూపొందించి ఖచ్చితంగా అమలు చేయాలని కర్మాగారాల శాఖ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సమగ్రాభివృద్ది, పారిశ్రామిక పురోగతికి కీలకమైన మచిలీపట్నం బంటుమిల్లి రహదారి నిర్మాణానికి సహకరించాలని మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి మంత్రి నిన్న విజ్ఞప్తి చేశారు. ఈ రహదారి పూర్తయితే మచిలీపట్నం పోర్టు, మంగినపూడి బీచ్కు మెరుగైన అనుసంధానంతో పాటు పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఎంఎస్ఎంఈ క్లస్టర్ల అభివృద్దికి దోహదపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న శుద్దవాగు రక్షణ గోడ పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానుందని తెలిపారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. సో దాట్ ఓర్వకల్లో కూడా చాలా ప్రయారిటీ ఇస్తారు. ఎప్పుడైనా క్యాబినెట్ లో గానీ ఎస్ఐపీబీ లో గానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి, లేదు సార్ ఇది సపోర్ట్ చేయాలా, ఈ కంపెనీస్ కి ఇట్లా సపోర్ట్ చేస్తే గానీ ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఉండదు, ఇది బ్యాక్వర్డ్ రీజన్, ల్యాండ్ లో కన్వర్ట్ పెద్ద ఎత్తున లోకేష్ గారు ఇప్పుడు పవర్ దీకి సంబంధించింది ఫౌండేషన్ వేసే వస్తున్నారు. ఈస్ బీయింగ్ ఎ బిగ్ సపోర్టర్. హైకోర్టు బెంచ్ కూడా సార్ రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నారు. మొన్న కూడా నాకు చెప్పారు, సీజే గారు కంప్లీట్ చేశారు, నీకు త్వరలో గుడ్ న్యూస్ వస్తుంది భరత్ అని చెప్పి చెప్పడం జరిగింది.
0: రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకోవటమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి ఎఫ్సీవీ పొగాకు రైతులకు కేజీకి 20 రూపాయల చొప్పున సాయం అందించేందుకు 188 కోట్ల రూపాయలతో 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలుకు చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం కేంద్రంతో పాటు పొగాకు బోర్డు, వ్యాపారులతో సమన్వయం చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంపొందించడం, బాధితుల హక్కులను పరిరక్షించడం ఈ దినోత్సవ నిర్వహణ ప్రధాన ఉద్దేశం. మహిళలు, చిన్నారులను అక్రమంగా తరలించి వివిధ రకాల దోపిడీకి గురిచేసే చర్యలను అరికట్టేందుకు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి 2013 నుంచి ప్రతి ఏడాది జులై 30న ఈ దినాన్ని నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా నుంచి రక్షించబడిన బాధితులు వివక్షకు గురికాకుండా వారి సమస్యలు, అనుభవాలను సమాజం అర్థం చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తోంది. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిషాపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు

మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ద క్షేత్రాల సమగ్ర అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: राष्ट्र गीत वंदे मातरम के जान बूझ कर किए गए अपमान को भी उसी प्रकार के दंडनीय बनाया जाए जैसा कि वर्तमान कानून में है। हर भारतवासी के राष्ट्र प्रेम का उद्घोष है वंदे मातरम, विकसित भारत का संकल्प है वंदे मातरम।
1: ओडिशा राज्य अतिवृष्ट्या उच्छ्वसित नदीभिश्च विकट जलौघ स्थितिः दुरापद्यते। अस्माद् धेतोः चत्वारः जनाः मृत्युमुपगताः, सहैव चतुर्लक्षाधिकाः जनाः प्रभाविताः अभवन्। श्रावण मासस्य वार्षिकी कावड़ यात्रा अद्यारभ्य प्रवर्तते। अस्यां यात्रायां भक्ताः गंगाजलमानेतुम् उत्तराखण्डस्य हरिद्वार गोमुख गंगोत्री इत्यादिषु तीर्थस्थलेषु गच्छन्ति। अस्याः विशाल यात्रायाः सुव्यवस्थायै उत्तराखण्ड उत्तर प्रदेश सर्वकाराभ्यां व्यापक प्रबन्धाः प्रकल्पिताः इति वार्ताः।
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసార విశేషాల్లో 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రస్తుత తరుణంలో మానవ సంబంధాలు ఈ అంశం గురించి జీవి నాయుడు గారి ప్రసంగం వింటారు. అనంతరం కవిత గానం విందాం. రచన మరియు సమర్పణ శ్రీ హస్తి లక్ష్మణ మోహన్ కుమార్ గారు.

8 గంటల 35 నిమిషాలకు బిహారీ కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం బాగల్కోట జిల్లాలోని బాదామి పట్టణంలో వెలిసిన బాదామి గుహాల విశేషాలు తెలుసుకుందాం. సమర్పణ శ్రీమతి శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

ఇక 9 గంటలకు భారత న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:15 హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విందాం. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన హలో అభిరుచిలో చిత్రగీతాలు వినవచ్చు.

పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. ఇక సాయంత్రం 5 గంటలకు ప్రసార విశేషాలు విందాం. 5:05 వనితా వాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువత రంగం. ఈ కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. అలాగే యువతకు నచ్చే మెచ్చే సినీ గీతాలు వింటారు. ఇక 6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ సంగతి మీకు తెలుసా పునః ప్రసారం వింటారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు విందాం.

7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. ఇక 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7 గంటల 15 నిమిషాలకు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సంవత్సరం పొడవునా వేయదగ్గ పంటల గురించి డాక్టర్ ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సిహెచ్ లక్ష్మిగారి ప్రసంగం విందాం. అనంతరం పొలం కబుర్లు వింటారు.

7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు వింటారు.

8:10 పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటాం. 8:30 నుంచి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. ఇక 10:00 వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇంతవరకు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:00 దాటి 5:00 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గవిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 22వ జేఆర్డి టాటా స్మారక సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన, నాణ్యత, ఆవిష్కరణలు, పోటీతత్వం ద్వారా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ప్రపంచ ఆదరణ పొందేలా ప్రయత్నించాలన్నారు. ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి 100 కోట్ల రూపాయల పరిశోధన, అభివృద్ది, ఆవిష్కరణ నిధులు, ఇండియా ఏఐ మిషన్, 2వ సెమీ కండక్టర్ మిషన్తో సహా అనేక కార్యక్రమాల గురించి మంత్రి వివరించారు. ఈ కార్యక్రమాలు దేశంలో ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని, టెక్నాలజీల అభివృద్దిని వేగవంతం చేస్తాయని చెప్పారు. క్షయవ్యాధి నిర్మూలన కోసం జన్ ఆందోళన్కు నాయకత్వం వహించాలని పశ్చిమ బెంగాల్కు చెందిన పార్లమెంటు సభ్యులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. న్యూఢిల్లీలోని ఎక్స్టెండెడ్ పార్లమెంట్ హౌస్ అనెక్స్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా పశ్చిమ బెంగాల్ ఎంపీలతో ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించారు. గ్లోబల్ వేగంతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో భారతదేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు, చికిత్స కవరేజ్ రేటు 92% చేరుకున్నట్టు నడ్డా వెల్లడించారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని సాధించడానికి కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని, ముందస్తు గుర్తింపును, జిల్లాస్థాయి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని ఆయన ఎంపీలను కోరారు. అలాగే భారతదేశ క్షయవ్యాధి నిర్మూలనలో స్వదేశీ ఆవిష్కరణలు, ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ, మెరుగైన రోగుల మద్దతు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. లోక్సభ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తు జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ

0: నుండి 2 నెలల లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీట్ దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణలు ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ, చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణ తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికున్న నిబద్దతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: The earlier bill and the amendment today are reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్, యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువని ఆరోపించారు.
2: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred. This was deep expression of the future generation of this country, and I feel that all political parties must respect this expression.
0: Lok Sabhalo the public examinations amendment bill 2026 aamodam pondina sandarbhanga vidyarthulaku yuva aashavahulaku samachara prasara shaka mantri Ashwini Vaishnav abhinandanalu teliparu. పరీక్షల్లో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఈ బిల్లు కఠినమైన చర్యలు తీసుకొస్తుందని పేర్కొన్నారు. పరీక్షల్లో పారదర్శకత, నిష్పక్షపాతను కాపాడడానికి ఈ బిల్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పటిష్టమైన దర్యాప్తు యంత్రాంగాలతో మరింత కఠినమైన శిక్షలు ఖరారు చేసిందని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, మధ్యప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గవెట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఈ పోరులో గవెట్ 10.71 సెకండ్ల టైమింగ్తో ప్రథమ స్థానంలో నిలవగా బాసిల్ 10.83 సెకండ్లతో రెండవ స్థానంలో నిలిచారు. ఇంగ్లాండ్కు చెందిన కెవిన్ శాంటోస్ 10.85 సెకండ్లతో కాంస్య పతకం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొట్టమొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 10వ ఎడిషన్ను ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ వేదిక అయిన ఈ సదస్సు 7 నుండి 10వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న IMC 2026 భారత్ డిజిటల్ పరివర్తన తదుపరి దశను రూపుదిద్దు

0: దానికి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు, టెలికాం ఆపరేటర్లు, ఇన్నోవేటర్లు, స్టార్టప్లు, ఇన్వెస్టర్లు, పరిశోధకులు, విధానకర్తలను ఒక చోటకు చేర్చనుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ది దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మొహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ఇప్పుడు వింటాం.

నెల్లూరు జిల్లాను చైల్డ్ ఫ్రెండ్లీగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నట్లు కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ వ్యవస్థపై ఐసీడిఎస్, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, హాస్టళ్లు, సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం జరిగింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటూరి ఏవిఎస్ సూర్యనారాయణరాజు, సభ్యురాలు కేజీ వెంకట పద్మలత శాఖల వారీగా బాలల సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి చిన్నారికి ఆరోగ్యం, విద్యా భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ప్రతి విద్యార్థి సైబర్ భద్రతా రాయబారిగా మారని, ప్రతి కుటుంబానికి గ్రామానికి కారణీలు సైబర్ భద్రతా సందేశాన్ని తీసుకెళ్లారని జిల్లా ఎస్పీ అజిత విజన్లా పిలుపునిచ్చారు. బుధవారం పురమందిరంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. డిజిటల్ అరెస్టులు, లోన్ యాప్ మోసాలు, ఫిషింగ్ లింకులు, ఓటీపీ మోసాలు, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లు, పార్ట్ టైం జాబ్స్ స్కామ్లు తదితరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా మహిళలను లక్ష్యం చేసుకుని ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడం, సామాజిక వేదికల ద్వారా బ్లాక్మెయిల్ చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. అదనపు ఎస్పీ సిహెచ్ సౌజన్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ రకాల సైబర్ మోసాలు వాటి నుంచి రక్షణ మార్గాలు వివరించారు. అనంతరం పురమందిరం నుంచి వీఆర్సీ సెంటర్ వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ జరిపారు.

నెల్లూరు పొదల్కూరు రోడ్లోని రెడ్ క్రాస్ సంస్థ క్యాన్సర్ ఆసుపత్రి 25 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ నెల 31న ప్రత్యేక వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు ఆ హాస్పిటల్ కోఆర్డినేటర్ రంగారావు బుధవారం తెలిపారు. ఉచిత ఓపీ సేవలతో పాటు వివిధ విభాగాల నిపుణులు రోగులను పరీక్షిస్తారని అన్నారు.

పంటలు సాగు చేసే రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి తెలిపారు. గూడూరు మండలం అయ్యవారిపాలెం, కోట మండలం వెంకన్నపాలెం, తిమ్మానాయుడుపాలెం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల్లో మార్పులు సంభవించే అవకాశం ఉందని అన్నారు. 840 రూపాయల బీమా ప్రీమియం చెల్లించి బీమా చేసుకోవాలని సూచించారు.

గురు పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కాగడ హారతులు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి వేళ పలుచోట్ల కోలాటాలు, భజనలు చేశారు.

0: ఇంతవరకు శ్రోతలు సింహపురి సమాచారం విన్నారు.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
2: PM జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటూ ఉన్నారు. మరి కార్యక్రమం ఇప్పుడు విందాం. ప్రస్తుత తరుణంలో మానవ సంబంధాలు, ఈ అంశం గురించి జీవి నాయుడు గారి ప్రసంగం.
3: శ్రోతలకు నమస్కారం. నా పేరు జీవి నాయుడు. నేను ప్రసంగిస్తున్న అంశం మురుగ్యమవుతున్న మానవ సంబంధాలు. 140 కోట్ల

జనాభా కలిగిన మన భారతావని నేడు మానవ సంబంధాలు రుగ్మవుతున్నాయి అని అంటే చాలా బాధ కలిగే అంశం. మన భారతావని ఎంతో పుణ్యభూమి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస లాంటి మహనీయులెందరో జన్మనించిన ఈ పుణ్యభూమి ఎంతో పవిత్ర భూమి. ప్రపంచంలోనే భారతావనికి ఒక విశిష్టత, ఒక గుర్తింపు ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలు విలక్షణమైనవి. ఆధ్యాత్మిక చింతన, గౌరవ మర్యాదలు ఈ భూమికి ప్రత్యేకం. ఇలాంటి భారతావనిలో ప్రస్తుతం మానవ సంబంధాలు మృగ్యమవుతున్నాయంటే అందుకు గల కారణాలను విశ్లేషించక తప్పదు. గతంలో కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేటివి. అప్పట్లో ఇలాంటి వసతులు ఉండేటివి కాదు. పల్లెల్లో కట్టెల పొయ్యితో వంట చేసుకుని, పొలంలో పనిచేసుకుని సుమారు 1 డజన్ మంది పిల్లలతో, 20-30 మంది కుటుంబ సభ్యులతో ఆనాడు కుటుంబీకులు కాలం గడిపేవారు. అయినా వారి మధ్య మానవ సంబంధాలు ఎప్పుడూ తగ్గేవి కావు. కానీ నేడు చిన్న చిన్న కుటుంబాలు ఉన్నప్పటికీ మానవ సంబంధాల్లో అసలు అవి ఉన్నాయా అనే ప్రశ్న కలుగుతుంది. అందుకు గల కారణాలను విశ్లేషిస్తే ఆ పెద్ద కుటుంబాల్లో అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు ఇలా పెద్దవారు ఎప్పటికప్పుడు ఆ కుటుంబాన్ని పర్యవేక్షిస్తూ వారిలో ఉండేటటువంటి లోపాలను సవరిస్తూ వారికి మంచి మర్యాదలు, కొన్ని గుణాలకు సంబంధించిన అంశాలను నేర్పేవారు. ఈరోజు అలాంటి పరిస్థితి కుటుంబాల్లో కరువైంది. ఎందుకు కరువైంది అని అంటే ప్రతిదీ స్పీడ్ యుగం అయిపోయింది. ఎవరు ఒకరికొకరు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి కూడా నేడు కరువు అవుతుంది. ఇందుకు గల మనం కారణాలను కానీ అన్వేషిస్తే ఇందులో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అంశాలు ముఖ్యంగా మానవ సంబంధాలు మనీ సంబంధాలు అవుతున్నాయి. రెండోది మనీ అండ్ మొబైల్. ఈ రెండు ఉపయోగించడం మూలంగా మనం సంబంధాలు మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఇటీవల నేను ఒక మ్యాగజైన్లో దాంపత్యం విలువలు వాటి గురించి కొంత చూశాను. దాంట్లో ఒక ప్రైవేట్ సర్వే ఒక వివరణ ఇచ్చింది. అందులో ఏముందంటే భారతావనిలో 78% దంపతుల మధ్య సంఘర్షణలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. రెండవది కేవలం 12% మంది కేవలం పిల్లల కోసం జీవనం సాగిస్తున్నాము అని చెప్పి పేర్కొన్నారు. కేవలం 5% మంది దంపతులు మేము సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తున్నాము అని చెప్పారు. 5% మంది మేము మా అభిప్రాయాలు చెప్పలేకపోతున్నాము అని చెప్పారు. అలాంటి నేపథ్యం మానవ సంబంధాల్లో ఉన్నాయని అంటే మనం మన సంబంధాలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పునరాలోచించుకోవాలి. అందుకే మనీ సంబంధాలను కొంత ఆలోచించి దూరంగా పెట్టి మానవ సంబంధాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మానవ సంబంధాలు లేకపోతే గౌరవ మర్యాదలు అంతరించిపోతాయి. మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, జన్మభూమి, మాతృభాష, మర్యాదలు, సంస్కృతులు వాటిని మనం ఎప్పుడు మనం కాపాడుకోవాలి అని. అలాంటి తరుణంలో మనం ఈ మనీ సంబంధాలను కొంత దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనీ సంబంధాలను మానవ సంబంధాలుగా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకోసం మనకి పాశ్చాత్య దేశాలకు చాలా వ్యత్యాసం ఉంది. దోర్నాదుల రామిరెడ్డి గారు అని ఆయన ఒక విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి, ప్రస్తుతం మనలో లేరు, ఆయన రచయిత కూడా. ఆయన సుమారు 10-15 ఏళ్ల క్రితం వాళ్ళ కుమార్తె గారి దగ్గర అమెరికాకు వెళ్ళారు. ఆయన తిరిగి వస్తూ ఆయన ఒక పుస్తకం రాశారు ఇక్కడ, నా అమెరికా అనుభవాలు. అందులో నేను ఒక విషయం చదివాను, 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న దంపతులకి అమెరికాలో ఘన సన్మానం చేశారట. అంటే కేవలం 18 సంవత్సరాలు మానవ సంబంధాలు కలిగి దాంపత్యంలో వాళ్ళు సంస్కరించబడి సత్కారం పొందారు అని అంటే వాళ్ళ సంబంధాలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. మన భారతావనిలో అలాంటి పరిస్థితి లేదు. మనం 100 సంవత్సరాలు మంచి సంబంధాలు కలిగి ఉంటున్నారు. అయితే ఇటీవల యువతలో కొంత లోపం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ దైనందిక జీవితంలో స్పీడ్ యుగంలో ఎవరికి వారు ఒంటరిగా ఉండటం అలాంటి సందర్భాల్లో కొంత ఆలోచన ధోరణి మారుతూ ఉంది. కాకపోయినప్పటికీ కూడా ఈ మొబైల్ యుగం, మొబైల్ని మనం ఉపయోగించాలి. మొబైల్ చాలా ఉపయోగం, కానీ అది ఎంతవరకు ఉపయోగించాలో అంతే ఉపయోగించాలి. కానీ దాన్ని ఎక్కువగా వినియోగించడం మూలంగా కూడా చాలా అనర్థాలు ఉన్నాయి. కంటి చూపు దెబ్బతినవచ్చు, వినికిడి లోపం రావచ్చు, జ్ఞాపశక్తి తగ్గవచ్చు, ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గతంలో మనం ఎంతో మెమరీ పవర్ కలిగి ఉండేవాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కేవలం 4:3 ఎంత అన్నా కూడా మొబైల్ తీసి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు గల కారణం ఏంటి అని అంటే మనం మొబైల్ పైన ఆధారపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి

రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం మన జీవితాలని మనమే బాగుపరచుకోవాలి. మన సంబంధాలను మెరుగుపరచుకోకపోతే మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఎందుకంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత పిల్లలది ఉంది అని మన సంస్కృతి సాంప్రదాయాలు చెబుతున్నప్పటికి కూడా ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులను వారు వృద్ధాశ్రమంలో చేర్చడం అలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. కాకపోతే దానివల్ల మనం ఏం జరుగుతుంది మనకైనా అంటే కొంత అనర్థదాయకం జరుగుతుంది. మన సంబంధాల్లో అవి సరిగా ఉంటే వారిని వృద్ధాశ్రమంలో చేర్చాల్సిన పరిస్థితి ఉండదు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారో వారు పెద్ద అయిన తర్వాత కూడా తల్లిదండ్రులను అంతే తరహాలో చూసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంది. అలాంటి తరుణంలో మనం ప్రతి ఒక్కరూ ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించాలి. మన సమాజంలో జరుగుతున్న లోపాలని మనకి మనమే సవరించుకోవాలి. ప్రతి ఇంట్లో కనీసం ఒక రూమ్లో తల్లిదండ్రులు ఉంటే, ఒక రూమ్లో పిల్లలుంటే కనీసం వారిని వీళ్ళు పలకరించేదానికి మొబైల్లో పలకరిస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. కానీ నేరుగా వెళ్ళి పలకరించి వాళ్ళతో కొద్దిసేపు కూర్చొని ముచ్చటించుకుంటే ఆ ఆప్యాయత అనురాగాలు ఎంతగానో దోహదపడతాయి. కాబట్టి సమాజంలో ఉన్నత విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరులపైన ఉంది, తల్లిదండ్రులపైన ఉంది, అలాగే యువతపైన ఉంది. ముఖ్యంగా యువతీ యువకులు ఆలోచించి మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన సాంప్రదాయాలు సంస్కృతి ఏమవుతుంది, వాటి ఎలా కాపాడుకోవాలి అనే అంశాలను మనం గౌరవించుకోక తప్పదు. మన ప్రధానమంత్రి ఇటీవల మంకీ బాత్లో ఒక విషయం చెప్పారు, మీరు గుర్తుండే ఉంటుంది. అందరూ మొబైల్ వాడుతున్నారు, ఆ మొబైల్ని వాడటం మంచిదే. అయితే ప్రతి ఒక్కరూ పాస్వర్డ్ పెట్టుకుంటున్నారు, ఆ పాస్వర్డ్ ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ తెలియటం మంచిది. దానివల్ల పారదర్శకత ఉంటుంది, అలవర్చుకుంటే ఆ సంబంధాలు బాగుంటాయి, కుటుంబం బాగుంటుంది, వారి మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటుంది అని చెప్పి సెలవిచ్చారు. సో అలాంటి తరుణంలో గౌరవ ప్రధానమంత్రి గారే అలాంటి విషయాన్ని కూడా మన్ కీ బాత్లో ఒక ప్రత్యేక అంశంగా చెప్పారని అంటే వారు దాని పట్ల ఎంత శ్రద్ధ చూపారో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనీ సంబంధాలని మానవ సంబంధాలని మనం మృగ్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. రెండోది మొబైల్ని వాడవచ్చు కానీ తల్లిదండ్రులతో ముచ్చటించేదానికి కూడా మొబైల్ని పక్క రూమ్ నుంచి వాడటం అనేది సరైన విధానం కాదు, దాన్ని మనం తగ్గించుకోవాలి. అలాగే పెద్దల్ని గౌరవించటం అలాంటి పరిస్థితులు కూడా మళ్ళా మనం పునరావృతం చేసుకోవాలి. రెండవది ఈ పండుగలు ఉత్సవాలు ఇలాంటివి కూడా నేటి తరుణంలో ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి. కానీ గతంలో ఏంటంటే అది ఒక పండుగ వాతావరణం, ఒక ఆహ్లాదకర వాతావరణం అలా జరిగేది. ఉండే కుటుంబ సభ్యులు బంధువులు అందరూ ఒక చోట చేరేవారు, అలాంటి పరిస్థితులు ఉండేటివి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా ఉంటున్నాయి. కానీ దానికి కూడా కొంత సమయం వెచ్చించి మనం ఆ సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడుకుంటూ ఆ ఆనందాన్ని కానీ పంచుకోగలిగితే అది మన జీవితాన్ని కొంత పెంపొందించబడుతుంది. రెండోది మన జీవన ప్రమాణాలు కూడా ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయి. కాబట్టి ఇలాంటి అన్నిటినీ మనం దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా మృగ్యం కాకుండా మానవ సంబంధాలను కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఉంది అని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను.

ఇంతవరకు శ్రోతలు ప్రస్తుత తరుణంలో మానవ సంబంధాలు ఈ అంశం గురించి జీవి నాయుడు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం కవితా గానం. రచన మరియు సమర్పణ శ్రీ హస్తి లక్ష్మణ మోహన్ కుమార్ గారు.

గౌరీ కథ. గోధూళివేళ జీవాలు పగటిపూట మేతకు చేలలోకో అడవిలోకో వెళ్ళి తిరిగి సాలల్లోకి చేరుకునే వేళ. మెల్లమెల్ల

ఆకాశం మబ్బులతో కమ్ముకుంటోంది. మేఘాలు ఎర్రగావుతో నిండి ఏదో ఉపద్రవం జరగబోతున్నట్లు సూచిస్తున్నాయి. అప్పుడే దుమ్ములేపుకుంటూ ఊర్లోకి ప్రవేశించింది ఓ లారీ. నేరుగా కొండయ్య ఇంటి ముందు ఆగింది. లారీలోంచి ఇద్దరు ఆజానుబాహులు దిగి కొండయ్య ఇంట్లోకి వెళ్ళి కాసేపు మాట్లాడుకున్నారు. డబ్బులు చేతులు మారాయి. కాసేపటికి బాగా చీకటి పడింది. లారీని దొడ్డి వెనక ఉంచి ట్రక్ వెనక తలుపు తీసి నిటారుగా చెక్కబల్ల వేసి ఉంచాడు క్లీనర్. పశువుల కాపరి కాసేయ పాకలోని బర్రెల్ని బయటకు తోలి లారీలోకి ఎక్కిస్తున్నాడు. ఒక్కొక్క బర్రె భారంగా పశువు దీనవదనంతో కాస్త అర్థం కాక లారీలోకి ఎక్కుతున్నాయి. వాటికి తెలుసు, ఒకసారి లారీలోకి ఎక్కితే తిరిగి గూటికి చేరుకోమని. ఆ సంగతి గుర్తుకు వచ్చి కొన్ని విషాన్న వదనంతో దిగులుగా తప్పనిసరిగా ఎక్కుతున్నాయి కాపరి కర్ర దెబ్బలకి. చివరగా గౌరీవంతు వచ్చింది. గౌరీలో ఏమాత్రం విషాద ఛాయలు లేవు, బాధ నిట్టూర్పులు అసలు లేవు. ముఖం క్రౌర్యంతో నిండిపోయి ఉంది. ఎంతో హుందాగా దజ్జాగా లారీలోకి ఎక్కింది. లారీ షట్టర్ వేసిన కొద్దిసేపటికి లారీ కదిలింది. ఒక్కసారిగా గౌరీ వెనక్కి తిరిగి ఇంటి గుమ్మం ముందు నిల్చుని ఉన్న కొండయ్య రాములమ్మ వైపు చూసి గుడ్లూరిమి పెద్దగా రంక వేసింది. ఛీ దుర్మార్గుల్లారా అని తిట్టుకుంది. లారీ క్రమంగా కనుమరుగయింది. గతం సాయం సంజవేళ వినీలాకాశం ఎంతో ప్రశాంతంగా ఉంది. మబ్బులు లేత పసుపు వర్ణంలో వింత వింత శోభలను కురిపిస్తున్నాయి. ఊరికి సమీపంలోని కొండ ఆపై పచ్చని పైరుగాలులు ఊర్లోకి చల్లగా వీస్తూ ఉన్నాయి. ఏమేవ్ దిష్టి తీస్తూరా పిలిచాడు కొండయ్య. ఇంటి గుమ్మం వద్ద నిల్చున్న భార్య రాములమ్మని పిలిచాడు. తెస్తుండా నవ్వుముఖంతో హారతి పళ్ళం తీసుకుని వచ్చి దిష్టి తీసి వెళ్ళింది గుమ్మం ముందు నిల్చుని ఉన్న ఒక లేగదూడ, ఒక తెల్లటి ఆవు. కొండయ్య పురుగుర్లో తెలిసిన వారి నుండి ఒక తెల్లటి ఆవు దూడను కొనుక్కుని వచ్చాడు. ఆవు పక్కన చూడముచ్చటగా ఉన్న దూడను చూసి రాములమ్మ ఎంతగానో మురిసిపోయింది. ఆమె సంతోషాన్ని ఆసక్తిగా చూసింది ఆ దూడ హారతి వెలుగులో. ఒరే ఆ ఆవు దూడల్ని ఇలా రాకురా అరిచింది రాములమ్మ. పశువుల కాపరి కాశేయని ఈరోజు చాలా మంచి రోజురా అంటూ ఆవుకి దూడకి మోపురం మీద నుదుటిపై మోకాళ్లకు పసుపు కుంకుమలు తీర్చిదిద్దింది తను. దీనికి గౌరీ అని పేరుతో పిలుద్దాంరా అంది రాములమ్మ కాశయ్యతో. ఈ దూడ చాలా ముచ్చటగా ఉందిరా కాశి అని దూడ చెవులను పట్టుకుని ముందుకు లాక్కుని దూడ నుదుటిపై ముద్దు పెట్టుకుంది. అప్పుడు ఆ చిన్నారి గౌరీ ముఖంలో వెలుగులు విరజిమ్మాయి. ఆహా, మా అమ్మ తర్వాత ఈమె నన్ను ప్రేమగా చూస్తోంది అనుకుంది మురిసిపోతూ. ఏమయ్యో మనం ఈరోజు పట్నం పోతున్నాంగా, అక్కడ మన గౌరీకి రంగుల పూసల దండ తప్పకుండా కొనాలి ముగుడుతో చెప్పింది రాములమ్మ. పాకలో ఒక పక్క గుంజకు కట్టి ఉన్న గౌరీ ఆ మాటలను ఆలకించింది. ఒక్కసారిగా జలపాతంలా ఆనందం ఎగిసింది తన మనసు. ఎగిరి గంతులేసింది, చిందులేసింది. ఆ రోజంతా పలుపు తీసిన తరువాత చెంగు చెంగున ఎగురుకుంటూ, అమ్మా వాళ్ళు నాకు రంగు పూసల దండ కొనిస్తారంట బిగ్గరగా అరిచి తన అమ్మకు చెప్పింది గౌరీ. సంతోషంతో అటూ ఇటూ గంతులేసింది. అనుకున్నట్లే ఆ రోజు సాయంత్రం తన మెడలో రంగురంగుల పూసల దండ రాములమ్మ తన మెడలో కొడుతూ ఉంటే గౌరీ కనుకొనల నుంచి ఆనంద బాష్పాలు చిప్పిల్లాయి. ప్రేమతో మమేకమై నాలుగుతో రాములమ్మని స్పృశించింది ఆనందంగా. తనలో ఎక్కడలేని సంతోషం.

కష్టం ఆనందం సముద్రపు కెరటాల్లా ఎగిసిపడుతున్నాయి. వే జన్మలకైనా ఈ ఇంట్లోనే పుట్టాలి దేవుని మనసులో కోరుకుంది గౌరీ. కాలచక్రం ముందుకు సాగిపోతోంది. చకచక ప్రపంచకపు గతులను వెనక్కు నెడుతూ కాలం మారింది అని చెప్పే మనుషులే ముందుగా తాము మారిపోతున్నారు. అన్ని కాలాలు మంచివే, కాస్త మనం స్మృతిలో ఉండి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటే. స్వార్థం విశ్వవ్యాప్తమై మానవత్వం నశింపబడుతోంది. ఇప్పుడు గౌరీకి తల్లి లేదు. వయసు వచ్చి తనే తల్లి అయ్యి ఒక జీవికి వెలుగునిచ్చింది. అమ్మా పాలు అని బిగ్గరగా అరుస్తున్నా పలుపుతో తన బిడ్డని దూరంగా ఉన్న గుంజకి రాములం కట్టేస్తుంటే చూస్తూ ఉండిపోయింది గౌరీ. నా చిన్నప్పటి అనుభవమే కదా ఇది, ఇప్పుడు నా బిడ్డకు మనసులో అనుకుంది నిర్లిప్తంగా. పాలు పితుక్కున్న తర్వాత తన బిడ్డని వదిలేశారు. పరుగున వచ్చి తన పొదివిని కుదించి కుదించి పాల కోసం చీకుతూ అమ్మా పాలు రావడం లేదు అని ఆకలితో బిడ్డ అడుగుతుంటే మౌనంగా కన్నీరు కాచి ప్రేమతో బిడ్డను నాకుతూ ఉండిపోయింది గౌరీ. అమ్మా నా దగ్గరే ఉండమ్మా బలహీనంగా అరిచింది గౌరీ బిడ్డ. పొలి మేరకు మేత కోసం వెళుతూ వెనక్కి తిరిగి చూసింది గౌరీ గంపెడు దుఃఖంతో. కాలికి కట్టేసిన పలుపును లాక్కుంటూ అమ్మా ఈరోజు నా దగ్గరే ఉండమ్మా మరోసారి దీనంగా అద్దించింది గౌరీ బిడ్డ. లేదమ్మా నేను మందతో పాటు వెళ్ళి త్వరగా వచ్చేస్తానుగా, జాగ్రత్త నాన్న. బిడ్డను ఓదార్చి నుదుటిపై ముద్దు పెట్టుకుని బయలుదేరింది గౌరీ. తన బిడ్డ చాలా బలహీనంగా నిలవలేకుండా ఉండడం, ఆరోగ్యం సన్నగిల్లడం గౌరీ మదిలో చాలా ఆందోళనగా ఉంది. ఎంతో ఆతృతగా ఉంది గౌరీకి ఇంటికాడ తన బిడ్డ ఎలా ఉందోనని. పొద్దు కుంకుతోంది. ఉరుకుల పరుగులతో ఇంటికి చేరుకుంది ప్రేమతో తన బిడ్డను హత్తుకోవాలని. చిన్నా పిలిచింది గౌరీ. ఎగురుకుంటూ గంతులేస్తూ ఆనందంతో తనకు ఎదురు రాలేదు తన బిడ్డ. కలిగి తిరిగి చూసింది గౌరీ. ఎక్కడా తన బిడ్డ కనిపించలేదు. పాకలో ఇంటి ఆవరణలో మొత్తం గాలించింది. వచ్చి రాగానే పలుపుతో గౌరీని పాకలో కట్టేశాడు కాశయ్య. మళ్ళీ బిడ్డ పెద్దగా రంకి వేసింది గౌరీ. ఉలుకు లేదు పలుకు లేదు. పంచలో కాశయ్యతో రాములమ్మ తన వైపు చూస్తూ ఏవో పనులకు పురమాయించడం చూసింది గౌరీ. బిడ్డ చిన్నా ఇవే ఆ రాత్రంతా గౌరీ ఆర్తనాదాలు. మేత లేదు, నిద్ర లేదు. మరుసటి రోజు ఉదయాన ఎవరూ పాలు పితుక్కోవడానికి రాలేదు. పగలంతా కూడా చావడిలోనే తన బిడ్డను పిలుచుకుంటూ తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అవుతోంది గౌరీ. బాగా చీకటి పడింది. వేదనతో కళ్ళు మూసుకుని ఉన్న గౌరీ చిన్న అలికిడితో కళ్ళు తెరిచింది. సన్నటి దీపపు కాంతిలో తన కళ్ళు అగ్నిగోళాల్లా నిప్పులు కక్కుతున్నాయి. ఎక్కడ లేని ప్రచండ ప్రకంపనలు మొదలైంది తనలో. ఎదురుగా తన బిడ్డ రూపం నిర్జీవంగా తోలులో గడ్డి దూర్చి కుట్టి నాలుగు కర్రకాళ్ళు కట్టి ఉన్న గడ్డి బొమ్మ, దూడబొమ్మ. తనని మోసం చేసి తన బిడ్డగా తోలుబొమ్మను చూపించి తన పాలు దొంగిలించాలన్న స్వార్థం అలా చేసింది తన బిడ్డని. ఒక్కసారిగా గుండెలు బ్రద్దలైనట్టయింది గౌరీకి. చిన్నా నా బిడ్డ దిగంతాలు వినబడేలా ఆక్రోశించింది. కన్నీటి వరద పారించింది. తిరిగిరాని లోకాలకు పయనించిన తన బిడ్డను పదే పదే తలుచుకుని రోదించింది. మోసం చేస్తూ పాలు పితుక్కోవడానికి వచ్చిన పనివాడిని దగ్గరకు రానియలేదు. ఆ రోజు కూడా రాత్రంతా జాగరణ చేసింది గౌరీ. ఛీ, ఎంత నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు ఈ మనుషులు. తమ స్వార్థం కోసం సాటి జీవజాలాన్ని ఎంతగా బానిసలు చేసుకుని బలిగుంటున్నారు. చిత్కరించుకుంది గౌరీ. మానవత్వం మంటగలిపి దానవత్వం నిలువెల్లా నింపుకొని

ప్రకృతిని వికృతిగా ధ్వంసం చేస్తూ విశృంఖలంగా విలయాన్ని సృష్టిస్తున్నారు. నిరసించింది గౌరీ. తమకు ఏదైనా జరిగితే తట్టుకోలేని వాళ్ళు భగవంతుడు సృజించిన ప్రకృతి సంతానాన్ని మాత్రం తట్టుకోలేకుండా చేస్తూ సర్వనాశనానికి ఒడికడుతున్నారు ఈ మనుషులు. ఏసడించుకుంది. గౌతమ బుద్ధుడు లాంటి ఎందరో మహానుభావుల్ని కన్న ఈ భూమిపై మానవులకు న్యాయం, నోరు లేని మూగో జీవులకు న్యాయం. నిరంకుశంగా, నిరాఘాటంగా తరతరాల నుండి కొనసాగుతున్న ఈ దుర్నీతి నిరసించింది గౌరీ. తన మనసు కన్నీటి సముద్రంలో మునిగిపోయింది. ఏదో ఆందోళన ఉన్నట్లు, కోపంతో రగులుతున్నట్లుగా ఎర్రగా ప్రజ్వలిస్తూ ఉదయించాడు సూర్యభగవానుడు. రాత్రంతా నిద్రలేనందున ఎర్రని నిప్పు కణికల్లా ఉన్నాయి గౌరీ కళ్ళు. ఆ కళ్ళ నుండి వేడిగా కన్నీరు కారుతోంది. రౌద్రంతో ముఖం జేవురించి ఉంది. ఏదో నిర్వేదం, ఏదో నిర్ణయానికి వచ్చిన దానిలా గౌరీ ముఖం గోచరిస్తోంది. న్యాయానికి న్యాయం, అన్యాయానికి అన్యాయం. ఈ సూత్రాన్నే ఎదుటివారికే వల్లించాలనుకుంది గౌరీ. పనివాడు పాలు పితుక్కోవడానికి వచ్చి మరొకసారి ప్రయత్నించి విఫలమై తిరిగి వెళ్ళిపోయాడు. అలికిడి అయ్యింది. అల్లంత దూరాన తన బిడ్డ ఆనవాళ్లగా మిగిల్చిన దూడ గడ్డి బొమ్మ, దాన్ని కింద పడేసి కొడుతూ ఆడుకుంటున్నాడు కొండయ్య, రాములమ్మల ముద్దుల కొడుకు. అంతే, తనలో ఆవేశం పొంగింది. ఒక్క ఉదుటన కట్టిన పలుపు తెంచుకుని ముందుకు లంఘించింది గౌరీ. ప్రతీకారం ప్రారంభించింది బుసలు కొడుతూ. అలా తన కళ్ళతో కాళ్లతో తొక్కుతూనే ఉంది. పెద్ద పెద్ద అరుపులు సైతం వినిపించుకోవటం లేదు. అందరూ చుట్టూ చేరి కర్రలతో తనను చావుబాతున్నా లెక్క చేయడం లేదు. నుజ్జు నుజ్జుగా తొక్కి కొమ్ముతో పొడుస్తూనే ఉంది. రక్తసిక్తం అయ్యాడు కొండయ్య, రాములమ్మల ముద్దుల కొడుకు. తీవ్రంగా గాయపడిన బిడ్డ ముందు పడి ఏడుస్తోంది రాములమ్మ. ఒకపక్క బూతులతో గౌరీని తిట్టిపోస్తున్నాడు. దీన్ని రంపపు కోతలకు అమ్మేయాల, అరిచాడు కొండయ్య. క్రమంగా ఆ లారీ చెన్నై వైపు వెళ్ళిపోతోంది. చల్లని గాలి సోకుతోంది. గౌరీ శరీరం రక్తం ఓడుతోంది. వారు నిన్న కొట్టిన దెబ్బలకు అయినా బాధ, నొప్పి తెలియడం లేదు తనకి. కడుపు కోత బాధ అంటే ఎలా ఉంటుందో కొండయ్య రాములమ్మలకు చవి చూపించినందుకు ఆనంద బాష్పాలు రాలుస్తున్నాయి గౌరీ కళ్ళు. చాలా ప్రశాంతంగా తన్మయత్వంతో ఉండిపోయింది. తన బిడ్డను మరోసారి తలుచుకుని, నా చిన్నా, నేను నీ దగ్గరికే వచ్చేస్తున్నారా, ఈ పాడులోకంలో ఎక్కువసేపు ఉండలేనురా, మనసులో బిడ్డను స్మరించుకుని సగర్వంగా నిల్చుని లారీలో సాగిపోతోంది

ఇంతవరకు శ్రోతలు కవితాగానం విన్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎవరైతే ఇంజనీరింగ్లో చేరేందుకు విద్యార్థులు ఎదురు చూస్తున్నారో వారికైతే ఇది శుభవార్తే. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరులో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 4 నూతన బీటెక్ కోర్సులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సంవత్సరం అందిస్తున్న కోర్సుల వివరాలు ఇలా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఏఐ అండ్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ ఏఐ అండ్ డిఎస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ. మరి విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్ వసతి, ఫీజు రీఎంబర్స్మెంట్, బస్సు సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్స్, అత్యాధునిక ల్యాబ్స్, కంప్యూటర్ సెంటర్, క్రీడా మైదానం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.vsu.ac.in సందర్శించండి, లేదా సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9059676703. విద్యార్థుల భవిష్యత్తుకు కొత్త అవకాశాలు అందించేటువంటి ఈ కోర్సులను సద్వినియోగం చేసుకోండి. ఇక స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 49 నిమిషాలు. ఇప్పుడు లలితగీతాలు విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8 గంటల 10 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు,

0: Kamad Yatra for Shravan month to begin today. And para athlete Dilip Kavit wins gold, while Mohammad Basil bags silver in men's 100 meter race at Commonwealth Games. And with that, we end the morning news. Have a nice day.
1: Akasavani.
2: అమరావతి సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రకృతితో కలిసి అభివృద్ది శాశ్వతమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందేశం, భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష, ఆక్వారంగానికి ఊతమిచ్చే అంశాలపై ముగ్గురు కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి లేఖలు, రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు తదితర అంశాలతో కూడిన జులై నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రకృతితో కలిసి అభివృద్ది సాధించే దేశమే శాశ్వతంగా నిలుస్తుందని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్టంలో కొత్తగా అభివృద్ది చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం ప్రాజెక్టులను గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రకృతితో పాటు సాధించే అభివృద్దే శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు. నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నగరవనాలు పట్టణాలకు పచ్చని ఊపిరితిత్తులుగా పనిచేస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయని ఉప ముఖ్యమంత్రి వివరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దికి చిహ్నంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 1 ఆగస్టున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయని చెప్పారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో రాకపోకలు మెరుగుపడి ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రొయ్యల పరిశ్రమను ఆదుకునేందుకు జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు లేఖ రాశారు. సోయాబీన్ మీల్ ధరలు భారీగా పెరగడంతో రొయ్యల మేత తయారీ ఖర్చులు అధికమై రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో రొయ్యల మేత కొరతను తగ్గించి ధరలను నియంత్రించేందుకు సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఆక్వారంగాన్ని రక్షించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు కూడా ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఆక్వాకల్చర్ రంగాన్ని ఆదుకునేందుకు ఆక్వా ఏరియేటర్లపై వస్తుసేవల పన్ను జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు ఆమెకు లేఖ రాశారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఆక్వా ఎగుమతులపై ఉన్న సుంకాల విషయంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని కోరిన ముఖ్యమంత్రి ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 5 లక్షల వరకు వన్ టైం టాప్అప్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ను భూ వివాదాల రహిత రాష్టంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బ్లాక్ చైన్ విధానం ద్వారా ప్రతి భూమికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపు కల్పించి రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీంతో డబుల్ రిజిస్ట్రేషన్లు, భూ వివాదాలు, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. బ్లాక్ చైన్ విధానం అమల్లోకి రావడంతో భూముల క్రయ విక్రయాలు మరింత పారదర్శకంగా, సురక్షితంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. రాష్టవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవను పరిరక్షణ నిల్వ ప్రాంతంగా గుర్తించే ప్రక్రియపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి సమావేశం నిర్వహించారు. జీవ వైవిధ్యానికి నిలయమైన కొండకర్ల ఆవను సమగ్రంగా సర్వే చేసి ఎకో టూరిజం అభివృద్ది అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వేగం, నాణ్యత, సమయపాలన లక్ష్యంగా పనులు చేపట్టాలని సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధానిలో 50,999 కోట్లతో 95 ప్రాజెక్టులు చేపట్టారు.

0: చేపట్టామని, ప్రతి ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మీరు అమరావతి సమాచార లేఖ విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, ఆకాశవాణి అమరావతి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8:35. ఇప్పుడు విందాం కర్ణాటక రాష్ట్రం బాగలకోట జిల్లాలోని బాదామి పట్టణంలో వెలిసిన బాదామి గుహాల విశేషాలు. మరి కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమం వినే ముందు
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకటూరులో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 4 నూతన బీటెక్ కోర్సులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సంవత్సరం అందిస్తున్న కోర్సుల వివరాలైతే ఇలా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏఐ అండ్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ ఏఐ అండ్ డిఎస్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ. మరి విద్యార్థుల కోసం ప్రత్యేక వసతి, ఫీజు రియంబర్స్మెంట్, బస్సు సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఆధునిక ల్యాబ్స్, కంప్యూటర్ సెంటర్, క్రీడా మైదానాలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.vsu.ac.in సందర్శించండి, లేదా సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9059676703. మరి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎవరైతే ఇంజనీరింగ్కు వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్లకు ఇదొక శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు. మరి స్టూడియోలో సమయం 8:30 కాబట్టి వెంటనే విహారీ కార్యక్రమం వినేద్దాం.

ఈనాటి విహారి కార్యక్రమంలో భారతదేశ చారిత్రక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచి చాళుక్యుల శిల్పకళా వైభవానికి చిరస్మరణీయ నిదర్శనమై యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కర్ణాటక రాష్ట్రం బాగల్కోట జిల్లా బాదామి పట్టణంలో వెలసిన బాదామి గుహాలయాల విశేషాలు

బాదామి గుహాలయాల యొక్క స్థల పురాణం ఈ విధంగా ఉంది. ఈ బాదామిని ప్రాచీన కాలంలో వాతాపి అని పిలిచేవారు. ఈ ప్రాంతం చాళుక్య సామ్రాజ్యానికి మొదటి రాజధానిగా ఉండి అత్యంత ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం

ఒకప్పుడు ఋషుల తపభూమిగా, చుట్టూ ఉన్న ఎర్రటి ఇసుకరాతి కొండలు దేవతల నివాసానికి అనుకూలమై పవిత్ర ప్రదేశంగా ఉండేవి. పవిత్రమైన ఈ కొండల మధ్యలో అగస్త్య తీర్థం ఉంది. అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేసినందున ఈ సరస్సుకు ఆ పేరు వచ్చినట్లు ఇక్కడి స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. బాదామి గుహాలయాల చరిత్ర ఈ విధంగా ఉంది. ఇక్కడి గుహాలయాలలో హిందూ, జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన కళారూపాలు ఉన్నాయి. ఈ గుహాలయాలు సుమారు 6వ శతాబ్దానికి చెందినట్లు. క్రీస్తు శకం 543వ సంవత్సరం నుంచి 573వ సంవత్సరం మధ్యకాలంలో చాళుక్య చక్రవర్తి అయిన మొదటి మంగళేశుడు ఈ గుహాలయాలను నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో బాదామి చాళుక్యుల రాజధానిగా అభివృద్ధి చెంది అనేక ప్రాచీన కళలు, సాహిత్యం, శిల్పకళలకు కేంద్రంగా ఉండేది. తరువాతి కాలంలో రాష్ట్రకూటులు, హొయసళులు, విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. బ్రిటిష్ పాలనలో ఈ గుహాలయాల యొక్క ప్రాముఖ్యతను పురావస్తు శాఖ గుర్తించింది. ప్రస్తుతం ఈ కట్టడాలు భారత పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో సంరక్షించబడుతూ ఉన్నాయి. ఈ గుహాలయాల యొక్క నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. రాతిని తొలిచి నిర్మించిన ఈ గుహాలయాలు భారతదేశంలోని అత్యంత అద్భుతమైన ప్రాచీన కళాఖండాలుగా గుర్తింపు పొందాయి. ఇక్కడి ఎర్రటి ఇసుకరాతి కొండలను తొలిచి 4 ప్రధాన గుహలను నిర్మించడం జరిగింది. ప్రతి గుహలో అద్భుతమైన స్తంభాలు, మండపాలు, శిల్పాలను మనం దర్శించవచ్చు. మొదటి గుహలో 18 చేతులతో నృత్య భంగిమలో ఉన్న శ్రీ నటరాజస్వామివారు, 2వ గుహలో శ్రీ త్రివిక్రమ, శ్రీ వరాహ, శ్రీ వామనమూర్తులు ఉండి, అతి పెద్దదైన 3వ గుహలో శయన భంగిమలో శ్రీ అనంత పద్మనాభ స్వామివారు ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నారు. 4వ గుహలో మహావీరుడు, పార్శ్వనాథుడు మొదలగు జైన తీర్థంకరుల శిల్పాలను కూడా మనం దర్శించవచ్చు. ఈ గుహాలయాల పైకప్పులు, గోడలు, స్తంభాలపై చెక్కబడి ఉన్న శిల్పాలు అప్పటి స్థపతుల శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా ఉన్నాయి. ఈ గుహాలయాల విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ గుహాలయాల ముందు భాగంలో ఉన్న అగస్త్య తీర్థం సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తోండగా, సరస్సు ఒడ్డున ఉన్న భూతనాథ ఆలయం బాదామి అందాన్ని మరింత పెంచుతోంది. కొండపై ఉన్న బాదామి కోట, పురాతన రాజభవనాల అవశేషాలు, రక్షణ గోడలు చాళుక్యుల వైభవాన్ని తెలియజేస్తున్నాయి. సాయంత్రం వేళ ఈ ఎర్రటి కొండలపై పడే సూర్యకిరణాలు ఈ గుహాలయాలకు మరింత అందాన్ని చేకూరుస్తూ సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఫోటోగ్రఫీ, చరిత్ర, పురావస్తు పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదేశం ఎంతో ప్రత్యేకమైనదిగా కనిపిస్తోంది. ఈ గుహాలయాల యొక్క సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ బాదామి గుహాలయాలకు ప్రతిరోజు 9 గంటల నుంచి 5:30 వరకు సందర్శకులను లోనికి అనుమతిస్తారు. ఇందుకు గాను భారత పురావస్తు శాఖ నిర్ణయించిన ప్రవేశ రుసుము ఉంటుంది. ఈ గుహాలయాలలోని ముఖ్య ఉత్సవాల వివరాలు ఈ విధంగా

ఉన్నాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భూతనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీపావళి, దసరా, సంక్రాంతి వంటి పర్వదినాలలో దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ గుహాలయాల సమీపంలో దర్శించదగిన ప్రదేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో బాదామి గుహాలయాలతో పాటు భూతనాథ ఆలయం, అగస్త్య తీర్థం, బాదామి కోట, పురావస్తు మ్యూజియం, ఐహోళి, పట్టడకల్, మహాకూట ఆలయ సముదాయం, బనశంకరి అమ్మవారి ఆలయం వంటి చారిత్రక ప్రదేశాలను కూడా మనం దర్శించవచ్చు. ఇక ఈ గుహాలయాలకు ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

0: బాదామి గుహాలయాలు కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట జిల్లాలో ఉన్నాయి. ఈ ప్రాంతం రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. సమీప రైల్వే స్టేషన్ బాదామి రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ గుహాలయాలకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప విమానాశ్రయం హుబ్బళ్ళి విమానాశ్రయం. ఇది సుమారు 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రధాన విమానాశ్రయం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. బాదామికి బెంగళూరు, హుబ్బళ్ళి, బాగల్కోట, విజయపుర, గదర్ వంటి నగరాల నుంచి బస్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, కనుక సులభంగా చేరుకోవచ్చు.
1: శిల్పకళా ప్రియాణాం పుణ్యం చాళుక్య వైభవం వాతాపి గుహ మందిరం వందే భక్తార్థ సిద్ధితం.

బాదామి గుహాలయాల ఈ చారిత్రక వైభవాన్ని సందర్శించి మన భారతీయ శిల్పకళా సంపదను ఆస్వాదించే అవకాశం ప్రతి ఒక్కరికి కలగాలని మనసారా కోరుకుంటూ వచ్చేవారం మరో చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: ఇంతవరకు శ్రోతలు కర్ణాటక రాష్ట్రం బాగల్కోట జిల్లాలోని బాదామి పట్టణంలో వెలిసిన బాదామి గుహాల ఆలయాల విశేష గుహాలయాల విశేషాలు తెలుసుకున్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. మరి ఇప్పుడు విందాం.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరులో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 4 నూతన బీటెక్ కోర్సులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సంవత్సరం అందిస్తున్న కోర్సుల వివరాలు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఈ,

ആർട്ടിഫിഷ്യൽ ഇൻ്റലിജൻസ് ആൻഡ് മെഷീൻ ലേർണിംഗ് AI ആൻഡ് ML, ആർട്ടിഫിഷ്യൽ ഇൻ്റലിജൻസ് ആൻഡ് ഡേറ്റാ സയൻസസ് AI ആൻഡ് DS, ഇലക്ട്രോണിക് ആൻഡ് കമ്മ്യൂണിക്കേഷൻ എഞ്ചിനീയറിംഗ് ECE. വിദ്യാർത്ഥുല കോസം പ്രത്യേക ഹാസ്റ്റൽ വസതി, ഫ്യൂച്ചർ റീഎംബേഴ്സ്മെന്റ്, ബസ് സൗകര്യം, സ്മാർട്ട് ക്ലാസ് റൂംസ്, ആധുനിക ലാബ്സ്, കമ്പ്യൂട്ടർ സെന്റർ, ക്രീഡാ മൈതാനാലു വണ്ടി സൗകര്യാലു അందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్ www.vsu.ac.in సందర్శించండి లేదా సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9059676703. విద్యార్థుల భవిష్యత్తుకు అందించేటువంటి ఈ కొత్త కోర్సులైతే విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ, మరి ఇప్పుడు మనం గులాబీ చిత్రగీతం విందాం. ఈ పాటను ఆలపించిన వారు మను గాయత్రి, రచన సీతారామ శాస్త్రి, సంగీతం శశి ప్రీతం.

ఇంతవరకు శ్రోతలు సినీ గీతం విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం భారత న్యాయ

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: You had been listening to a talk on India's new labor codes by Dr. Pradeep Kumar Jena, Director, Ministry of Labor and Employment. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: ఇంతవరకు శ్రోతలు భారత న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
3: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703.

0: ట్రాన్సిట్ కోడ్ BSUESF.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు దాటి 15 నిమిషాలు. హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు అభ్యర్థించిన సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ తొలి శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
2: శుభోదయం సార్.
1: శుభోదయం అండి. శుభోదయం.
2: కావినడల గ్రామం నుంచి అహోబిల వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు మన అనౌన్సర్లకు గౌరవనీయులైన మీకు నమస్కారములు.
1: నమస్కారాలు అండి. చెప్పండి, ఇవాళ ఏ పాట విందామంటారు?
2: కుంతిపుత్ర సినిమాలో మేలే బాబాది దురలేవయ్యా ఆ పాట కాదు సార్?
1: ఓకే అండి.
2: ఈ పాట ముఖ్యంగా నా ప్రాణం మీద అందుకోసం సార్.
1: రైట్ అండి, మీరు కొన్ని పాట తీసి సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామా అండి?
2: ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు అండి.

0: చక్కటి పాట అయితే విన్నాం కదా, మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ముందుగా పాట ఈశ్వర్ యాదవ్ గారు, వైఎస్ఆర్ కడప జిల్లా, చెప్పండి ఏ పాట విందామంటారు? హలో, అనార్కలి
1: రాజశేఖరాల పాట.
0: ఏఎన్ఆర్ గారిది? ఓకే, అంటే రెండున్నాయి, రాజశేఖర. తప్పకుండా అండి, మీరు కోరిన పాట అయితే సిద్ధంగా ఉంది, విందామా అండి?
1: ఓకే సార్.
0: రైట్ అండి, మీరు కొన్ని పాట అయితే సిద్ధంగా ఉంది. ఘంటసాల జిగి గారు అల్పించిన గీతం ఇప్పుడు విందాం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి వింటున్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
5: నమస్కారం సార్.
4: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ సినిమా నుంచి ఏ పాట విందామంటారు?
5: సార్, తుమ్మల సర్ల గోపినాథ్, బుచ్చిరెడ్డిపాలెం.
4: గోపినాథ్ గారు చెప్పండి, ఏ పాట విందాం ఇవాళ?
5: మమతల కోవగల సినిమాలో తెలియని రాగం పలికినది అనే పాట సార్.
4: రైట్, పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామా అండి?
5: థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.
4: ధన్యవాదాలు.

ఇంతవరకు శ్రోతలు ఫోన్ ద్వారా కొన్నటువంటి సినిగితలు హలో అభిరుచిలో విన్నారు. ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు దాటి 32 నిమిషాలు. మరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినిగితలైతే విందాం. మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వాట్సాప్ ద్వారా పంపించి వినాలి అంటే 7901084155 ఫోన్ నంబర్ మరొకసారి రిపీట్ చేస్తాను, 7901084155 ఈ నెంబర్కు వాట్సాప్ పంపించండి. మరి మీరు కొన్నటువంటి పాటలు విని ఆనందించవచ్చు. మనకైతే వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. యముడికి మొగుడు చిత్రంలో వానజల్లు పాట మాకోసం వినిపించండి అంటూ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపురం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, అయితే అవి వినే ముందు

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్నటువంటి స్నేహితులు హలో అభిరుచులు వింటూ ఉన్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చినటువంటి పాటలు వినాలి అంటే 7901084415 వాట్సాప్ పంపించండి. మీరు కొన్నటువంటి పాటలు విని ఆనందించవచ్చు. మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. ప్రేమలేఖ మూవీ నుంచి దిగులు పడుకురా సహోదర పాట మా కోసం వినిపించండి అంటూ అనంతపూర్ నుంచి మహేష్ మనకు వాట్సాప్ పంపించారు. అలాగే మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి. కర్ణాటక రాజ్యం అలగాపుర గ్రామం హానూర్ తాలూకా చామరాజనగర్ జిల్లా నుంచి పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చేగౌడ కెంపం మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్. అలాగే శ్రోతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. మరి వీరందరి కోసం ఇప్పుడైతే మనం ప్రేమలేఖ చిత్రం నుంచి పాట విందాం. అంతకంటే ముందు

శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం వింటూ ఉన్నారు. సో ఈ సందేశాన్ని బాలాజీ నగర్ నుంచి రమేష్ పంపించారు. ప్రభాస్ నటించిన ఏదైనా చిత్రం నుంచి ఓ పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. మరి వీరితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి. మిస్టర్ పర్ఫెక్ట్ ఈ చిత్రం నుంచి చలి చలిగా పాట వినిపించండి అంటూ లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి మనకు వాట్సాప్ సందేశం పంపించారు. వీరితో పాటు మరికొంతమంది శ్రోతలున్నారు, వారి పేర్లు కూడా చూద్దాం. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, అలాగే శ్రోతలు పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్ సాయి, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి. శ్రోతలు పూతలపట్టు మండలం తలుపురపల్లి గ్రామం నుంచి నరేందర్రెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అలాగే శ్రోతలు మనకు వెంకీ పూణే నుంచి, శ్రోతలు పెద్దాపురం శెట్టి సూర్యబాబు, వెంకటేష్, భువన్, రామ్ కోరిక మేరకు ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి, అలాగే శ్రోతలు కర్నూలు నుంచి బ్రహ్మయ్య అండ్ ఫ్రెండ్స్, వీరందరూ కూడా మనకు వాట్సాప్ పంపించారు. మరి వీరందరి కోసం ఇప్పుడైతే మిస్టర్ పర్ఫెక్ట్ ఈ చిత్రం నుంచి శ్రేయా ఘోషాల్ ఆలపించినటువంటి గీతం విందాం.

0: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: సో విద్యార్థులందరికీ, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఇంజనీరింగ్లో చేరాలి అని కోరుకున్న విద్యార్థులందరికీ విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరులో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 4 నూతన బీటెక్ కోర్సులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సంవత్సరం అందిస్తున్న కోర్సుల వివరాలు ఇలా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏఐ అండ్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ ఏఐ అండ్ డిఎస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హాస్టల్ వస్తుంది, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, బస్సు సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్స్, అత్యాధునిక ల్యాబ్స్, కంప్యూటర్ సెంటర్, క్రీడా మైదానాలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.vsu.ac.in సందర్శించండి, లేదా సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9059676703. విద్యార్థుల భవిష్యత్తుకు ఉత్తమ అవకాశాలు అందించేటువంటి ఈ కోర్సులు మరి సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ మనకున్న వాట్సాప్ సందేశాలు అయితే ఒకసారి చూద్దాం. మనకు వాట్సాప్ సందేశాలు అయితే చాలానే ఉన్నాయి, మరి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి బండి ఏడుకొండలు వెంకటలక్ష్మి, సుబ్రహ్మణ్యం, వెంకట తనుజ, బ్రహ్మయ్య, వెంకటేశ్వరి, రూప, దీపిక, అమూల్య, గోపి, జ్యోత్స్న, వెంకట సునీత, వెంకట నరసింహారావు, వెంకట్రావు, వెంకట చిన్ని, మేస్త్రి వెంకటస్వామి, విష్ణువర్ధన్ అండ్ వెంకటేశ్వర్లు, వీరందరూ కూడా మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటు శ్రోతలు రేడియో నాగేశ్వరరావు, ఏనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్నందన్, వేదాంశ్, కార్తీక, మోహిత్, సిద్ధార్థ్, భద్రాద్రి కొత్తగూడెం, నెహ్రూ బస్తీ నుంచి, శ్రోతలు కోనసీమ జిల్లా మంచం శేషగిరిరావు, పుల్లారావు, పృథ్వీ,

0: ధనలక్ష్మీపురం నుంచి జాకిర్ అండ్ ఫ్రెండ్స్. వీరితో పాటు శ్రోతలు ఎస్ సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి. అలాగే శ్రోతలు బిట్రగుంట నుండి శారద గారు. వీరితో పాటు శ్రోతలు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి తబలా మస్తాన్, ఇతర కుటుంబ సభ్యులు. ఎస్, నెక్స్ట్ సూర్యశెట్టి వెంకటేష్, భవన్ రామ్, తూర్పుగోదావరి జిల్లా నుంచి. శ్రోతలు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇతర కుటుంబ సభ్యులు. శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తు నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్, పున్న వెంకటేశం, శివకోటి శేఖర్. అలాగే ఆళ్లగడ్డ నుంచి పాలం పోలయ్య, ఇతర రేడియో శ్రోతల కోసం. షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్. శ్రోతలు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు. కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ్, సదానందప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్. గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక రాష్ట్రం నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబిద, ఆయుష ప్రత్యేక అభినందనలతో అంటూ మనకు వాట్సాప్ పంపించారు. శ్రోతలు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. మరి శ్రోతలందరి పేర్లు అయితే చదివేశాం కాబట్టి మనం అందరివాడు చిత్రం నుంచి ఈ పాట విందాం.
1: ఏ వీరాది వీరుడా, సూరాది సూరుడా, ధీరాది ధీరుడా, గోవిందా. ఏ హీరాది హీరుడా, స్టారాది స్టారుడా, గ్రేటాది

మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, అలాగే శ్రోతలు చంద్రముగిలి, పద్మారాణి, అక్షర మంచిర్యాల నుంచి

0: సో చివరి వాట్సాప్ సందేశం ఇది, ఒకసారి చూద్దాం. ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ మనకు వాట్సాప్ పంపించారు. అలాగే శ్రోతలు నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సకుబాయ్. సో లాస్ట్లో పంపించారు వీరు, పేర్లైతే చదవడం జరిగింది. మరి ఇది ఇవాళ వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న హలో అభిరుచి కార్యక్రమం. మరి కాసేపట్లో విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.
1: ఆకాశవాణి.
2: సైబర్ మోసాలు, వ్యక్తిగత భద్రతా అంశంపై ప్రత్యేక ముఖాముఖి మీరు ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. రోజురోజుకు సైబర్ నేరాల మోసాలు అధికమవుతున్నాయి. అయితే ఈ సైబర్ మోసాలన్నీ మొబైల్ ఫోన్ కాల్స్ నుంచే మొదలవుతున్నాయి. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ రావటం, మనకు సంబంధం లేని మెసేజ్లు పదే పదే రావటం, ఉదాహరణకు లోన్ కావాలా, క్రెడిట్ కార్డ్ కావాలా, మీకు బంపర్ ఆఫర్తో లాటరీ తగిలింది అని, లేదంటే అక్కడ పెట్టుబడి పెట్టండి, ఇక్కడ డిపాజిట్ చేయండి అని, ఇలా ప్రతిరోజు మొబైల్ వినియోగదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమస్య

0: స్పామ్ కాల్స్. కాల్స్ కట్ చేసినా మెసేజెస్ కి రిప్లై ఇవ్వకపోయినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. అసలు కాల్ ఏదో స్పామ్ కాల్ ఏదో తెలియని పరిస్థితి. మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఈ స్పామ్ కాల్స్ గురించి వివరించేందుకు కేవీ సురేష్ బాబు గారు ఐటీఎస్ జాయింట్ అడ్వైజర్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సురేష్ బాబు గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ప్రస్తుత కాలంలో మొబైల్ వినియోగదారులను తీవ్రంగా వేధిస్తున్న సమస్య స్పామ్ కాల్స్, స్పామ్ సందేశాలు. అసలు స్పామ్ కాల్స్ అంటే ఏమిటి, దాని గురించి తెలియజేయండి.
1: మన అనుమతి లేకుండా, సమ్మతి లేకుండా ఏదైనా కాల్స్ రావటం గానీ, మెసేజెస్ రావటం గానీ జరిగితే వాటినే స్పామ్ కాల్స్ అంటారు. దీన్ని టెలికాం టెక్నాలజీ టర్మినాలజీలో యూసీసీ కాల్స్ అంటారు, అన్సాలిసైటెడ్ వాణిజ్య కమ్యూనికేషన్ అంటారు అన్నమాట. దీంట్లో ఏంటంటే యూసీసీ కమ్యూనికేషన్ లో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ నుంచి ఏదైనా మెసేజెస్ వస్తే అవి ఈ యొక్క యూసీసీలో ఉండవు. కానీ మిగిలిన కమ్యూనికేషన్ అంటే ఎవరైనా సరే ప్రొడక్ట్ ని గానీ వాటిని మార్కెటింగ్ చేయడానికి ఏదైతే కాల్స్ పంపిస్తారో, మెసేజెస్ పంపిస్తారో, అవి ఈ కేటగిరీలోకి వస్తాయి. అదేవిధంగా ఈ మధ్య ఫైనాన్షియల్ కి ఫ్రాడ్స్ కు సంబంధించి, సైబర్ ఫ్రాడ్స్ కు సంబంధించిన కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ జాబితాలోకి వస్తాయి.
0: సార్, ఈ స్పామ్ కాల్స్ కానీ స్పామ్ మెసేజెస్ కానీ ఒక సాధారణ వ్యక్తిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయంటారు?
1: అంటే మనము ఏదో బిజీగా ఉంటాం, డే టు డే లైఫ్ లో వర్క్ లో బిజీగా ఉన్నప్పుడు మనకి ఇటువంటి కాల్స్ వస్తుంటాయి. అందువల్ల అవి బాగా విసుగు చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే మనకి అది ఒరిజినల్ కాలా లేకపోతే డూప్లికేట్ కాల్ అనేది కూడా తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే సపోజ్ మనకేంటంటే ఈ కాల్స్ బ్యాంక్ కాల్, బ్యాంక్ నుంచి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా గానీ, ఎవరన్నా బ్యాంక్ ఆఫీసర్ రియల్ గా ఫోన్ చేసినా ఇది నిజమైన కాలా లేదనేది తెలుసుకోలేని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాం. అదేవిధంగా ఏంటంటే మన పర్సనల్ ఐడెంటిటీ కూడా, అంటే మనకు సంబంధించిన ఆధార్ కార్డు గాని, బ్యాంక్ డీటెయిల్స్, ఇవన్నీ ఈ యొక్క స్పామ్ కాల్స్ ద్వారా ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే స్కామ్ చేస్తున్నారో వాళ్ళు మన దగ్గర నుంచి తెలుసుకుని మనల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దీంతో పాటు ఈ మన డిజిటలైజేషన్ పెరిగిన తర్వాత, మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్లైన్ లో చేసిన తర్వాత మనకి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా దీనివల్ల జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సామాన్య మానవుని రోజువారీ దినచర్యల్లో ఇబ్బంది పెడుతున్నాయి.
0: సార్, ఈ స్పామ్ కాల్స్ కానీ స్పామ్ మెసేజెస్ కానీ నియంత్రించడంలో ట్రాయ్ పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు?
1: ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ట్రాయ్ ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చింది 2018 లో. టీసీసీపీఆర్ అని, టెలికాం కమర్షియల్ కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ రిజిస్ట్రేషన్ ఆర్ రెగ్యులేషన్. దీని ద్వారా ఏంటంటే ఈ స్పామ్ కాల్స్ మీద నియంత్రణ ఎలా చేయాలి అనే దాని మీద ఈ రెగ్యులేషన్ తీసుకురావడం జరిగింది. ఇది ఏంటంటే మన బిజినెస్ వాళ్ళని కూడా, వాళ్ళు ఈ మార్కెటింగ్ కాల్స్ ని ఏ విధంగా పంపించాలి, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ని డిఫైన్ చేయడం జరిగింది. అదే విధంగా కస్టమర్ కూడా వాళ్ళకి ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు దీన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఛాయిస్ ని రిజిస్టర్ చేయాలనే దాని మీద కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, మనకి ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో అండ్ వడాఫోన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా కస్టమర్ కి ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటాడో, నాకు పర్టికులర్ కాల్స్ అవసరం లేదని రిజిస్టర్ చేసుకున్నప్పుడు అటువంటి కాల్స్ ని వాళ్ళకి చేరకుండా ఫిల్టర్ చేసే బాధ్యతను కూడా ఈ రెగ్యులేషన్ లో పొందుపరచడం జరిగింది.
0: సార్, మరి వ్యాపార సంస్థలు నిబంధనలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుందంటారు?
1: సో వ్యాపార సంస్థలు ఈ యొక్క రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళు టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ తోటి వాళ్ళ ఎంటిటీని రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీళ్ళు 140 తోటి స్టార్ట్ అయ్యే కాల్స్ ను మాత్రమే డైల్ చేసి ఈ యొక్క వాణిజ్య ప్రకటనల్ని కస్టమర్ కి అందించాలి. నెక్స్ట్ అదే విధంగా ఈ హెడ్డర్స్ ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు మీరు గమనిస్తే ఎస్బీఐ సిఆర్డి అనేది ఒక ఎగ్జాంపుల్. దాంట్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఫెసిలిటీ అనమాట. సో కాబట్టి అటువంటి హెడ్డర్స్ తోటి స్పెసిఫిక్ గా వచ్చే హెడ్డర్స్ మెసేజెస్ ని మనకి ఈజీగా చదవటానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇది జెన్యూన్ మెసేజ్ అనేది అది టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ స్పెసిఫిక్ గా ఇవ్వడం జరుగుతుంటుంది. నెక్స్ట్ అదే విధంగా మన బిజినెస్ చేసే వాళ్ళు కస్టమర్ యొక్క అనుమతిని కూడా తీసుకునే ప్రొవిజన్ ఈ రెగ్యులేషన్ లో ఉంది. కాబట్టి వాళ్ళు డిజిటల్ గా బై సెండింగ్ ఎస్ఎంఎస్ ఆర్ త్రూ లేకపోతే వేరే మెకానిజం ద్వారా వాళ్ళు కస్టమర్ యొక్క సమ్మతి తీసుకోవడానికి ప్రొవిజన్ ఉంది ఈ రెగ్యులేషన్ ద్వారా.
0: సార్, ఈ నిబంధనల ప్రకారం స్పామ్ కాల్స్ ను నియంత్రించేందుకు మొబైల్ వినియోగదారులు ఏం చేయాలంటారు?
1: సో మొబైల్ వినియోగదారులు 1909 డైల్ చేసి దానికి ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అదే విధంగా 190 ద్వారా ఎస్ఎంఎస్ పంపించవచ్చు. నెక్స్ట్ డూ నాట్ డిస్టర్బ్ డిఎన్డి 3.0 యాప్ ఉంది, మన ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంటుంది. అది ట్రై వాళ్ళు డెవలప్ చేసిన యాప్. దీని ద్వారా మనం ఆ యొక్క మెసేజెస్ ని రాకుండా రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో ఏంటంటే 8 రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, అదే విధంగా బివరేజెస్, ఇటువంటి ఒక 8 కేటగిరీస్ మెసేజెస్ ఉన్నాయి. వాటిని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా

0: కాల్స్ ను కూడా బ్లాక్ చేయొచ్చు, మెసేజెస్ ను బ్లాక్ చేయొచ్చు. నెక్స్ట్ సపోజ్ మనం డేస్ లో బిజీగా ఉన్నప్పుడు, సపోజ్ సాటర్డే సండే మనం అలౌ చేయాలంటే అలౌ చేసుకోవచ్చు. అదేవిధంగా పర్టికులర్ టైమ్ లో కూడా మనం బ్లాక్ చేసుకునే వీలుంది. ఈ విధమైన ప్రిఫరెన్సెస్ ని కస్టమర్ ఈ యొక్క 1909 ద్వారా గానీ, లేకపోతే D&D యాప్ ద్వారా గానీ, అదేవిధంగా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ యాప్ కూడా ఉన్నాయి, వాళ్ళ యొక్క వెబ్సైట్స్ ద్వారా కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవచ్చు.
1: సార్, యూసిసి అంటే వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన కాల్స్ కానీ మెసేజెస్ పై టెలికామ్ సబ్స్క్రైబర్స్ ఎలా ఫిర్యాదు చేయవచ్చు అంటారు?
0: టెలికామ్ సబ్స్క్రైబర్స్ వితిన్ 7 డేస్ 7 రోజుల్లోపు ఈ D&D యాప్ ద్వారా వాళ్ళకి ఏదన్నా మెసేజెస్ వచ్చినా లేకపోతే కాల్స్ వచ్చినప్పటికీ వాటిని వాళ్ళు D&D యాప్ ద్వారా మనం ఆ పర్టికులర్ SMS ను సెలెక్ట్ చేసుకుని దాని మీద మనం రిపోర్ట్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా రిపోర్ట్ చేయటం వల్ల మనకి ఈ మధ్య వచ్చిన కాల్స్ లో రెడ్ ఫ్లాగ్ తోటి మనకు మొబైల్ లో కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం ఈ విధంగా కస్టమర్స్ ఇనిషియేటివ్ తీసుకొని ఇటువంటి వచ్చినటువంటి స్పామ్ కాల్స్ ని గానీ లేకపోతే మెసేజెస్ ని గానీ ఇట్లా ఫ్లాగ్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ యొక్క ప్రభావం తగ్గుతుంది.
1: సార్, అలాగే స్పామ్ సందేశం కానీ స్పామ్ కాల్స్ కు సంబంధించి వినియోగదారుడి నుంచి ఫిర్యాదు అందుకున్నప్పుడు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు?
0: సో దాని మీద టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ కి ఇటువంటి కాల్స్ ఎక్కువైనప్పుడు వాటి మీద పెనాల్టీ వేయడం జరుగుతుంది. ట్రై దాన్ని టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ మీద వేసి దాని ద్వారా ఈ యొక్క కాల్స్ ని తగ్గించడానికి టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది.
1: సార్, అలాగే మార్కెటింగ్ కాల్స్ చేయడానికి రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి? అలాగే D&D ని రిజిస్టర్ చేసుకున్నప్పటికీ క్రెడిట్ కార్డ్స్, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, అలాగే ఇతర ప్రొడక్ట్స్ ను విక్రయించే మార్కెటింగ్ ఏజెంట్ల నుంచి మనకు ప్రతిరోజు చాలా స్పామ్ కాల్స్ ఎందుకు వస్తాయంటారు?
0: సో మార్కెటింగ్ కాల్స్ చేయడానికి 140 సిరీస్ ని అలాట్ చేయడం జరిగింది. అదే విధంగా స్పెసిఫిక్ SMS హెడర్స్ ని ఫిక్స్ చేయడం జరిగింది. కానీ మార్కెటింగ్ కాల్స్ ఎక్కువైన తర్వాత కస్టమర్స్ 22 కోట్ల మంది యాక్టివ్ సబ్స్క్రైబర్స్ D&D యాప్ లో రిజిస్టర్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది.
1: D&D మీన్స్ డు నాట్ డిస్టర్బ్
0: యాప్ ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాని వల్ల ఈ యొక్క టెలిమార్కెటర్స్ వాళ్ళ 140 సిరీస్ కాకుండా వాళ్ళ పర్సనల్ నెంబర్స్ నుంచి మార్కెటింగ్ చేయటం మొదలు పెట్టారు. ఎందుకంటే ఈ యొక్క స్పామ్ కాల్స్ ని రిస్ట్రిక్ట్ చేసినప్పుడు పర్సనల్ నెంబర్స్ నుంచి చేయటం మొదలు పెట్టారు. దాని వల్ల ఈ పర్సనల్ నెంబర్స్ ని లేటెస్ట్ రెగ్యులేషన్ లో పర్సనల్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పటికీ వాటి మీద కూడా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ యాక్షన్ తీసుకోవాలని ట్రై డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది.
1: సార్, అలాగే స్పామ్ కాల్స్ చేసే స్పామర్ పై ట్రాయ్ తీసుకున్న ఇతర చర్యల గురించి తెలియజేయండి.
0: ఒకసారి స్పామ్ కాల్ వచ్చిన తర్వాత కస్టమర్ D&D యాప్ లో గానీ 1909 ద్వారా గానీ కంప్లైంట్ బుక్ చేసిన తర్వాత, అంటే ఇది 7 రోజుల్లో కస్టమర్ కంప్లైంట్ బుక్ చేయొచ్చు, చేసిన తర్వాత అది గాని నిజమని తేలితే 15 రోజులు వాళ్ళ అవుట్ గోయింగ్ కాల్స్ ని నిలిపివేయటం జరుగుతుంది. సో అదే మళ్ళా రిపీట్ చేస్తే వాళ్ళ కమ్యూనికేషన్ ని 1 సంవత్సరం వాళ్ళ కనెక్షన్ ని డిస్కనెక్షన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో కూడా పెడతారు. అందరు ఆపరేటర్ల దగ్గర ఇతనికి కనెక్షన్ బ్లాక్ అవుతుంది. ట్రాయ్ 2021లో 15,000 కనెక్షన్లని డిస్కనెక్ట్ చేయడం జరిగింది. అదే విధంగా 2022లో 32,000 కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేయడం జరిగింది. 2023లో 27,000 డిస్కనెక్షన్ జరిగింది. 2024లో చాలా పెద్ద ఎత్తున డిస్కనెక్షన్ చేయడం జరిగింది.
1: సార్, అలాగే ఈ వాణిజ్య ప్రకటనలకు సంబంధించి వాటిని అరికట్టడానికి ట్రాయ్ తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయండి.
0: బ్యాంకింగ్ కాల్స్ అనేవి 160 సిరీస్ అలాట్ చేయడం జరిగింది. అంటే మీకు 160 నుంచి కాల్ వస్తే అది బ్యాంక్ నుంచి వచ్చిన కరెక్ట్ కాల్ గా మనం భావించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మన ఈ మధ్య మెసేజెస్ కూడా చూస్తే మీరు ప్రమోషనల్ మెసేజెస్ కి పి అని, అంటే హెడర్ లో పైన సఫిక్స్ లో మీకు పి అని, అదే విధంగా ఎస్ అని వస్తుంది. అంటే సర్వీస్ మెసేజ్ అయితే ఎస్ అని, ట్రాన్సాక్షన్ అయితే టి అని, జి అయితే గవర్నమెంట్. ఇప్పుడు మీకు ఈ మధ్య డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చే మెసేజెస్ జీ తోటే వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి స్టెప్స్ కూడా ట్రై తీసుకోవడం జరిగింది.
1: సార్, ఈ స్పామ్లను అరికట్టేందుకు ట్రై ఇతర శాఖలతో కలిసి పనిచేస్తుందంటారా?
0: ట్రాయ్ ఇతర రెగ్యులేటర్స్ తోటి కూడా కలిసి ఈ స్పామ్ ని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. జాయింట్ స్టాండింగ్ కమిటీ ఆఫ్ రెగ్యులేటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబి, నెక్స్ట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI, పెన్షన్ రెగ్యులేటర్ PFRDA, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT, ఇవి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదే విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అఫీషియల్స్ కూడా ఈ యొక్క కమిటీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసి ఈ యొక్క స్పామ్ కాల్స్ ని ఫర్దర్ గా ఏ విధంగా తగ్గించాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అన్ని బ్యాంక్స్ కింద జరుగుతున్నాయి. కాబట్టి రెగ్యులేటర్ RBI కూడా చాలా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఈ డైరెక్షన్ లో. ఇదంతా ఏంటంటే ఈ జాకార్ అంటాము, జాయింట్ స్టాండింగ్ కమిటీ యొక్క డిస్కషన్స్ ఫలితము. నెక్స్ట్ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ

0: వినియోగదారుల యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి వాళ్ళు గైడ్ లైన్స్ ని రూపొందించడానికి మిగిలిన రెగ్యులేటర్స్ తో కూడా డిస్కషన్ చేసి మార్గదర్శకాలను రూపొందించడం జరుగుతుంది.
1: సార్, ఎందుకు సడన్ గా అసలు ఈ సైబర్ మోసాలు అనేవి మొబైల్ ఫోన్స్ ద్వారా ఎక్కువగా పెరుగుతున్నాయంటారు?
0: అంటే ప్రపంచంలో 5.5 బిలియన్ కస్టమర్స్ ఇంటర్నెట్ వాడుతున్నారు, అదేవిధంగా 5.4 బిలియన్ సోషల్ మీడియా యూజర్స్ ఉన్నారు. అంటే అప్రాక్సిమేట్లీ 65% వరల్డ్ పాపులేషన్ సోషల్ మీడియాను వాడుతుంది. ఇండియాలో కూడా 95 crores పీపుల్ ఇంటర్నెట్ వాడుతున్నారు. నెక్స్ట్ ప్రతి యూజర్ ఇండియాలో 32 GB పర్ మంత్ డేటా స్పీడ్ వాడుతున్నారు. నెక్స్ట్ 3G 4G టెక్నాలజీ 93% గ్రామాలకు విస్తరించింది. 99.6% డిస్ట్రిక్ట్స్ లో 5G ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి స్పీడ్, డేటా స్పీడ్ కావచ్చు, సోషల్ మీడియా యూజర్స్ కావచ్చు, ఈ యొక్క కమ్యూనికేషన్, అదే విధంగా ఇప్పుడు మనం తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా అండ్ స్కిల్ ఇండియా అనే స్లోగన్స్ తోటి డిజిటైజేషన్ అనేది బాగా పెరిగిపోయింది. మనం ఎప్పుడైతే ఆన్లైన్ కమ్యూనికేషన్ చేస్తున్నామో ఈ యొక్క ఫ్రాడ్స్ పెరగడానికి, ఈ యొక్క కాల్స్ పెరగడానికి అవకాశం ఉంది. టెలికామ్ రిసోర్సెస్ ను వాడుకొని ఈ యొక్క స్పామ్ కాల్స్ చేసే అవకాశాలు పెరుగుతున్నాయి, అదే విధంగా ఫ్రాడ్ చేసే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.
1: ఈ సైబర్ మోసాలు అనేవి సార్ ఎక్కువగా మన మొబైల్ వినియోగదారులకు ఎక్కువ జరుగుతున్నాయని అనుకుంటున్నాం కదా, ఇవి కేవలం ఆండ్రాయిడ్ ఫోన్స్ వాటికే ఈ స్పామ్ కాల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారా, లేదు అంటే సాధారణ చిన్న ఫోన్స్ వాడే వాళ్ళకి కూడా ఈ మోసాలు జరిగే అవకాశం ఎక్కువ ఉందంటారా?
0: చిన్న ఫోన్స్ చేసే వాళ్ళకి కూడా SMS లు వస్తున్నాయి. అంటే ఈ బేసిక్ గా ఇక్కడ మనకి కాల్స్, వాయిస్, SMS ఈ రెండింటి ద్వారా ఈ యొక్క మోసాలు జరుగుతున్నాయి. చిన్న ఫోన్ అయినా ఆండ్రాయిడ్ ఫోన్ అయినా కాల్స్ చేయడానికి ప్రయోజనం ఉంది. అదే విధంగా చిన్న ఫోన్ లో కూడా SMS వస్తుంది, స్మార్ట్ ఫోన్ లో కూడా SMS రిసీవ్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క చిన్న ఫోన్స్ లో ఈ యొక్క మిలిషియస్ లింక్స్ ఏవైతే పంపిస్తారో, మనల్ని మీ ఫోన్ డిస్కనెక్ట్ అయిపోతుంది 2 గంటల్లో, కాబట్టి మీరు ఈ ఫలానా లింక్ ని క్లిక్ చేసి మీరు ఇమీడియట్ గా మీ యొక్క డాక్యుమెంట్స్, ఆధార్ ప్రూఫ్, ఇటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అప్లోడ్ చేయండి అని చెప్పి ఏదైతే మెసేజ్లు వస్తున్నాయో, ఆ మెసేజ్లో చిన్న ఫోన్ అయితే ఏంటంటే ఫీచర్ ఫోన్ లో క్లిక్ చేస్తే మనకి ఓపెన్ కాదు. కాబట్టి ఏంటంటే ఇటువంటి వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు ఈ ఫీచర్ ఫోన్స్ లో.
1: సార్, అలాగే ఈ మెసేజెస్, వాయిస్ కాల్స్ ద్వారా ఫిషింగ్ యాక్టివిటీస్ ఎందుకు ప్రముఖంగా జరుగుతాయంటారు?
0: ఇప్పుడు మీకు మొబైల్ యూజర్స్ 117 కోట్లు ఉన్నారు ఇప్పుడు భారతదేశంలో. అదే విధంగా మనకున్న రేట్స్ SMS గానీ కాల్స్ గానీ చాలా తక్కువ రేట్స్ లో ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ యొక్క స్పామ్ పీపుల్, ఎవరైతే స్పామ్ చేస్తున్నారో, ఎవరైతే స్కామ్స్ చేస్తున్నారో, వీళ్ళకి ఇది ఈ మీడియా అనేది ఈజీ అయిపోయింది. వాళ్ళకి తక్కువ ఖర్చుతోటి ఇవి చేయగలుగుతున్నారు, ఎందుకంటే కాల్ రేట్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది కాబట్టి ఎక్కువ కాల్స్ చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళు ఈ యొక్క మీడియాని, SMS గానీ వాయిస్ కాల్స్ ని ఎంచుకోవడం జరిగింది.
1: సరే, ఎవరికైనా గానీ మొబైల్ వినియోగదారులకి ఒక అనుమానాస్పద లేదంటే మోసపూరిత సందేశం లేదా కాల్స్ అందుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడ ఫిర్యాదు చేయవచ్చు అంటారు?
0: సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వాళ్ళు చాక్స్ పోర్టల్ అని ఒకటి డెవలప్ చేశారు, వెబ్సైట్ www.sancharsathi.gov.in. ఆ వెబ్సైట్ కు వెళ్లి అక్కడ మనం ఏదన్నా మెసేజ్ గానీ కాల్ గానీ రిసీవ్ చేసుకున్నప్పుడు దాని యొక్క డీటెయిల్స్ గానీ మనం ఎంటర్ చేయగలిగితే, అంటే మనకు ఒక పర్టికులర్ కాల్ వచ్చింది, ఏ టైంలో వచ్చింది, ఏ నెంబర్ నుంచి వచ్చింది, దానికి సంబంధించిన మెసేజ్ ని ఎంటర్ చేయగలిగితే, అదే విధంగా మనకి వచ్చిన SMS లో కూడా డీటెయిల్స్, ఏదన్నా లింక్స్ వస్తే ఆ లింక్స్ ని గానీ ఈ డీటెయిల్స్ ని మనం ఎంటర్ చేయగలిగితే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం మిగిలిన ఆపరేటర్స్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ తో కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క మెసేజెస్ ని వాళ్ళకి పంపించడం ద్వారా ఈ స్పామ్ కాల్స్ ని రాకుండా ముందే అరికట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ద్వారా డబ్బులు పోయింటే మనం దాన్ని గోల్డెన్ అవర్ అంటాం. అంటే యాక్టివిటీ జరిగిన తర్వాత 1 అవర్ లోపు గానీ మనం ఇమీడియట్ గా 1930 కి డయల్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మన అమౌంట్ అనేది సాధ్యమైనంత వరకు బ్లాక్ చేయడానికి పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అదే విధంగా వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది, www.cybercrime.gov.in. దాంట్లో కూడా మీరు రిజిస్టర్ చేస్తే వెంటనే ఈ గోల్డెన్ అవర్ లో మీ యొక్క అమౌంట్ ని కాపాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1: సార్, టెలికాం వనరులను ఉపయోగించి వివిధ మోసాల నుండి సురక్షితంగా ఉండటం కోసం సబ్స్క్రైబర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు?
0: దీంట్లో మొట్టమొదటిగా ఏంటంటే మనం మొబైల్ నెంబర్ అయితే ఏదైతే ఉందో, మనం జనరల్ గా వీళ్ళకందరికీ మొబైల్ నెంబర్స్ ఎక్కడ దొరుకుతాయి, మనం ఇచ్చిన నెంబర్లే దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళకి యాక్టివ్ సబ్స్క్రైబర్ అనేది తెలియాలి. అంటే పనిచేస్తున్న నంబర్ కావాలి కాబట్టి మనం ఏదో సూపర్ మార్కెట్ కి వెళతాం, అక్కడ ఏదో పర్చేజ్ చేస్తాం, పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు మొబైల్ నెంబర్ అడుగుతారు, మనం కూడా దాన్ని పట్టించుకోకుండా నెంబర్ ఇచ్చేస్తాం. ఈ నెంబర్ అనేది బాగా మార్కెటింగ్ లో సర్క్యులేట్ అవుతుంటుంది. కాబట్టి మనం ఏంటంటే నెంబర్ ఇచ్చేటప్పుడే మనం ఆలోచించుకొని నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ అదే విధంగా మీరు ఆన్లైన్ పోర్టల్స్ లో కూడా మీరు క్లిక్ చేస్తుంటారు, అంటే నేను ఈ మెసేజ్లు రిసీవ్ చేసుకోవడానికి నాకు

0: సమ్మతమే అని చెప్పి మీరు క్లిక్ చేయడం ద్వారా కూడా మీ యొక్క అంగీకారాన్ని తెలియపరిచినట్టుగా ఆ మార్కెటింగ్ పర్సన్ తీసుకొని మీకు ఇటువంటి కాల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మొబైల్ నంబర్ ఇచ్చేటప్పుడు గానీ క్లిక్ చేసేటప్పుడు గానీ ఆలోచించి అవసరం అయితే మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ డిఎన్డి యాప్ ద్వారా గానీ లేకపోతే 1909 ద్వారా గానీ మీ యొక్క ప్రిఫరెన్సెస్ ని రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే మీకు ఇటువంటి కాల్స్ అనేవి బ్లాక్ అవుతాయి. నెక్స్ట్ యాప్స్ కూడా డౌన్లోడ్ చేస్తుంటారు. డౌన్లోడ్ చేసేటప్పుడు జెనైన్ యాప్ ను డౌన్లోడ్ చేయాలి. ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ యాప్ ను డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేయాలంటే మీరు ఎక్కడ లింక్స్ అంటే అక్కడ లింక్స్ తీసుకోకూడదు. మీరు స్టేట్ బ్యాంక్ ఒరిజినల్ వెబ్సైట్ కి వెళ్లి అక్కడ వాళ్ళు లింక్ ఇస్తారు. ఆ లింక్ ద్వారానే మనం యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ యాప్స్, ఎవరైతే బ్యాంక్స్ యాప్స్ ఉంటాయో వాటితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నెక్స్ట్ ఈ యాప్స్ కూడా ఇచ్చినప్పుడు యాప్స్ పర్మిషన్ అడుగుతూ ఉంటుంది అనమాట. పర్మిషన్ ఏంటంటే మీ కాంటాక్ట్స్ కి పర్మిషన్ అడుగుద్ది, మీ గ్యాలరీ ఎక్కడైతే ఫోటోస్ ఉంటాయో దానికి పర్మిషన్ అడుగుతుంటది. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసిన యాప్ కి వీటికి ఏమైనా సంబంధం ఉందా లేదనేది మీరు ఆలోచించుకొని ఆ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు అన్నిటికీ ఎన్ని ఎస్ఎస్ కొట్టకుండా జాగ్రత్తగా చూసుకొని అవసరమైన వాటికి మాత్రమే పర్మిషన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ మొబైల్స్ కూడా ఎక్కడంటే అక్కడ మనం కొనకూడదు. ఎందుకంటే మొబైల్స్ లో కూడా మానిపులేషన్స్ జరుగుతున్నాయి. ఐఎంఈఏ నంబర్ అనేది ఉంటుంది, యూనిక్ నంబర్, అది కూడా మానిపులేషన్ జరుగుతుంది. కాబట్టి మీకు ట్రస్టెడ్ షాప్స్ దగ్గర నుంచి మాత్రమే మీరు మొబైల్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మనం సడన్ గా అబ్జర్వ్ చేస్తుంటాం, మొబైల్ సైలెంట్ లోకి పోయి ఉంటుంది, సిమ్ కార్డు పనిచేయదు, మీకు కాల్స్ రావు, కాల్స్ పో, ఒక 1 అవర్ దాకా గ్యాప్ వచ్చింది అనుకోండి, మీరు ఇమిడియట్ గా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ కాల్ చేసి మీరు వాళ్ళని ఇట్లా నాది కాల్స్ రావట్లేదు, ఏంటి ప్రాబ్లం అనేది మీరు ఇమిడియట్ గా కనుక్కోవాలి. లేకపోతే ఏంటంటే మీ నంబరు సిమ్ స్వాప్ ప్రాసెస్ ద్వారా ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి, వేరే వాళ్ళకి ఆ నంబరు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ లోపే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా మీది మొబైల్ గానీ పనిచేయకపోతే ఇమిడియట్ గా దాన్ని మీరు సర్వీస్ ప్రొవైడర్స్ కి రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ డిఓటి కూడా ఈ మధ్య ఒక ట్యాప్ కాఫ్ అనే ఒక పోర్టల్ తెచ్చింది. ఆ పోర్టల్ లో ఇందాక మేము చెప్పినట్టుగా sancharsathi.gov.in దాంట్లోనే ఈ ట్యాప్ కాఫ్ అని ఉంది, TAFCAP COP. దాంట్లో ఏంటంటే మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కి లింక్డ్ గా ఉన్న పేరుతోటి ఏమైతే కనెక్షన్స్ ఉన్నాయో ఆ కనెక్షన్లన్నింటిని డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఏదన్నా కనెక్షన్ మీకు తెలియంది గానీ మీ పేరుతోటి పనిచేస్తున్నట్లయితే మీరు డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ మొబైల్ నెంబర్స్ ను కూడా వెరిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే జనరల్ గా మనకి బ్యాంక్స్ ఫోన్ ద్వారా కాల్ చేసి మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, మీరు ఇమిడియట్ గా ఆన్లైన్ లో చేయాలని చెప్పి ఆ మెసేజెస్ ని బ్యాంక్స్ వాళ్ళు ఇవ్వరు. జెన్యూన్ మెసేజెస్ ని బ్యాంక్స్ వాళ్ళు గానీ ఇన్సూరెన్స్ వాళ్ళు గానీ ఎవరు ఆన్లైన్ లో చేయటం జరగదు. కాబట్టి ఏంటంటే మీకు వచ్చిన ఫ్రాడ్ కాల్స్ ని మీరు నమ్మకూడదు, ఇన్సూరెన్స్ నుంచి గానీ బ్యాంక్స్ నుంచి గానీ అని చెప్పి. ఎక్కువగా మోసాలు జరుగుతుంటాయి, వాళ్ళ నుంచి వచ్చే కాల్స్ ని మీరు పట్టించుకోకూడదు. అవసరమైతే బ్యాంక్స్ కు మనం వెళ్ళాలి, బ్యాంక్స్ కు వెళ్లి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకుని తర్వాత మాత్రమే దాని మీద మనం యాక్ట్ చేయాలి.
1: సార్, సైబర్ హైజీన్ లో వినియోగదారులు ప్రతిరోజు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి తెలియజేయండి.
0: సైబర్ హైజీన్ అంటే ఏంటంటే మనము మంచి డిజిటల్ అలవాటుని అనుసరించడం ద్వారా మన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ గానీ లేకపోతే డేటా హ్యాకింగ్ నుంచి గానీ లేకపోతే మన మొబైల్ ఫ్రాడ్స్ గానీ వీటి నుంచి తప్పించుకోవచ్చు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కూడా మన డేటాని సురక్షితంగా ఉంచుకోవటానికి మనం ఏదైతే మంచి పద్ధతులను అవలంబించాలో అదే సైబర్ హైజీన్. మొబైల్ ఆపరేషన్ సిస్టమ్ అప్డేట్స్ ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు. ఆ అప్డేట్స్ అడిగిన వాటిని ఏంటంటే మనం చేస్తూ ఉండాలి, అంటే లేటెస్ట్ వెర్షన్ తోటి అప్డేట్ గా ఉండాలి. ఎందుకంటే అవి వాళ్ళకు ఆ సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ని తగ్గించుకుంటూ వాళ్ళు అప్డేషన్స్ ఇస్తుంటారు. కాబట్టి ఏంటంటే మనం లేటెస్ట్ వెర్షన్ తోటి అప్డేట్ అవుతుండాలి. మొబైల్లో కావచ్చు లేకపోతే ల్యాప్టాప్ లో, మన డెస్క్ టాప్ లో ఉన్న దీంట్లో కావచ్చు, ఇది అప్డేట్ చేస్తూ ఉండాలి. అదే విధంగా ఏంటంటే మీ పాస్వర్డ్స్ ఏదైతే మనం వాడుతున్నామో అవి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అంటే ఒట్టి మన లెటర్స్ కాకుండా లెటర్స్ గానీ నంబర్స్ గానీ, నెక్స్ట్ మనకి ఏదైతే సింబల్స్ ఉన్నాయి కదా అవి కాంబినేషన్ లో స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే ఇది హ్యాక్ చేయడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే పాస్వర్డ్ కూడా పీరియాడిక్ గా మారుస్తుండాలి, 15 డేస్ కనో మంత్లీ అయినా పెట్టుకుని మార్చుకుంటూ ఉండాలి. పాస్వర్డ్స్ ని ఫ్రీక్వెంట్ గా మారుస్తూ ఉంటాం. నెక్స్ట్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవటం. వెబ్సైట్స్ లో ఈ గూగుల్ వాటిలో మనం స్టోర్ చేయమని అడుగుతాం, కానీ ఏంటంటే ఇట్లా స్టోర్ చేయటం అనేది మంచిది కాదు. నెక్స్ట్ ఒకే పాస్వర్డ్స్ డిఫరెంట్ వాటికి వాడతాం, అటువంటి వాటిని కూడా మనం తీసేయాలి. నెక్స్ట్ మొబైల్స్ ను కూడా ఇంపార్టెంట్ పని ఏంటంటే ఇప్పుడు మొబైల్ ని మనం ఫ్రెండ్సే కదా అని చెప్పి టేబుల్ మీద పెట్టేసి ఎక్కడికో వెళ్లిపోయేస్తుంటాం, నెక్స్ట్ దానికి లాక్ పెట్టాం, ఇది కూడా సైబర్ ఫ్రాడ్స్ కి ఈ యొక్క ఐడెంటిటీ థెఫ్ట్ అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది థెఫ్ట్ జరుగుతుంది. దాంతో ఇటువంటి ఫ్రాడ్స్ జరిగే అవకాశం కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్లిపోతుంది. నెక్స్ట్ మన మొబైల్స్ లో కూడా ఫైనాన్షియల్ యాప్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేయచ్చు. ఫోన్ ఓపెన్ అయితే ఎవరైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయటం అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఇమీడియట్ గా దాన్ని లాక్ అయ్యి ఇది పెట్టుకోవాలి. నెక్స్ట్ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే మనం ఒక పిన్ తో

0: ఓపెన్ చేయడం కాకుండా ఫింగర్ ప్రింట్ గాని లేకపోతే మన ఫేస్ రీడింగ్ గానీ ఇటువంటివి కూడా రెండు రకాలు, రెండు పాస్వర్డ్స్ పెట్టుకోవచ్చు. దాన్ని మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటాం. అది కూడా చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు డెస్క్టాప్ పీసీ లో మనం యుఎస్బి పోర్ట్ ఉంటుంది, అక్కడ మనం పెన్ డ్రైవ్ తెచ్చి ఎక్కడో తెచ్చి పెడుతుంటాం. సైబర్ హైజీన్ అంటే పెన్ డ్రైవ్ పెట్టగా వైరస్ ఏదైనా ఉంటే దానికి ఎక్కుతుంది. పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత యాంటీవైరస్ స్కాన్ చేసుకోవాలి, చేసుకుని దాన్ని చేయాలన్నమాట. ఎందుకంటే సపోజ్ ఏదన్నా మనం ఏదన్నా లింక్ డౌన్లోడ్ చేసాం, మాల్వేర్ వస్తుంది, అంటే మెలిషియస్ సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ మళ్ళీ మన పీసీలోకి వచ్చేస్తుంది. దాని వల్ల ఏంటంటే పీసీ పూర్తిగా వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇందాక మీరు లింక్స్ గురించి మాట్లాడారు కదా, ఆ లింక్స్ లో ఏంటంటే వాళ్ళు రిమోట్ కంట్రోల్ సాఫ్ట్వేర్ లోడ్ చేస్తారు. మనం క్లిక్ చేయగానే మన మొబైల్ అనేది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు మనం చేసే యాక్టివిటీ అన్ని చూడగలుగుతారు. కాబట్టి మన లాగిన్ తెలుసు, పాస్వర్డ్ తెలుసు, ఓటీపీలు కూడా చూడగలుగుతారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మన మొబైల్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా మన ఫైనాన్షియల్ యాప్స్ వాళ్ళు చూడగలుగుతారు. కాబట్టి ఇమిడియట్ గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేసి వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: సురేష్ బాబు గారు, చివరిగా మొబైల్ వినియోగదారులు సైబర్ మోసాల బారిన పడకుండా ట్రాయ్ కల్పిస్తున్న అవగాహన చర్యల గురించి తెలియజేయండి.
0: ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ ప్రాంతాలలో ఈ సైబర్ అవేర్నెస్ మీద, అదేవిధంగా టెలికామ్ బ్రాడ్కాస్టింగ్ రెగ్యులేషన్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. దాన్ని మేము కన్జ్యూమర్ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ అంటాము. అదేవిధంగా మాకు కన్జ్యూమర్ అడ్వకేసీ గ్రూప్స్ అని ప్రతి స్టేట్ లో కొన్ని కన్జ్యూమర్ గ్రూప్స్ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మేము వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు డిస్టిక్ అండ్ బ్లాక్ లెవెల్లో కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని, సిఏపీస్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా 4 సంవత్సరాల్లో వాళ్ళు ప్రతి జిల్లాలో కన్జ్యూమర్ వర్క్ షాప్ ఒకటి కండక్ట్ చేయాలి. సో వాళ్ళు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి ట్రాయ్ అనేది కంటిన్యూస్ గా కస్టమర్స్ కి కన్జ్యూమర్ అవేర్నెస్ మీద, టెలికామ్ బ్రాడ్కాస్టింగ్ మీద, అదేవిధంగా ఇప్పుడు సైబర్ హైజీన్ మీద, సైబర్ ఫ్రాడ్స్ మీద అవేర్నెస్ ని తీసుకురావడానికి కంటిన్యూస్ గా ప్రయత్నం చేస్తూ ఉంది.
1: సార్, సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలపై ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తుందంటారు?
0: ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి వాటిలో ఎక్కువగా మనం ప్రతి చిన్న విషయాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఫొటోస్ కూడా మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇప్పుడు వచ్చినటువంటి ఏఐ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ ఫొటోస్ ని మార్ఫింగ్ చేయటాలు చేసి బ్లాక్ మెయిల్ చేయటం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్, ఈ ఫొటోస్ ని వాడుకొని ఫ్రాడ్స్టర్స్ మీ పేరెంట్స్ కి, వీళ్ళకి కాల్ చేసి మిమ్మల్ని బంధించినట్టుగా చేసి వాళ్ళని మనీ కోసం బ్లాక్ మెయిల్ చేసే కేసెస్ కూడా వచ్చాయి. ఎందుకంటే మీ యొక్క వాయిస్ ని, వాళ్ళు ఫోన్ చేసి మీతో మాట్లాడినప్పుడు ఫ్యూ సెకండ్స్ లో మీ యొక్క వాయిస్ ని, శాంపిల్ ని రికార్డ్ చేయడం జరుగుతుంది. అదే శాంపిల్ ని వాళ్ళు వీడియో చూపించి, మీ ఫొటోస్ ద్వారా జనరేట్ అయిన వీడియో ఆడియో చూపించి బ్లాక్ చేసినట్టుగా మీ పేరెంట్స్ ని కూడా మనీ కోసం బ్లాక్ మెయిల్ చేసే ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. నెక్స్ట్, ఎప్పుడైతే సోషల్ మీడియాలో మీ యొక్క టూర్స్ గాని ఎక్కడికైనా వెళుతున్నాం అనేది మీరు పోస్ట్ చేయడం జరుగుతుందో, ఈ యొక్క ఫ్రాడ్సర్స్ మిమ్మల్ని ఫాలో అయ్యి మిమ్మల్ని పర్సనల్ గా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్, ఈ సైబర్ స్కామ్స్ లో కూడా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అంటే వాళ్ళు మీకు ఫోన్ చేసేసి మీ ఫ్రెండ్ గా నటిస్తూ మీకు ఎక్కడో చాలా మీతో వర్క్ చేసినట్లుగానో, లేకపోతే మీ దూరబంధు తెలిసిన విధంగానో ఫోన్ లో మాట్లాడిన తర్వాత, కొంత నమ్మకాన్ని కలిగించిన తర్వాత మిమ్మల్ని ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, మీ ఈ పలానా ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ లో మీరు పెట్టుబడి పెట్టండి, అది చాలా ఫాస్ట్ గా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. సో మీరు కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళ ఆదాయాలు చూపించడం జరుగుతుంది. అది ఆన్లైన్ లో చూపిస్తారు, యాక్చువల్ గా నిజంగా ప్రాఫిట్ ఉండదు. సో ఎక్కువ పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా కనిపించరు, మీ కాల్స్ కి ఆన్సర్ చేయరు. ఇటువంటి స్కామ్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. నెక్స్ట్, ఆన్లైన్ జాబ్ స్కామ్స్ అని, ముందు ఇంటర్వ్యూ చేసినట్టుగా నటిస్తారు, మీరు సెలెక్ట్ అయినట్లుగా చెప్తారు, సెలెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్ చేయాలి, దానికోసం కొంత ఫీజు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తారు, అది ట్రాన్స్ఫర్ కాగలనే వాళ్ళు మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చేయరు. ఈ విధమైనటువంటి ఇవి జరుగుతున్నాయి. నెక్స్ట్, ఐడెంటిటీ థెఫ్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ ది. అంటే మనకి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఐడెంటిటీ, అంటే మన రిలేషన్స్ ని వాటిని కనుక్కొని కూడా మీ రిలేషన్స్ ని వేరే వాళ్ళకి చెప్పి, వాళ్ళ దగ్గర అంటే మీకు సంబంధించినటువంటి రిలేటివ్స్ కి ఫోన్ చేసి, పలానా వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్నారు, మీరు ఇమీడియట్ గా కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, ఇటువంటి కేసులు కూడా రావడం జరిగింది. మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయరు. ఈ విధమైనటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనం సోషల్ మీడియాలో మన ఫొటోస్ గానీ ఏదైనా డీటెయిల్స్ పోస్ట్ చేసేటప్పుడు చాలా ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాం.
1: మొబైల్ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్న స్పామ్ కాల్స్, స్పామ్ సందేశాల గురించి, అలాగే స్పామ్ సైబర్ మోసాలను ఎదుర్కొనేందుకు వినియోగదారులు తీసుకోవాల్సిన అవగాహన చర్యల గురించి మా ఆకాశవాణి శ్రోతలకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సురేష్ బాబు గారు.
0: ధన్యవాదాలండి శ్రోతలందరికీ.

0: మీరింతవరకు సేవా పర్వలో భాగంగా సైబర్ మోసాలు వ్యక్తిగత భద్రతా అంశంపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి కెవి సురేష్ బాబు, ఐటీఎస్ జాయింట్ అడ్వైజర్, ట్రాయ్ రీజనల్ ఆఫీస్, హైదరాబాద్. పరిచయకర్త కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట మార్టూరు శ్రోతలు గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్ వీరి కోరిక మేరకు చాణక్య చంద్రగుప్త చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాలా.

విశాఖపట్నం శ్రోత లక్ష్మీ విశాల్ కోరిక మేరకు మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రానికి శ్రేయా ఘోషల్ పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట స్వరాభిషేకం చిత్రానికి కేజే యేసుదాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు బుచ్చిరెడ్డిపాలెం నుంచి గోపిన.

చిన్నల్లుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఈ పాటను కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కురుక్షేత్రం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సి నారాయణ రెడ్డి సాహిత్యం అందించిన ఈ పాటను కోరుతున్న వారు ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా. వీరందరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం, ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మెరుపు కలలు చిత్రానికి హరిహరన్ సాధనా సర్గం పాడిన పాట.

గుర్తు చేసుకున్నాం కార్యక్రమంలో మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఇప్పుడు మీకోసం. ఓ పాపాలాలి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: పెళ్లి పుస్తకం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
1: అన్నం నెయ్యి వేడి అన్నం కాచి నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచి నెయ్యి.

వెరీ గుడ్ బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పడాలి, ఏ రెడీయా? సరే.

0: అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు.
1: గోంగూర పచ్చడి గొడ్డు కారపు ముద్ద.

యూనిక్లో తై తక తై తక తై తక తై తక తై తై తై తై తై తక్ దిన్న దిన్న కర్ దిన్న దిన్న తాంగడ తక తరగడ తక దిగి దిగి దిగి తక తకిట తక తకిట తక తకిట తదిగిణతో తదిగిణతో తదిగిణతో తాంగిడి తగ తరికిట తగదివి తాంగిడి తగ తరికిట తగదివి తాంగిడి తగ తరికిట తగదివి తత్త దిం తన్నక దిన్న దిం తన్నక దిన్న

మీరింతవరకు రాముడు భీముడు చిత్రం నుంచి పాటలు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాజ్యసభలో ఆవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. ఈ మధ్యాహ్నం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లు ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం ప్రవేశపెట్టాలని కోరుతూ డాక్టర్ జితేంద్ర సింగ్ నుండి అందిన నోటీసును ఆమోదించినట్టు చైర్మన్ తెలిపారు. ఈ బిల్లును నిన్న లోక్సభ ఆమోదించింది.
1: For moving the motion of consideration of the public examination prevention of unfair means amendment bill 2026 as passed by the Lok Sabha today in Rajya Sabha by grant of waiver under rule 123 of the rules of procedures and conduct of business in council of states that is Rajya Sabha accordingly a supplementary list of business for today has been issued for taking up this bill for consideration passing.
0: అనేక ముఖ్యమైన నిబంధనలు కలిగి ఉంది. ఇందులో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలున్నాయి. కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రతి రాష్ట ప్రభుత్వము, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలని, ఛార్జిషీట్ దాఖలైన 3 నెలల్లోపు విచారణ పూర్తి కావాలని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించిన పారా అథ్లెట్ దిలీప్ గావిట్, రజత పతకం కైవసం చేసుకున్న మహమ్మద్ బాసిల్ ను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. సభ తరపున బిర్లా క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ క్వశ్చన్ అవర్ చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. క్వశ్చన్ అవర్ సమయంలో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని, సభలోనూ ఫ్లోర్ లీడర్ల సమావేశంలోనూ ఎంపీలందరికీ విజ్ఞప్తి చేసినట్టు స్పీకర్ తెలిపారు. సభా కార్యకలాపాలు అడ్డుకోవడం పార్లమెంటరీ సాంప్రదాయాలకు తగింది కాదని బిర్లా పేర్కొన్నారు. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
2: आप सबसे आग्रह किया है कि सदन में प्रश्नकाल के अंदर सदन को बाधित नहीं करें. प्रश्नकाल महत्वपूर्ण समय होता है, सदस्यों को सवाल उठाते हैं, सरकार की जवाबदेही होती है. आप प्रश्नकाल नहीं चलाना चाहते, सदन की कार्यवाही 8-2 बजे तक के लिए स्थगित की जाती है.
0: छत्तीसगढ़ लोनी बस्तर दसरा उत्सव लो कीलक पात्र पोषिस्तुन्न कीलक विविध గిరిజన సంఘాల ప్రతినిధులు ఈరోజు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఈ 164 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో ఫర్గానా, మాంఝీలు, చాల్కీలు, కమ్యూనిటీ నాయకులు, గిరిజన యువ కళాకారులు, బస్తర్కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా హాజరు కానున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జేఆర్డి టాటా మెమోరియల్ లెక్చర్ 2026లో ప్రసంగిస్తూ మంత్రి, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయాలు ఏర్పడినప్పటికీ దేశ ఎగుమతులు స్థిరంగా ఉన్నాయన్నారు. పశ్చిమాసియాలో సంఘర్షణలు, కీలకమైన షిప్పింగ్ కారిడార్లలో అంతరాయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశ ఎగుమతుల పనితీరు దేశ ఆర్థిక ప్రాతిపదికల బలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ముడి చమురు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ మార్కెట్లలో అస్థిరత, అలాగే హార్మోజ్ జలసంధి చుట్టూ ఉన్న అనిశ్చితి, రెడ్ సీ సంక్షోభంతో సహా నిరంతర ప్రపంచ సవాళ్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం గడిచిందని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అనిశ్చితులు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో 7.7% వృద్ధితో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని గోయల్ పేర్కొన్నారు.
3: We're growing at 7.7% last year. The world's fastest growing large economy. All of this is in the middle of two wars with so much uncertainty and geopolitical crisis around the world. We even had 50% tariffs on most of our exports to the US for a large part of the last year, despite which our exports also grew, both in goods and services, in the year ended March 26.
0: బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ

0: నియోజకవర్గాల ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. బీహార్ లోని బంకీపూర్ నియోజకవర్గం, గుజరాత్ లోని మంజ్లాపూర్, మధ్యప్రదేశ్ లోని దతియా నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు పట్నాలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4.61%, గుజరాత్ లోని మంజ్లాపూర్ నియోజకవర్గంలో 6.06%, మధ్యప్రదేశ్ లోని దతియాలో 12.94% ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. పురుషుల లాంగ్ జంప్ లో మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్ గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల లాంగ్ జంప్ లో రజత పతకం సాధించిన మురళీ శ్రీశంకర్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వరుసగా కామన్వెల్త్ రజత పతకాలు సాధించడం దేశం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. మురళీ శ్రీశంకర్ భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల 100 మీటర్ల T47 ఈవెంట్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణ పతకం సాధించినందుకు, మహమ్మద్ బాసిల్ రజత పతకం గెలుచుకున్నందుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. అలాగే పురుషుల లాంగ్ జంప్ లో రజత పతకం కైవసం చేసుకున్న మురళీ శ్రీశంకర్ ను కూడా ఉపరాష్ట్రపతి అభినందించారు. మహారాష్ట, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, కర్ణాటక, మరఠ్వాడా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు జానపద కళారూపం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో భక్త మార్కండేయ బుర్రకథ వింటారు. నిర్వహణ శ్రీ ఎం ప్రసాద్ బాబు, వంతలు శ్రీ ఎం చిరంజీవి, శ్రీ ఎం రత్నరాజు

0: అంతరిత.
1: ఒరే సోదరా, భక్తి అంటున్నావు, ముక్తి అంటున్నావు, పరమేశ్వరుడు ఆజ్ఞ అంటున్నావు, అమ్మ దయ అంటున్నావు, అసలు విషయం ఏమిట్రా?
2: చూడు నాయన, మహామహుల మహత్యాలతో బాసిల్లే మన భారతదేశంలో తమ తమ భక్తి భావనతో భగవంతుడునే ప్రత్యక్షం గావించుకుని భగవంతుడు భక్తునికి దాసుడు అనే కీర్తిని మూర్తిభవింపజేసుకున్న దేశం పరమ పవిత్ర పునీత దేశం మన భారతదేశం.
1: అవునవును,
2: అటువంటి మన భారతదేశములో
1: తవనిలో

0: అయితే సోదరా, మన భారతదేశంలో మునిపల్లె అనే గ్రామంలో మృకండు మరుధ్వతే అనే బ్రాహ్మణ దంపతులు నివసిస్తున్నారు. అయితే ఆ ముని దంపతులు పరమేశ్వరునికై పరమ నిష్ఠాగరిష్ఠులై పరమ భక్తితో పూజలు చేసే పరమ భక్తులు. వారికి వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ వారికి సంతానం కలగలేదు. అయితే సంతానం లేదనే చింతతో ఆ దంపతులు తీర్థయాత్రలు సేవిస్తున్నారట. ఆ పుణ్య దంపతులు సంతానం కొరకు పుణ్య క్షేత్రాలు దర్శిస్తూ పుణ్య నదులలో స్నానమాచరిస్తూ తమ గ్రామమైన మునిపల్లికి చేరుకున్నారు. అయినా వారికి సంతాన భాగ్యం కలగలేదు. ఇక లాభం లేదని మృకండ మహర్షి పరమేశ్వరుని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో సంతానం పొందాలని యోచించి ఘోరమైన అరణ్యంలో మృకండు ఈ విధంగా తపస్సు చేస్తున్నాడు.
1: ఈ విధంగానయ్యా పుత్రోదయ

0: భరిత.
1: అయితే ఈ విధంగా మృకున్న మహామునికి పుత్ర సంతానం కలగాలి అని ఘోరమైన అరణ్యానికి వెళ్లి అఘోరమైన తపస్సు చేశాడు. అతను తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, నాయనా మృకుండ, నీ తపస్సుకు మెచ్చాను, నీకు ఏ వరము కావాలో కోరుకో నాయనా అనగా,
0: స్వామి చంద్రశేఖర శారద చంద్రి.

0: స్వామి శంకర,
1: స్వామి సర్వేశ్వర, మా వంశం ఉద్ధరింపబడాలి కనుక తమరి అనుగ్రహంతో ఒక కుమారుని ప్రసాదించండి స్వామి అనగానే అంత పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ భృకుండ మహర్షితో ఇలా అంటున్నాడు.
2: దృష్టుడు దుర్మార్గుడు.

0: చంతరిత్ర
1: అంత పరమేశ్వరుడు భక్త మృకండ
2: మృకండ దుర్మార్గుడు దృష్టుడు క్రూరుడు దొంగ వ్యసన పరుడు లాంటి 100 సంవత్సరాలు బ్రతికే కొడుకు కావాలా? లేదంటే సన్మార్గుడు సద్గుణవంతుడు సత్యధర్ముడు సత్ప్రవర్తన కలిగిన 16 సంవత్సరాలు బ్రతికే కొడుకు కావాలా అని అనగానే ఆ మాటలు విన్న మృకండ మహాముని ఏమంటున్నాడయ్యా
1: చిరాయువైన గుణ

0: దుర్మార్గుడైన కొడుకు వందేళ్లు బ్రతికినా అటువంటి కొడుకు వద్దు,
1: వద్దు.
0: 16 సంవత్సరాలు బ్రతికిన సన్మార్గుడు సత్యసంధుడు లాంటి కొడుకు చాలు స్వామి అన్నాడు మృకుండు. తదస్సు అని దీవించాడు పరమేశ్వరుడు. కొన్ని నెలలకు మృకుండుని భార్య మరుద్వతి నెల తప్పింది. నాయన, అయ్యా నా దిగిలో

ఈ పోలిన సుతుడు. ఆ బాలుడు కోట సూర్య ప్రకాశవంతుడై ముఖబింబం చంద్రబింబం వలె చల్లని వెన్నెలను కురిపిస్తూ మురిపిస్తూ ఉన్నాడు ఆ చిన్నారి బాలుడు. శివాంశ సంభూతుడైన ఆ బాలునికి మార్కండేయుడు అనే నామకరణం చేశారు తల్లిదండ్రులు. దినదిన ప్రవర్ధమానమై ఎదుగుతూ విద్యాభ్యాసాలు ఏ విధంగా నేర్చుకుంటున్నాడయ్యా మార్కండేయుడప్పుడే.

0: హరిత.
1: ఈ విధంగా అన్ని శాస్త్రాల్లో అన్ని పురాణాలు వేదాలు ఉపనిషత్తులు అన్ని పఠించి అందరిలోనూ మిన్న అనిపించుకున్నాడు
2: మార్కండేయుడు.
1: మార్కండేయునికి 7 సంవత్సరాల వయసులో ఒకనాడు సప్త మహర్షులైనటువంటి కశ్యపత్రి భరద్వాజ విశ్వామిత్రం చ గౌతమ సమదగ్ని వశిష్ఠయతో సప్తృషస్థద ఆ సప్త మహర్షులు మృఖండుని ఇంటికి దయచేశారు. వారికి ఘనమైన స్వాగతము పలికి వారికి చక్కని విందును ఏర్పాటు చేశారు మృఖండు. విందు భోజనము అనంతరము మార్కండేయుని చేత తాంబూలం ఇప్పించగా చిన్న మార్కండేయుని యొక్క భక్తి భావన, పెద్దల యందు గౌరవము, వినయము, విధేయత చూచినటువంటి ఆ సప్త మహర్షులు ఏ విధంగా దీవిస్తున్నారయ్యా.

0: మార్కండే యోనికి దీవెనులంచె అని ఎప్పుడైతే ఆ యొక్క సప్త మహర్షులు దీవించారో ఆ మాటలు విన్నటువంటి మృకండు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సప్త మహర్షులారా, మీరు ఈ బాలుణ్ణి చిరంజీవి దీర్ఘాయుష్మానుభవ అని దీవించారు. కానీ ఈ బాలునికి 16 సంవత్సరాల వయసు అని దీవించి పరమేశ్వరుడు ఈ కుమారుని నాకు ప్రసాదించాడు. మరి ఈ బాలుని మీద చిరంజీవి అని దీవిస్తే మా కుమారుడు సంపూర్ణ ఆయుష్మంతునిగా ఎలా ఉంటాడు? మహాత్ములైన మీ మాట సత్యమవుతుందా? ఈ మృకండ మహర్షి బాధపడుతూ అడగగా అంతటి సప్త మహర్షులు బాగా ఆలోచించి నాయనా, నీ యొక్క కుమారుణ్ణి మేము సత్యలోకానికి తీసుకువెళ్తాం అని చెప్పి మార్కండేయుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుని వెళ్ళగా అంత బ్రహ్మదేవుని చూచినటువంటి మార్కండేయుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు.
1: ఈ విధంగానయ్యా,

0: బ్రహ్మాత్మభూసురాజ్వేష్ట పరమేష్టి పితామహ హిరణ్య గర్భోలోకే స్వయంభూ చతురాననా. ఏడు సంవత్సరాల మార్కండేయుడు బ్రహ్మదేవుని స్మరణ చేయగా చిలక పలుకులు వంటి మాటలకు భక్తి భావమునకు వినయమునకు వినమ్రతకు విస్మయముందిన బ్రహ్మదేవుడు మార్కండేయును చూచి, చిరంజీవి చిరంజీవా సుఖీ భవ సుఖీ భవ దీర్ఘాశ్వానుభవ అని ఇలా బ్రహ్మదేవుడు మార్కండేయును దీవించగానే ఆ మాటలు విన్న సప్త మహర్షులు,
1: స్వామి విధాత మీరు ఈ కుమారుణ్ణి దీర్ఘాయుష్మానుభవ అని దీవించారు, కానీ ఈ బాలునికి పరమేశ్వరుడు 16 సంవత్సరాలు అర్ధాయుష్ అని వరం ఇచ్చారట. మరి మీ నోటి వెంట వచ్చిన మాట నెరవేరునా స్వామి? సృష్టికర్తవైన మీ నోటి మాటే నిజం కాకపోతే ఎలా స్వామి అన్నారు ఆ సప్త మహర్షులు. ఆ మాటలు వినటువంటి చతుర్ముఖుడు, ఓ మహర్షులారా, శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు, మరి నా నోటి మాట ఒమ్ము కాదు,
2: కాదు
1: భక్తితో భగవంతుణ్ణి ఆరాధించిన వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయని ఆర్యోక్తి, ఇతని భక్తే ఇతన్ని రక్షిస్తుంది అని పలికాడు విధాత. ఆ మాటలు విన్న సప్త మహర్షులు మార్కండేయుణ్ణి తల్లిదండ్రులకు అప్పగించి ఆ బాలునికి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి, నాయనా మార్కండేయ, నీవు నిత్యం ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ప్రార్థించు నాయన అని చెప్పి వెళ్లిపోయారు సప్త మహర్షులు. ఇక రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అప్పటికి మార్కండేయునికి 15 సంవత్సరాలు వయసు రాగానే ఒకనాడు తల్లిదండ్రులు తన కుమారుని చూచి
0: కుమారుడు చూచి ఏమంటున్నారయ్యా, అయ్యా

0: హరిత.
1: ఈ జన్మను ప్రసాదించిన పరమేశ్వరుడే జన్మ రాహిత్యాలు చూపిస్తాడు, మీరు బెంగపడకండి అని చెప్పి పరమేశ్వరుడు ఆరాధిస్తున్నాడు. అప్పుడు మార్కండేయుడు,
0: మార్కండేయ
1: ఆయన అప్పుడు

తన మార్కండేయ రుద్రాక్షమాలను ధరించి విభూతి నుదుట పెట్టి కాషాయ దుస్తులు కట్టి శివాలయంలోనికి వెళ్లి పరమేశ్వరుని ప్రార్థన చేస్తున్నాడు. యక్ష స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ.

0: అయితే ఈ కథ ఎలా ఉండగా
1: ఉండగా
0: ఒకనాడు నారద మహర్షి యమధర్మరాజును చేరి
1: చేరి
0: ఏమయ్యా సమవర్తి, నీవు అష్టదిక్పాలకులలో ఒకడివి, నీవు సక్రమంగా సమంగా నీ ధర్మాన్ని నీవు నిర్వర్తిస్తున్నావా అన్నాడు నారదుడు. ఆ మాటలు విన్న యమధర్మరాజు, ఏమైంది స్వామి, ఏమంటావేమయ్యా? అదిగో భూలోకములో మార్కండేయుడు అనే బాలుడు శివాలయములో శివ పూజ చేస్తున్నాడు. ఆ బాలునికి పరమశివుడు ఇచ్చిన ఆయుష్ 16 సంవత్సరాలు నేటితో నిండిపోయాయి. పూర్తి ఆయుష్ కోసం ఆ పరమశివుడినే ప్రార్థిస్తున్నాడు మార్కండేయుడు. ఇది సరైన న్యాయమా? ఇది చూస్తూ పాపపుణ్యాలు విచారించే నీవు ఎలా ఊరుకుంటావు?
1: ఊరుకుంటా
0: ఆయుష్ తీరిన తర్వాత ప్రాణాలు తీసే బాధ్యత నీది కాదా? న్యాయం అన్యాయం విచారించవలసిన ధర్మము నీది కాదా? నీ ధర్మము నీవు నిర్వర్తించు అని చెప్పి మెల్లగా జారుకున్నాడు నారద మహర్షి. ఆ మాటలు విన్నటువంటి యమధర్మరాజు తన భటుల్ని పిలిచి, ఓ ఈ యమకింకరులారా, మార్కండేయుని ప్రాణాలు తీసుకురండి
1: అని
0: చెప్పగా అంత యమభటులు భూలోకములో మార్కండేయుడు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. సమయంలో మార్కండేయుడు ఏం చేస్తున్నాడయ్యా? నియమ నిష్టలతో పలు పుష్పాలతో అభిషేకం చేస్తున్నాడు పరమేశ్వరుని. ఇది చూచినటువంటి యమభటుడు మార్కండేయుని వద్దకు వెళ్ళగానే బాలుని దరిలో నాయన అగ్నికేలలే యగసెను జ్వాలా తోరణము తిరుగుచూ నిప్పు కలములే మెరిసెను తనక్కతో మార్కండేయుని చూచారా చిక్కముఖంతా వేశారా శివాలయము చెరలేదయ్యా శివభక్తుని దరి చెరలేదయ్యా ఇలా యమభటులు మార్కండేయుని ప్రాణాలు తీసుకెళదామనుకున్నారు. కానీ ఆ ఇద్దరు యమభటులు శివాలయములోనికి ప్రవేశించలేకపోయారు, ప్రాణాలు తీయలేకపోయారు. భయపడి యమలోకానికి వెళ్ళిపోయారు. యమధర్మరాజును చూచి, అయ్యా యమధర్మరాజా, ఆ బాలుని ప్రాణాలు మీకు తీయలేమయ్యా. ఎందుచేతనంటే, అయ్యా

0: ఆ యమభటులు మాటలు విన్నటువంటి యమధర్మరాజు ఒక్కసారిగా పైకి లేచి, ఒరే అసమర్థ భృచులారా, ఒక పసివాడి ప్రాణము హరించలేక ఇన్ని మాటలు చెబుతున్నారా? నా శాసనములకు అడ్డు ఆచార్యులను ఉపశక్తులు గలరే, జపవుడు కాదు ఆ నిఠల నయనలు కూడా దుష్టరంబుగా చుమ్మి నా శాసనములకు ఎదురెడ్డ నిలుచువారు కలరా? త్రిమూర్తులనైనా ఎదురిస్తాను, వనజపవుండే కాదు నిటలాక్షుడైనా సరే నా శాసనములకు ఎదురు లేదు.
1: ఉగ్ర

0: మార్కండయ్యలము
1: తరి చైర లేక యము దగ్గరను వాడాడే ఎప్పుడైతే ఆ యొక్క యమధర్మరాజు ఇవ్వండి ఆ యొక్క మార్కండేయుని ప్రాణాలు తీసుకుందాం అనుకున్నాడు, కానీ ఆ మార్కండేయుడు ఉన్న ప్రదేశానికి చేరుకోలేకపోయాడు.
0: చేరుకోలేకపోయాడు.
1: చూసినటువంటి యమధర్మరాజు ఆవేశముతో, ఒరే బాలక, నీవు నన్ను కాదని ఎక్కడికి పోతావురా అంటూ నేత్రములగ్ని కలములై ప్రజ్వరిల్లను జ్వాలలు ఎర్రని నిప్పులు గ్రకుచు సరున్న తీశను పాశము తనకదో కాలయముండేతా లేచాడా కాలపాశమును వేశాడా.

0: ఎప్పుడైతే అలా యమధర్మరాజు తన యమపాశాన్ని వెయ్యగా అగ్ని జ్వాలలతో ప్రజ్వరిల్లుతూ ఆ యమపాశం మార్కండేయుని ప్రాణాలు హరించాలని వస్తుంది. అది చూచిన మార్కండేయుడు ఒక్కసారిగా శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఆ యమపాశం మార్కండేయుని శివలింగాన్ని చుట్టి లాగుతుంది. అంత మార్కండేయుడు పరమేశ్వరుని వేడుకుంటున్నాడు.
1: ఏ విధంగానయ్యా?
0: అద్రీశ

ఆ విధంగా మార్కండేయుడు పరమశివుడిని ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనకు పరమేశ్వరుడు ఏ విధంగా ఆవిర్భవిస్తున్నాడయ్యా, లాలించి రుద్ధ

0: కాయతో యమధర్మరాజుని
1: జయించితన్నాడా.
0: పలెను యమధర్మరాజు మూర్ఛ నొందినాడా. ఎప్పుడైతే శివలింగము నుండి ఆవిర్భవించాడు పరమేశ్వరుడు, ఓయే యమ నా స్మరణ చేస్తూ నన్నే జపిస్తున్న నా భక్తుల ప్రాణాలు తీసుకుందాం అనుకుంటావా? నీకెంత గర్వం వరా అంటూ పరమేశ్వరుడు తన ఎడమ కాలితో యమధర్మరాజును ఎగించి ఒక తల్లు తన్నాడు శివుడు. అంతా దేవాది దేవతలంతా అక్కడ ప్రత్యక్షమై పరమేశ్వరుడు చూచి, శాంతించండి శంకర శాంతించండి, మీరు ఈ బాలుడు మార్కండేయునికి అర్ధాయుషుని ఇచ్చారని యముడు అలా చేశాడు. యముడిని క్షమించండి స్వామి అనగానే శాంతించినటువంటి ఆ పరమేశ్వరుడు క్షమించే శంభుడు యమధర్మ

ఓ యమధర్మ రాజా, ఈ రోజు నుండి నా భక్తులు ఎవరు ఉంటారో, ఎవరైతే శివ పంచాక్షరి మంత్రము జపిస్తారో వారికి ఆమడ దూరములో నీవు ఉండాలి సుమా అని యమధర్మరాజుకి అనతిచ్చి, ఈ రోజు నుండి మార్కండేయుడు 16 సంవత్సరాల బాలునుగా దీర్ఘాయుషవంతుడై జీవించగలడు అని దీవించి ఆశీర్వదించాడు పరమేశ్వరుడు. అందుచేతనే శివనామం పలికిన వారికి, శివస్మరణ చేసిన వారికి అకాల మృత్యు భయం ఉండదని మార్కండేయ యొక్క పురాణం చెబుతుంది. అందుకే రక్షకుడు

0: ఓ పార్వతీపతి హర
1: మహాదేవ శంభో శంకర.
2: మీరింతవరకు భక్త మార్కండేయ బుర్రకథ విన్నారు. నిర్వహణ శ్రీ ఎం ప్రసాద్ బాబు, వంతలు శ్రీ ఎం చిరంజీవి, శ్రీ ఎం రత్నరాజు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నక్షా ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర అభివృద్దిలో భోగాపురం విమానాశ్రయం ఒక గేమ్ చేంజర్గా నిలవనుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులందరూ ఖరీఫ్ పంటల బీమా నమోదును రేపటిలోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో పట్టణ నివాస ప్రాంతాల జాతీయ భౌగోళిక స్థల సమాచార ఆధారిత భూ సర్వే నక్షా ప్రాజెక్టు అమలును వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో నక్షా ప్రాజెక్టు అమలు పురోగతిపై భూవనరుల శాఖ, సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో వాస్తవాల నిర్ధారణ, హక్కుల రికార్డు తయారీ, పట్టణ ఆస్తి కార్డుల జారీ వంటి ప్రక్రియలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. సాంకేతికతతో పారదర్శకంగా భూ హక్కులు నిర్ధారించడమే నక్షా ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కాకినాడ జిల్లాలో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం గోదావరి డెల్టా తూర్పు కాలువ, సామర్లకోట కెనాల్, పిఠాపురం బ్రాంచ్ కెనాల్స్లో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఏలేరు జలాశయానికి నీటి సరఫరా చేసే పురుషోత్తమపట్నం రెండవ దశ పంపింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అలాగే పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల్లో భాగంగా బెండపూడి, ఆర్ఎంపూడి ప్రాంతాల్లో రహదారి పనులను పరిశీలించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించాలని అధికారులు రైతులకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు. సాగునీటి నిర్వహణలో సమర్థ ప్రణాళికతో వ్యవహరించి

0: నీటి వృధాను నివారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులందరూ ఖరీఫ్ పంటల బీమా నమోదును రేపటిలోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కోరారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రైతులకు పంటల బీమా ఆర్థిక భరోసా కల్పిస్తుందని, చివరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే నమోదు చేసుకోవాలని ఒక ప్రకటనలో సూచించారు. పీఎంఎఫ్బీవై క్రాప్ ఇన్సూరెన్స్ యాప్తో పాటు బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా కూడా బీమా నమోదు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్దిలో భోగాపురం విమానాశ్రయం ఒక గేమ్ చేంజర్గా నిలవనుందని విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఈరోజు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల ఆకర్షణ, పర్యాటక అభివృద్ది, వ్యాపార విస్తరణ, విమానయాన రంగంలో కొత్త అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున భోగాపురం విమానాశ్రయంను ప్రారంభిస్తారని మంత్రి తెలియజేస్తూ,
1: ఉత్తరాంధ్ర కళలకి రెక్కలు కల్పించడం ఈ ప్రాంత వాసుల ఆశలకు ఆశయాలకు. భోగాపురం ఎయిర్పోర్ట్ కావాలని 2500 ఎకరాలు కేటాయింపు చేయడం, అన్ని కూడా క్లియరెన్స్ తీసుకుని ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు రేపు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజల ప్రతిరూపంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం తెలియజేయాలి, ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని రేపు ఉదయం విశాఖపట్నంలోని పార్క్ హోటల్ నుంచి అప్పుగారు వరకు 5K రన్ ని సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ప్రజలందరూ దీనిలో భాగస్వామ్యం కావాలి.
0: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ముఖ్యమంత్రి సహాయనిధి కింద 9,36,165 రూపాయల విలువైన చెక్కులను 12 మంది లబ్దిదారులకు రాష్ట గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు. ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రతి పౌరుడికి అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పేదలను అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ రన్ను రేపు నిర్వహిస్తున్నామని రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహించనున్న ఏఎస్ఆర్ భోగాపురం ఎయిర్పోర్ట్ 5K రన్ ప్రచార పత్రికను విశాఖపట్నంలో మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం ప్రపంచస్థాయి నగరమని, దీన్ని ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమాల్లో ఎయిర్పోర్ట్ రన్ ముఖ్యమైన కార్యక్రమమని అన్నారు. యువత, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా మురపాకలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని లబ్దిదారులను నగదు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ మేరకు పింఛన్లను పంపిణీ చేస్తున్నామని మంత్రి వివరించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని నగరవనంలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని విత్తన బంతులను చల్లారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, వర్షాకాలంలో విత్తన బంతులు మొలకెత్తి పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతకు దోహదపడతాయని తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చని ప్రకృతిని అందించేందుకు మొక్కల పెంపకం, విత్తనాల విస్తరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్ అమల్లో ఉంటుందని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 1 ఆగస్టున భోగాపురం

0: మహాబలిపురంలోని విమానాశ్రయ ప్రారంభోత్సవం బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. విమానాశ్రయం, సభావేదిక, హెలీప్యాడ్ పరిసర మార్గాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించినట్లు చెప్పారు. ఈ ఆదేశాలు ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1 రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వాతావరణం. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశాపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్టంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత ట్రస్ట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో దేశభక్తి స్ఫూర్తి గీతాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టంలో అమలు చేస్తున్న నక్షా ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర అభివృద్దిలో భోగాపురం విమానాశ్రయం ఒక గేమ్ చేంజర్గా నిలవనుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. రాష్టంలోని రైతులందరూ ఖరీఫ్ పంటల బీమా నమోదును రేపటిలోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: పోలీస్
4: మిస్ సీమా
3: చెప్పండి.
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
4: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
5: హలో అమ్మా.
3: హాయ్.
6: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
7: పిఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో మానవ అక్రమ తరలింపును నిరోధించడం ఎలా, శ్రీమతి బి కీర్తి గారి ప్రసంగం వింటారు.
2: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం అత్యంత శ్రద్ధతో, అత్యంత బాధ్యతతో మరియు సామూహికంగా చర్య తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుతున్నాను. అదే మానవ అక్రమ రవాణాను ఎలా నివారించాలి అనే విషయం. మానవ అక్రమ రవాణా అనేది దూరదేశాల్లో మనకు తెలియని చోట్ల మాత్రమే జరిగే నేరం కాదు. అది మన చుట్టుపక్కల రైల్వే స్టేషన్లో నకిలీ ఉద్యోగ ఆఫర్ల ద్వారా, పెళ్లి, వలస, విద్యా పేరుతో ఇచ్చే తప్పుడు హామీల ద్వారా, మరియు కొన్నిసార్లు మనం నమ్మే వ్యక్తుల ద్వారా కూడా జరుగుతుంది. ఇది అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి స్వేచ్ఛను, గౌరవాన్ని, భద్రతను, భవిష్యత్తును దోచేస్తుంది. మన ముందున్న సవాలు కేవలం బాధితులను రక్షించడం మాత్రమే కాదు, హాని జరగకముందే దాన్ని ఆపడం కూడా. మానవ అక్రమ రవాణా బలహీనత ఉన్న చోట పుట్టుకొస్తుంది. పేదరికం, విద్యలేమి, గృహహింస, బాల్య వివాహాలు, రక్షణ లేని వలస, వివక్ష, బలహీనమైన బాలల సంరక్షణ వ్యవస్థలు మరియు సమాజ మౌనం, ఇవన్నీ అక్రమ రవాణాదారులకు అవకాశం కల్పిస్తాయి. కుటుంబాలు నిరాశలో ఉన్నప్పుడు, పిల్లలు పాఠశాలలకు దూరమయ్యేటప్పుడు, యువత ఉపాధి కోసం వెతుకుతున్నప్పుడు, సమాజం అప్రమత్తంగా లేకపోతే అక్రమ రవాణాదారులు తమ పని మొదలు పెడతారు. అందుకే నివారణ సమగ్రంగా ఉండాలి. పోలీసుల చర్య తర్వాత మాత్రమే స్పందిస్తే సరిపోదు. ప్రజలను బలహీనపరిచే పరిస్థితులను ముందుగానే తగ్గించాలి. భారత ప్రభుత్వం మహిళలు మరియు పిల్లలపై జరిగే నేరాలు, ముఖ్యంగా మానవ అక్రమ రవాణాను నివారించేందుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం క్రైమ్ ఇన్ ఇండియా నివేదికలో ట్రాఫికింగ్కు సంబంధించిన సమాచారం ప్రచురించబడుతోంది. మరియు తాజా అందుబాటులో ఉన్న డేటా 2023 వరకు ఉంది. ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023 మరియు ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 ద్వారా చట్టపరమైన వ్యవస్థను మరింత బలపరిచింది. ఇప్పుడు ఈ చట్టాన్ని సులభమైన భాషలో అర్థం చేసుకుందాం. భారతీయ న్యాయ సంహితలోని 143వ సెక్షన్ మానవ అక్రమ రవాణాను నిర్వచిస్తుంది. ఇందులో వ్యక్తులను రిక్రూట్ చేయడం, తరలించడం, దాచిపెట్టడం, బదిలీ చేయడం లేదా స్వీకరించడం చర్యలు ఉంటాయి. ఈ నేరానికి కఠిన శిక్షలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు లేదా అనేక మందిని రవాణా చేసినప్పుడు శిక్ష మరింత తీవ్రమవుతుంది. 144వ సెక్షన్ అక్రమ రవాణాకు గురైన వ్యక్తిని దోపిడీ చేయడాన్ని, అందులో లైంగిక దోపిడీని కూడా శిక్షిస్తుంది. బలవంతం, మోసం, ఒత్తిడి లేదా అధికార దుర్వినియోగం ఉన్నప్పుడు బాధితుడి సమ్మతి నేరాన్ని సమర్థించదని చట్టం స్పష్టం చేస్తోంది. అక్రమ రవాణాకు సంబంధించి తరచూ ఇతర నేరాలు కూడా జరుగుతాయి. తప్పుడు హామీల ద్వారా మోసం, బాలల దోపిడీ, ఆర్గనైజ్డ్ క్రైమ్, పిల్లలపై జరిగే నేరాలు వంటి వాటిని చట్టం గుర్తించింది. భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారం అక్రమ రవాణా కాగ్నైజబుల్ మరియు నాన్ బెయిలబుల్ అఫెన్స్ గా పరిగణించబడుతుంది. అలాగే బాధితులకు పరిహారం మరియు పునరావాసం కోసం ఒక వ్యవస్థ కూడా ఉంది. ఇది ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఒక బాధితుడిని రక్షించిన తర్వాత కేవలం సానుభూతి సరిపోదు. వారికి భద్రత, న్యాయ సహాయం, కౌన్సిలింగు, ఆశ్రయం, విద్య, ఉపాధి అవకాశాలు మరియు దీర్ఘకాల పునరావాసం అవసరం. భారతదేశం యాంటీ ట్రాఫికింగ్ చర్యల్లో సంస్థాగత మద్దతును కూడా బలపరుస్తోంది. జిల్లాల స్థాయిలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయబడ్డాయి. క్రైమ్యాక్ వంటి వ్యవస్థల ద్వారా నేర సంబంధిత సమాచారం పరస్పరం పంచుకోవడం జరుగుతోంది. పోలీస్ స్టేషన్ లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ఉన్నాయి. సెక్షువల్ అఫెన్సెస్ ట్రాకింగ్ సిస్టమ్, అఫెండర్స్ డేటాబేస్ వంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి. బాధితుల పరిరక్షణ కోసం మిషన్ శక్తిలోని శక్తి సదన్ హోమ్స్, అలాగే మిషన్ వాత్సల్య ద్వారా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి. అయితే చట్ట

పాలు వ్యవస్థలు సమర్థంగా పనిచేయాలంటే సమాజం అప్రమత్తంగా ఉండాలి. నివారణ ఇంటి నుంచే మొదలవుతుంది. పాఠశాలలో, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, పని స్థలాల్లో, గ్రామాల్లో, పట్టణ స్లమ్స్ లో కూడా అప్రమత్తత అవసరం. ప్రతి తల్లిదండ్రి, ఉపాధ్యాయుడు, విద్యార్థి, పొరుగువాడు, యజమాని, సమాజంలో నాయకులు అందరికీ బాధ్యత ఉంది. అక్రమ రవాణాను ఆపాలంటే ముందుగా వచ్చే హెచ్చరిక సంకేతాలను గుర్తించాలి. ఒక్కసారిగా అనుమానాస్పద ఉద్యోగ ఆఫర్లు రావడం, ఒక పిల్లవాడు అకస్మాత్తుగా పాఠశాల మానేయడం, ఒక టీనేజర్ పెళ్లి కోసం బలవంతానికి గురి కావడం, కుటుంబం అనుమానాస్పద రుణాలు తీసుకోవడం, ఒక యువతి సరైన పత్రాలు లేకుండా తరలించబడటం, లేదా ఒక పిల్లవాడు సంబంధం చెప్పలేని వ్యక్తితో ప్రయాణించడం, ఇవన్నీ ప్రమాద సంకేతాలు కావచ్చు. అక్రమ రవాణా అంటే కేవలం బలవంతపు అపహరణ మాత్రమే కాదు, మోసం, భావోద్వేగ ఒత్తిడి, నకిలీ ఉద్యోగ హామీలు, ఆకర్షణీయంగా కల్పించే వలస అవకాశాలు, వివాహం పేరుతో మోసం, ఫిల్మ్ అవకాశాలు, గృహ పని, బ్యూటీ జాబ్స్, విదేశీ ఉద్యోగాలు, ఇలా అనేక మార్గాల్లో అక్రమ రవాణాదారులు తమ వలస వేస్తారు. సామాజిక మాధ్యమాలు, గేమింగ్ యాప్స్, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ల ద్వారా కూడా వారు సంప్రదిస్తారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని పిల్లలకు మెరుగైన భవిష్యత్తు ఇస్తామని నమ్మించి మోసం చేస్తారు. అందుకే అవగాహన మొదటి రక్షణ గోడ. నివారణలో అత్యంత శక్తివంతమైన సాధనం విద్య. పిల్లలు చదువులో కొనసాగితే వారు తక్కువ బలహీనులవుతారు. అమ్మాయిలు పాఠశాలలో కొనసాగితే బాల్యం, వివాహం, దోపిడీ ప్రమాదం తగ్గుతుంది. టీనేజర్లకు డిజిటల్ భద్రత, కార్మిక హక్కులు, వ్యక్తిగత భద్రత గురించి నేర్పితే వారు మోసాలను ఎదిరించగలుగుతారు. కుటుంబాలు పిల్లలను పాఠశాలలో ఉంచేందుకు ప్రోత్సహించాలి, వారి ఆశయాలను గౌరవించాలి. పిల్లలు కనిపించకపోతే లేదా అకస్మాత్తుగా మారిపోయినా వెంటనే సహాయం కోరాలి. విద్య అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది రక్షణ కూడా. సురక్షిత వలస కూడా ఒక ప్రధాన సాధనం. అనేక బాధితులు ధృవీకరణ లేని ఉపాధి కోసం వెళ్ళినప్పుడు అక్రమ రవాణా గురవుతున్నారు. అందుకే ఉద్యోగదాతలను ధృవీకరించడం, లైసెన్సులు చెక్ చేయడం, పత్రాలు ప్రతులు దగ్గర ఉంచుకోవడం, ప్రయాణ వివరాలను నమ్మకమైన బంధువులతో పంచుకోవడం, ఉద్యోగం పేరుతో అపరిచితులకు డబ్బు ఇవ్వకపోవడం చాలా ముఖ్యం. ఎవరికైనా తమ గుర్తింపు పత్రాలను తెలియని ఏజెంట్లకు ఇవ్వకూడదు. ఒక ఉద్యోగ ఆఫర్ నిజం కానంత మంచిగా అనిపిస్తే చాలా సందర్భాల్లో అది మోసం కావచ్చు. నిజమైన యజమానులు గోప్యత కోరరు, ఆతృతతో నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేయరు, మరియు సరైన ఒప్పందం లేకుండా డబ్బు అడగరు. సమాజ అప్రమత్తత కూడా ఎంతో ముఖ్యం. గ్రామ పంచాయతీలు, స్వయం సహాయక సంఘాలు, బాల సంరక్షణ వ్యవస్థలు, పాఠశాలలు, ఎన్జిఓలు, స్థానిక అధికారులు కలిసి పనిచేస్తే నివారణ బలపడుతుంది. తమ పిల్లలను తెలిసిన బలహీన కుటుంబాలను గుర్తించే అనుమానాస్పద కదలికలను గమనించే సమాజం అక్రమ రవాణాదారులను సులభంగా చిక్కదు. కొన్ని సమాజాలు విజిలెన్స్ కమిటీస్ ఏర్పాటు చేసి ప్రమాదంలో ఉన్న కుటుంబాలకు మద్దతు ఇస్తున్నాయి, మరియు పిల్లలు లేదా పెద్దలు కనిపించకుండా పోయినప్పుడు వెంటనే స్పందిస్తున్నారు. ఇది గూఢచర్యం కాదు, ఇది సంరక్షణ బాధ్యత సమిష్టి రక్షణ. వాసవి ఆ మహిళా మండలిలో, అలాగే జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వంటి భాగస్వాములతో పనిచేస్తూ సమాజ ఆధారిత చర్య ఎంత ప్రభావవంతమో మేము చూశాము. పిల్లల సంరక్షణలో రెస్క్యూ, జస్టిస్, రీహాబిలిటేషన్, ప్రివెన్షన్, ఈ నాలుగు అంశాలు కలిసినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది. కేవలం రక్షణ సరిపోదు. ఈ రోజు రక్షించిన ఒక పిల్లవాడు రేపు మళ్లీ అక్రమ రవాణాకు గురి కావచ్చు. పేదరికం, నిర్లక్ష్యం, హింస, కుటుంబ విరామం కొనసాగితే అందుకే నివారణలో కుటుంబ మద్దతు, కౌన్సిలింగు, పాఠశాలలో తిరిగి చేర్చడం, సంరక్షణలకు ఉపాధి మద్దతు కూడా ఉండాలి. ముందు వరుసలో ఉన్న వృత్తి నిపుణుల పాత్రను కూడా మనం గుర్తించాలి. ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, రవాణా సిబ్బంది, రైల్వే సిబ్బంది, ఎన్జిఓ సభ్యులు వీరే మొదట ప్రమాదాన్ని గుర్తించగలరు. ఒంటరిగా ప్రయాణిస్తున్న పిల్లాడు
ట్రాన్సిట్లో ఉన్న బాధిత యువతి లేదా ఒత్తిడిలో ఉన్న కుటుంబం ఇవన్నీ సంకేతాలు కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే స్పందించడం, సరైన సంస్థలకు తెలియజేయడం ఎంతో ముఖ్యం. ఒక వేగవంతమైన రిఫరల్ ఒక జీవితాన్ని కాపాడగలదు. మౌనం మాత్రం ప్రాణం తీస్తుంది.

0: రైల్వే స్టేషన్లు ప్రత్యేకంగా ముఖ్యమైన ఇంటర్వెన్షన్ పాయింట్స్. రోజు అనేక బలహీన పిల్లలు, పెద్దలు స్టేషన్ల ద్వారా ప్రయాణిస్తారు. అక్రమ రవాణాదారులకు ఇవి రిక్రూట్మెంట్, మూవ్మెంట్, అబాండన్మెంట్ కోసం అనుకూల ప్రదేశాలు. అందుకే పర్యవేక్షణ చైల్డ్ హెల్ప్ డెస్క్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో సమన్వయం ఎంతో అవసరం. కనిపించకుండా పోయిన ప్రతి పిల్లవాడిని అత్యంత తీవ్రతతో పరిగణించాలి. అక్రమ రవాణా నివారణలో మొదటి కొన్ని గంటలు చాలా కీలకం. డిజిటల్ ప్రపంచంలో కూడా అక్రమ రవాణాను ఎదుర్కోవాల్సిన అవసరం పెరుగుతోంది. ఈరోజు ట్రాఫికర్లు మొదట ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో నమ్మకం కల్పించి తప్పుడు హామీలతో మోసం చేసి పిల్లలను మరియు యువతను వలలోకి తీసుకువెళ్తున్నారు. పిల్లలు, యువత తమ వ్యక్తిగత ఫోటోలు, లొకేషన్ వివరాలు, ప్రయాణ సమాచారాన్ని అపరిచితులకు పంచకూడదు. తల్లిదండ్రులు భయంతో కాకుండా రక్షణ దృష్టితో వారి డిజిటల్ కార్యక్రమాన్ని గమనించాలి. డిజిటల్ లిటరసీ ఇప్పుడు చైల్డ్ ప్రొటెక్షన్లో ఒక భాగమైంది. అక్రమ రవాణాకు డిమాండ్ వైపు కూడా మనం దృష్టి పెట్టాలి. దోపిడీపై లాభం పొందే వ్యక్తులు, వ్యవస్థలు ఉన్నంతకాలం ట్రాఫికింగ్ కొనసాగుతుంది. తక్కువ వేతనానికి పనిచేయడం, గృహ పనిలో బలవంతం, లైంగిక దోపిడీ, భిక్షాటన నెట్వర్క్లు, అక్రమ దత్తత, అవయవాల దుర్వినియోగం, ఇవన్నీ డిమాండ్పై ఆధారపడి నడుస్తాయి. సమాజం దోపిడీని సహించనంత వరకు అక్రమ రవాణా నెట్వర్క్లు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే దోపిడీని లాభదాయకం కాకుండా చేయాలి. యజమానులు చట్టబద్ధమైన విధానాలు పాటించాలి. శ్రమ ఒప్పందాలను ధృవీకరించాలి. కార్మికుల గౌరవాన్ని కాపాడాలి. వినియోగదారులు కూడా తమకు అందుతున్న సేవలు, వస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రశ్నించాలి. దోపిడీని సాధారణం చేసే ఆధారాలను సమాజం తిరస్కరించాలి. ప్రభుత్వాలు, సంస్థల పరంగా నివారణకు సమన్వయం తప్పనిసరి. మానవ అక్రమ రవాణా ఒక్క విభాగానికి సంబంధించిన సమస్య కాదు. పోలీసులు, బాలల సంక్షేమం, మహిళా శిశు అభివృద్ధి, కార్మిక శాఖ, రైల్వేలు, విద్య, ఆరోగ్యం, న్యాయ సేవలు మరియు సరిహద్దు నేరాల విషయంలో విదేశాంగ శాఖ కూడా కలిసి పనిచేయాలి. అందుకే అంతర్మంత్రిత్వ సమన్వయం చాలా కీలకం. అక్రమ రవాణా ఒక నెట్వర్క్ నేరం. దానిని కూడా సమన్విత వ్యవస్థతోనే ఎదుర్కోవాలి. సరిహద్దులు దాటి జరిగితే ట్రాఫికింగ్కు అంతర్జాతీయ సహకారం కూడా అవసరం. భారత్ ఇతర దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, అంతర్జాతీయ ప్రోటోకాల్స్ ద్వారా సహకారాన్ని పెంచుతోంది. అక్రమ రవాణాదారులు బలహీన అమలు, తేలికపాటి లాభం కోసం ప్రాంతాల మధ్య, దేశాల మధ్య ప్రజలను తరలిస్తారు. ఏ ఒక్క దేశం కూడా ఈ సమస్యను ఒంటరిగా పరిష్కరించలేదు. సమాచార పంచకం, సమన్వయం, బాధితుల తిరిగి స్వదేశానికి తిరుసుకురావడం, ఇవన్నీ సమర్థవంతమైన ప్రతిస్పందనలో భాగం. ఇప్పుడు ప్రతి కుటుంబం పాటించగల నివారణ సూచనలను స్పష్టంగా చెప్పుకుందాం. మొదటిది, మీరు పూర్తిగా నమ్మని వ్యక్తికి మీ గుర్తింపు పత్రాలు ఇవ్వకండి. మీ పాస్పోర్టు, ఆధారు, ఓటర్ ఐడి లేదా ఇతర వ్యక్తిగత పత్రాలు మీ నియంత్రణలోనే ఉండాలి. రెండవది, చాలా మంచిగా, చాలా సులభంగా, చాలా లాభదాయకంగా అనిపించే ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. అధిక వేతనం, వెంటనే ఉద్యోగం, ఉచిత ప్రయాణం లేదా పత్రాలు లేకుండా సులభమైన విదేశీ ఉద్యోగం అని చెప్తే అన్నీ పూర్తిగా పరిశీలించండి. మూడవది, అనుమానాస్పద రుణాలు, స్పష్టత లేని డబ్బు వ్యవహారాలకు దూరంగా ఉన్నది. అప్పు ఒక ఉచ్చు కావచ్చు. అక్రమ రవాణాదారులు అప్పును నియంత్రణ సాధనంగా వాడుతారు. నాలుగవది, అసాధారణమైన ఉద్యోగ ఇంటర్వ్యూలు లేదా సురక్షితంగా లేని సమావేశ ప్రదేశాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఏదైనా విచిత్రంగా, రహస్యంగా, అసౌకర్యంగా అనిపిస్తే అది హెచ్చరిక సంకేతమే. ఐదవది, పిల్లలు, టీనేజర్లను ఆన్లైన్లో కాపాడండి. వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ రకమైన సందేశాలు వస్తున్నాయి, ఏ కంటెంట్ చూస్తున్నారు అనే విషయంలో అవగాహన ఉంచండి. అనేక మంది పిల్లలను ఆన్లైన్లో సంప్రదించి తర్వాత లేపి తీసుకెళ్తున్నారు. ఆరవది, ఉద్యోగం లేదా చదువు అవకాశం అంగీకరించే ముందు ఎవరికైనా చెప్పండి. యజమాని లేదా సంస్థ పేరు, స్థలం పేరు, ఫోన్ నంబరు, ప్రయాణ వివరాలు విశ్వసనీయ వ్యక్తితో పంచుకోండి. ఏడవది, ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే చెప్పండి. ఆలస్యం చేయకండి. త్వరితంగా సమాచారం ఇవ్వడం వల్ల ఎవరినైనా దోపిడీ నుంచి రక్షించవచ్చు. అదే సమయంలో బాధితులను నిందించకూడదని మనం గుర్తించుకోవాలి. అక్రమ రవాణాకు గురైన వ్యక్తి నేరస్తుడు కాదు, దోపిడీకి గురైన పిల్లవాడు తప్పు చేయలేదు. తప్పుడు పెళ్లి హామీ లేదా ఉద్యోగ హామీతో మోసపోయిన మహిళ నేరానికి బాధ్యురాలు కాదు. మన ప్రతిస్పందన కరుణతో బాధిత కేంద్రీతంగా గౌరవభరితంగా ఉండాలి. లక్ష్యం కేవలం దోషుల్ని శిక్ష మాత్రమే కాదు, బాధితుణ్ణి గౌరవం, భద్రత, ఆశను తిరిగి ఇవ్వడం కూడా. చట్టాలు ఉన్నా అమలు అసమానంగా ఉంటే సమస్యలు మిగిపోతాయి. నిధుల ఆలస్యం, శిక్షణ పొందిన సిబ్బంది కొరత, సమన్వయ లోపం, అవగాహన లోపం, ఇవి మంచి విధానాలకు కూడా బలహీనపరుస్తాయి. అందుకే సివిల్ సొసైటీ సంస్థలు, మహిళా సంఘాలు, బాలల సంరక్షణ నెట్వర్క్లు, స్థానిక సమాజాలు ఎంతో అవసరం. ఇవి విధానం మరియు వాస్తవం మధ్య ఉన్న ఖాళీని పూర్తిస్తాయి. బాధితులు గౌరవంగా జీవితాన్ని తిరిగి నిర్మించుకునేందుకు సహాయం చేస్తాయి. నివారణ ఒకరోజు కార్యక్రమం కాదు, ఇది నిరంతరం సామాజిక బాధ్యత. అమ్మాయిలను పాఠశాలలో కొనసాగించడం, సురక్షిత ఉపాధి కల్పించడం, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు మద్దతు ఇవ్వడం, వలసను పర్యవేక్షించడం, బాల్య వివాహాలను ఆపడం, చట్టపరమైన అవగాహన పెంచడం, పిల్లలకు ధైర్యంగా మాట్లాడడం నేర్పించడం, ప్రతి కనిపించకుండా పోయిన పిల్లవాడిని అత్యవసరంగా పరిగణించడం, ఇవన్నీ మన బాధ్యతలు. దోపిడీని దాచిపెట్టని, సహించని సమాజాన్ని నిర్మించాలి. ఈ సందర్భంగా ప్రతి శ్రోతకు నా విజ్ఞప్తి, మీరు కూడా రక్షకులవ్వండి. మీ ఇల్లు, మీ వీధి, మీ పాఠశాల, మీ పని ప్రదేశం, మీ సమాజం, ప్రతి చోట అప్రమత్తంగా ఉండండి. ఒక పిల్లవాడు కనిపించకుండా పోతే, ఒక యువతి అనుమానాస్పద పనికి బలవంతంగా చేయబడుతున్నట్టు అనిపిస్తే, ఎవరో రహస్యంగా తరలించబడుతున్నట్టు కనిపిస్తే, ఉద్యోగం ఆఫర్ నకిలీ అనిపిస్తే, ఒక పిల్లవాడు అకస్మాత్తుగా పాఠశాల మానేస్తే, మౌనంగా ఉండకండి. అందుబాటులో ఉన్న హెల్ప్ లైన్లు, పోలీసు సహాయ వ్యవస్థలను వినియోగించండి. త్వరగా సమాచారం ఇవ్వండి. బాధ్యతతో పంచుకోండి. బాధితుల పక్షాన్ని నిలబడండి. సమాజం మౌనంగా ఉండకపోతే, నిర్లక్ష్యంగా ఉండకపోతే, దోపిడీని సాధారణంగా అంగీకరించకపోతే, మానవ అక్రమ రవాణాను నివారించవచ్చు. అవగాహన, చర్య, కరుణ, సమన్వయం ఇవి కలిసి ఉంటే మన సమాజాన్ని మహిళలు, పిల్లల కోసం మరింత సురక్షితంగా చేయగలం. ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు మానవ అక్రమ తరలింపును నిరోధించడం ఎలా, శ్రీమతి బి కీర్తి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సోంపు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించిన విశేషాలు వింటారు. సోంపును చాలామంది ఇష్టంగా తింటారు. ప్రత్యేకంగా భోజనం చేసిన తరువాత తిన్న ఆహారం జీర్ణం కావడానికి సోంపును తింటూ ఉంటారు. భారతదేశంలో సోంపు గింజలకు ప్రత్యేకమైన స్థానం ఉన్నదనే చెప్పాలి. భారతీయ వంటకాల్లో సోంపును వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. సోంపును ప్రత్యేకించి మౌత్ ఫ్రెషనర్గా కూడా వాడతారు. ఇందులో చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి. కాల్షియం, ఐరన్ వంటి పోషకాలతో పాటు పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అనేక రకాల జీర్ణ సమస్యల్ని కూడా ఇది పారద్రోలుతుంది. కొంతమందికి సోంపు గింజలను నీటిలో నానబెట్టి ఆ నీళ్లు తాగే అలవాటు ఉంది. ఇలా సోంపు నీళ్లను తాగడం కూడా ఒకందుకు మంచిదే. ఈ నీళ్లు తాగడం వల్ల కడుపులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. ఒక చెంచా సోంపు గింజలను తీసుకుని ఒక గ్లాస్ నీళ్లలో రాత్రంతా కూడా నానబెట్టి ఉంచుకోవాలి. ఇక ఉదయం పరకడుపున ఆ నీటిని కనుక తాగినట్లయితే శరీరానికి కావలసినటువంటి విటమిన్లు, మినరల్స్ తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. దాని ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ నీళ్లు ఎప్పుడు తాగినా కూడా శరీరంలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. ఇక సోంపులో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒక అరస్పూన్ సోంపు గింజలను తినడం వల్ల శరీరం మొత్తం కూడా ఆరోగ్యానికి శ్రేయస్కరంగా ఉంటుంది. చాలామంది ఎముకల సమస్యతో బాధపడేవారు ఉన్నారు. వయసు పెరిగే కొద్దీ వారి ఎముకలు గుల్లగా అయిపోవడం, అలాగే ఎముకల్లో ఉన్నటువంటి బలం తగ్గిపోవడం చూస్తూనే ఉంటాము. ఎముకలు బలంగా ఉండాలి అంటే కాల్షియం చాలా అవసరం. ఈ సోంపును రోజూ కొద్దిగా తీసుకుంటే ఎముకలలో దృఢత్వం పెరుగుతుంది. ఇది

మొండు ఎముకల వంటి వ్యాధులను కూడా తగ్గించడానికి సహాయం చేస్తుంది. ఇంకా సోంపులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు సోంపును తినడం చాలా మంచిది. సోంపును తినడం వల్ల శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది. సోంపు గింజలను మౌత్ ఫ్రెషనర్గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సోంపు గింజలను వంటలలో విరివిగా వాడతారు. కూరలకు అదనపు రుచి పెరగాలంటే సోంపు గింజలను కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని ప్రతి కూరల్లో కనుక వేసుకుంటే ఆ కూర యొక్క రుచి అమోఘంగా ఉంటుంది. జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ సోంపు పొడిలో కొద్దిగా నల్ల ఉప్పు, ఇంగువ, పటిక బెల్లం పొడి కలిపినట్లయితే దానిలో ఉన్నటువంటి పోషక విలువలు మరింత పెరుగుతాయి. అలాగే గ్యాస్, అజీర్తి, కడుపు నొప్పి సమస్యతో బాధపడేవారు ఒక అర స్పూన్ సోంపు పొడిని నీటిలో కలిపి కనుక తాగినట్లయితే ఉపశమనం కలుగుతుంది. కొంతమంది సోంపును తినడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఏం చేయాలంటే సోంపును నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగవచ్చు. లేదంటే సోంపును టీ రూపంలో చేసుకుని తాగినట్లయితే చాలా మంచిది. ఈ సోంపు టీ తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. వేడి నీటిలో ఒక చెంచా సోంపు గింజలు వేసి మరిగించాలి. దానిలో అర చెంచా బెల్లం వేయాలి. ఈ టీ రుచిలో చాలా బాగుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ సోంపు టీ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి సోంపు గింజలను నిర్లక్ష్యం చేయకుండా ఏదో ఒక రూపంలో ఈ సోంపుని ప్రతిరోజు కనుక మన ఆహారంలో వాడుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకుంటారని ఆశిద్దాం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక, 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు యువలయ కార్యక్రమంలో అడగబోయే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలను వాట్సాప్ మెసేజ్ చేయవలసి ఉంటుంది. మరి మీరు మెసేజ్ చేయవలసిన వాట్సాప్ నంబర్ 0866-248-8812 0866-248-8812 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. యువలయ కార్యక్రమంలో మొదటి ప్రశ్న ఏంటంటే, 2026 కామన్వెల్త్ గేమ్స్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి? ఇదండి మొదటి ప్రశ్న. ప్రశ్న మరొకసారి, 2026 కామన్వెల్త్ గేమ్స్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి? మరి సమాధానం పంపించండి 0866-248-8812 నంబర్కి. ఈలోగా ఒక పాట విందాం.

ఓకే అండి, మరి మొదటి ప్రశ్న అడిగాను, ముందుగా అందరికి గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువలయ అండి. మరి కార్యక్రమంలో అడిగిన మొదటి ప్రశ్న, 2026 కామన్వెల్త్ గేమ్స్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయని అడిగాను. సమాధానాలను పంపిస్తూ మెసేజ్ చేశారు, మరి ఎవరో చూద్దాం. మొదటిగా రైట్ ఆన్సర్ని పంపించారు గాంధీ మార్కెటింగ్ కోల్ నుంచి హుసేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, రెబల్ కరీముల్లా, తయ్యూబ్ పంపించారు రైట్ ఆన్సర్ అండి మీది. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత రైట్ ఆన్సర్ని పంపించారు ఎవరంటే మానస విజయలక్ష్మి చీరాల నుంచి పంపించారు. తర్వాత ప్రకాష్ పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. ఎక్కడి నుంచి పంపించారు మీరు? ఓకే. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి పంపించారు ఆన్సర్ని రైట్ ఆన్సర్. తర్వాత రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత కె సురేంద్రనాథ్ ఒడిశా నుంచి పంపించారు ఆన్సర్ని రైట్ ఆన్సర్. ఓకే అండి, రైట్ ఆన్సర్ మీది. తర్వాత నెల్లూరు జిల్లా ఏనుమడుగు నుండి వాస్తు సిద్ధాంతి శ్రీ చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత శ్యామ్ గారు నెల్లూరు నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, పిఎస్ లక్ష్మీ గారు ఒంగోలు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవట్టం మండలం కడప జిల్లా నుంచి. తర్వాత నెల్లూరు జిల్లా ఏనుమడుగు నుంచి మీరు పంపించారు కదా రామకృష్ణయ్య గారు, మీది ఆన్సర్ చదివాను నేను. ఓకే. తర్వాత అశోక్ రమ్య దినకర్ దేవాంశ్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి పంపించారు, మీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. ఓకే. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే అనంతపురం నుంచి అనురాధ గారు. ఓకే. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి, మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాళ్యం నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్ని. తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి, కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి, కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ పంపించారు ఆన్సర్ని. ఓకే, పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అభేద ఆయేష, మీరు కూడా అందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. తర్వాత డాక్టర్ కేవి రావు గారు తణుకు నుంచి పంపించారు ఆన్సర్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువలు లంక అవినగడ్డ నుంచి, ఉమా శ్రీనివాస్ ఫ్రమ్ నెల్లూరు నుంచి, తర్వాత సమీన నెల్లూరు నుంచి, మీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. తర్వాత లతా సుహాస్ హోస్కోట నుంచి పంపించారు. ఇంకా ఎవరు అంటే, ఓకే, మొత్తం మెసేజ్ మంచిగానే పెట్టారు. ఎవరు అనగా సాని శ్రీనివాస్ అండి. శ్రీనివాసులు నందింపల్లె ఆలగడ్డ నుంచి పంపించారు ఆన్సర్ని రైట్ ఆన్సర్. ఓకే. తర్వాత మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత దొడ్లిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిల్ నుంచి, సాయి దర్శన్ శేష సాయి రోహన్ నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. తర్వాత ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి,
మీరు ఆన్సర్ పెట్టారా భరత్ నగర్ సిద్దిపేట నుంచి జవాబు? ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత గుండుగొలను కొనకల రమేష్ రామోజీ సత్యనారాయణ శ్రీనివాస్ బాబు, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ, తర్వాత ఎవరు వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు దామర్ల పెదమస్తానరావు పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు భోగనాథిని వెంకటేశ్వరరావు గారు చేతన్ డివిజ్ మాటూరు నుంచి, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు, ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సి పాండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య, తర్వాత కుంచి రామమూర్తి బెంగళూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత రంగారెడ్డి జిల్లా భారత్ ఫ్యూచర్ సిటీ కడతాల్ నుంచి కానుగుల గోపాల్ గారు రైట్ ఆన్సర్. మీరు మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కమారెడ్డి జిల్లా నుంచి పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్. తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు సమాధానం. ఓకే సరే అండి, మీది స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత మహేంద్ర తెనాలి నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, తర్వాత దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ సౌధామిని వసుంధర ఎనమడుగు నుంచి తుమ్మా పద్మావతి వీరందరూ కూడా ఆన్సర్ రైట్ ఆన్సర్. సూర్యనారాయణ తెనాలి నుంచి పంపించారు ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత చిరంజీవి ఎవరు గద్దల

పేరు అర్థం కావట్లా, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. ఓకే అండి, ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి. ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత దేవులపల్లి హనుమంతరావు కొన్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి ఆన్సర్ పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత తెనాల నుంచి యాప్లో ప్రసారం కావటం లేదని మీరు ఆన్సర్ రైట్ ఆన్సర్ పెట్టారు. యాప్లో వస్తుందండి, మరి మీకు ఎందుకు రావట్లేదో. 4 o'clock నుంచి రేడియోలో కూడా ఈ ప్రోగ్రాం వినొచ్చు. ఓకేనా. తర్వాత ఎవరు తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్ పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత శరత్ రెడ్డి పాపిన్నేపాళ్యం నుంచి పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్. కేశవరావు అత్తిల్ నుంచి ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి, ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అని అడిగాను. ఓకే, పాపిన్నేపాళ్యం సూర్యనారాయణ ఈశ్వరమ్మ ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ముంతా పెద్దన్న గురుగుంటల నుంచి, దేవరాజుఘట్ నుంచి సాల్మన్ రాజు, అహోబిలం వెంకటేశ్వర్లు నరేంద్రారెడ్డి లక్ష్మి గారు, ఇంకా మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, సూర్యపాలెం నుంచి శశిరెడ్డి చిన్నప్ప బండారు శంకరయ్య వీరందరూ కూడా రైట్ ఆన్సర్. అంజాన్ ఫ్రమ్ దేశిరెడ్డి పల్లె రైట్ ఆన్సర్ అండి. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు ఎం చందన, పి వెరోనిక, ఎం యోగేష్, మీ పేర్లు బాగున్నాయి. నెల్లూరు నుంచి డి మహేష్ పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. ఓకే, తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పంపించారు, మీరు పంపించారు కదా ఆన్సర్ని. ఓకే, తర్వాత ఎం రామ్మోహన్ రావు ఇరుసుమండ నుంచి లండన్ కాదండి. ఓకే ఓకే, రైట్ ఆన్సర్ని పంపించారు. ఇందిరాదేవి వెంకట మణిదీప్ బాపట్ల నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, ఎవరు ఓకే పెట్టిన వాళ్ళే పంపిస్తారు. ఓకేనా, నా ఆన్సర్ చదవలేదు అంటున్నారు. ఎవరు? షేక్ మెహబూబ్ గారు, మీ ఆన్సర్ అసలు నేను ఫస్ట్నే చదివినట్లుగా ఉన్నాను, చదివాను మీ ఆన్సర్ ఆల్రెడీ. ఓకే, తర్వాత అభినవ్ చెన్నై నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. షేక్ ఖాదర్ బాషా కోటపాడు అగ్రహారం ప్రకాశం జిల్లా నుంచి పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా వన్ లాస్ట్ మెసేజ్ ఉంది, ఎవరు చూద్దాం. డాక్టర్ సుమన్ ఫ్రమ్ పుట్టపర్తి, రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, మరి ఇవి మొదటి ప్రశ్నకు సంబంధించి మెసేజెస్ అన్నీ కూడా. 2026 కామన్వెల్త్ గేమ్స్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అని అంటే గ్లాస్కో, స్కాట్లాండ్. ఓకేనా, స్కాట్లాండ్ దేశంలో గ్లాస్కోలో. మరి రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. రెండవ ప్రశ్న ఏంటంటే, విలేజ్ ఫార్మసీ అని ఏ మొక్కను పిలుస్తారు? ఇదండి రెండవ ప్రశ్న. ప్రశ్న మరొకసారి, విలేజ్ ఫార్మసీ అని ఏ మొక్కను పిలుస్తారు? ఆ మొక్క పేరేంటో పంపించండి, నంబర్ తెలుసు కదా, 0866-248-8812. 0866-248-8812 పంపిస్తూ ఉండండి. ఇలాగా మరొక పాట విందాము.

ఇవలయ కార్యక్రమంలో అడిగిన రెండవ ప్రశ్న, విలేజ్ ఫార్మసీ అని ఏ మొక్కను పిలుస్తారు? అడిగిన రెండవ ప్రశ్న ఇది. మరి సమాధానాలు పంపించారు, చూద్దాం. డాక్టర్ సుమన్ పుట్టపర్తి నుంచి ఓకే పంపించారు. అంజాను దేశిరెడ్డిపల్లె నుంచి పంపించారు ఆన్సర్. రైట్ ఆన్సర్ అండి మీది. ఓకే, తర్వాత చూద్దాం, చాలా మెసేజెస్ కనిపిస్తున్నాయి. ఓకే, తర్వాత పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు ఆన్సర్. రైట్ ఆన్సర్ అండి. తర్వాత మానస విజయలక్ష్మి చీరాల నుంచి పంపించారు ఆన్సర్ని. తర్వాత గాంధీ మార్కెట్ ఇంకొల్ల నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, ఫ్యాన్సీ కరీముల్లా. ఓకే, తయూబ్. ఓకే అండి, రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్. రైట్ ఆన్సర్. ఓకే, ఎవరు ఆన్సర్ పంపించారు మీరు? భాస్కర్ని, సత్యనారాయణ, అరుణ కుమార్, అశోక్ కుమార్, మానసవీన, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి పంపించారు ఆన్సర్ని. రైట్ ఆన్సర్. తర్వాత ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, హర్నాథపురం నుంచి పంపించారు ఆన్సర్. రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా ఎన్మడుగు నుంచి శ్రీ చెబ్రోల్ రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు శేషాద్రి నెల్లూరు నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. తర్వాత వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, మీరు అందరు కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత కొత్తపేట నుంచి గణేశ్వరరావు స్ట్రీట్, గుంటూరు, షేక్ మెహబూబ్, సుభాని ఆన్సర్. రైట్ ఆన్సర్ అండి. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి పంపించారు ఆన్సర్. రైట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి, ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, డాక్టర్ కేవి రావు గారు తణుకు నుంచి, కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, కాసుల పద్మ గుంటూరు నుంచి. తర్వాత శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి, ఉపేంద్రచారి, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి, కె రవీంద్రరెడ్డి, సర్వేపల్లి నుంచి, మిడతల రామమూర్తి, ఉర్వకొండ నుంచి, మీరందరూ రైట్ ఆన్సర్. ఆ తర్వాత మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు రైట్ ఆన్సర్. ఓన్లీ హాయ్ అంటున్నారు. ఓకే, మరి ఆన్సర్ ఎక్కడా? సరే, ఎవరు అంటే క్యాదర్ వీరేష్, రాజోల్లి మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా నుంచి పంపించారు ఆన్సర్. రైట్ ఆన్సర్. తర్వాత మధుసూదన రెడ్డి గారు పాపిన్నేపాళ్యం నుంచి ఆన్సర్. రైట్ ఆన్సర్. తర్వాత సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, పాపిన్ని

పాలెం నుంచి మీరు కూడా రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి జవాబు సరైన సమాధానం. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి మీది ఇప్పటికీ ఒక రాంగ్ ఆన్సర్ అండి, మీది రాంగ్ ఆన్సర్ ఓకేనా. తర్వాత ప్రకాష్ గుంటూరు నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవినిగడ్డ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. ఇంకా దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు మీరిద్దరూ కూడా రైట్ ఆన్సర్ ఓకే. తర్వాత ఇమ్మడి శెట్టి రాఘవ అర్జునరావు సతీ అనసూయ బాపట్ల నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు ఆన్సర్ని. తర్వాత సమీనా నెల్లూరు నుంచి, శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి పంపించారు. ఇంకా వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత, దేవులపల్లి హనుమంతరావు కొర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి, నేదనూరి కళ్యాణచారి ఋత్విక్ శ్రీవైష్ణవ్ కల్వకృతి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి జవాబు ఓకే అండి. తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు ఓకే, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక రాష్ట్రం నుంచి, చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుంచి పంపించారు ఓకే. తర్వాత హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఓన్లీ నేమ్స్ ఓకే, దైదా త్రివేణి చిన్మయి ప్రీతం ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత ఓకే భోగనాథిని వెంకటేశ్వరరావు గారు చేతన్ దివీజ్ మార్టూర్ నుంచి పంపించారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజుఘట్ నుంచి సాల్మన్ రాజ్ గారు ముంత పెద్దన్న గురుగుంటల నుంచి, అహోబెలం వెంకటేశ్వర్లు లక్ష్మి గారు సూర్యపల్లి నుంచి, శశిరెడ్డి చిన్నప్ప ఇంకా రామకృష్ణయ్య నరేంద్రరెడ్డి మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, బండారు శంకరయ్య మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత కేర్ సురేంద్రనాథ్ ఒడిశా నుంచి, జర్సు కూడా ఒడిశానండి ఓకే రైట్ ఆన్సర్ ఓకే. తర్వాత మీరు ఎవరు, ఎం చందన గీత దొరస్వామి యోగేష్ వెరోనిక మెర్షిత ఓకే అండి, చాలా పేర్లు పెట్టారు. మహేష్ రితీష్ రేహాన్ మీ ఆన్సర్ మీరు నెల్లూరు నుంచి పంపించారు కానీ మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి ఓకే. తర్వాత రంగారెడ్డి జిల్లా భారత్ ఫ్యూచర్ సిటీ కడతాల నుంచి కానుగుల గోపాల్ గారు పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంత పెద్దన్న. తర్వాత ఇందిరాదేవి వెంకట్ మణిదీప్ బాపట్ల నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకీరాజు. తర్వాత మహమ్మద్ ఇనైతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యాముల ప్రకాష్, ఇంకా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి ద్వారంపూడి సత్యరెడ్డి ఓకే. తర్వాత కుంచి రామమూర్తి బెంగళూరు నుంచి పంపించారు ఓకే. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాష కుటుంబ సభ్యులు, ఇంకా మీ ఆన్సర్స్ కొంచెం అర్థం కావటం, పేర్లు అర్థం కావటం లేదు. కుటుంబ సభ్యులు ఆలగడ్డ నుంచి ఓకే, కర్నూలు నుంచి పేర్లు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, నెల్లూరు నుంచి సయ్యద్ జాకిర్ భాయ్ ఓకే అండి. మీరందరూ కూడా ఆన్సర్ రైట్ ఆన్సర్. ఆ తర్వాత కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత అనగా సాని శ్రీనివాసులు నందింపల్లె ఆలగడ్డ నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ నుంచి మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది. తర్వాత చేబ్రోలు నుంచి రవి దగదర్తి నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. దంపూరు బలరాం రెడ్డి సౌదామిని వసుంధర ఎనమడుగు నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత

0: ఇంకా చాలా చాలా మెసేజెస్ కనిపిస్తున్నాయి. ఓకే, బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి పంపించారు. తర్వాత ఎం రామ మోహన్ రావు ఇరుసుమణ నుంచి పంపించారు. తర్వాత పెద్దాపురం శెట్టి సూరిబాబు సమాధానం. ఓకే, తర్వాత చెన్నకేశవరరావు గారు అత్తిల నుంచి మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిల నుంచి రైట్ ఆన్సర్. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. తర్వాత నెల్లూరు నుంచి చిరంజీవి. ఓకే అండి, మీది ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత సాయి దర్శన్, శేష సాయి, రోషన్ నెల్లూరు నుంచి పంపించారు డాక్టర్. ఓకే, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. తర్వాత ఓకే, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి పంపించారు ఆన్సర్ని. తర్వాత కడప నుంచి ప్రవీణ, నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల్ గ్రామం వెంకటేష్, నరేష్, ఇంకా ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఓకే, వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు. మీ మెసేజ్ నేను చదవలేదా? ఓకే సరే, ఓకేనండి. ఇంకా ఓకే, లాస్ట్ మెసేజ్ ఒకటి కనిపిస్తోంది, చూద్దాం. అభినవ్ చెన్నై నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకే అండి, మరి రెండో ప్రశ్న, విలేజ్ ఫార్మసీ అని ఏ మొక్కను పిలుస్తారు అంటే వేప చెట్టు. ఆల్మోస్ట్ అందరూ ఒక రెండు మెసేజెస్ ఏమో తప్పుగా వచ్చినాయి. వేప ఆకులు, బెరడు, గింజలు మరియు నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పూర్వకాలం నుంచి నేటికి గ్రామాల్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుండి చర్మ వ్యాధుల వరకు వేపను ఒక సహజ సిద్ధమైన మందుగా ఉపయోగిస్తున్నారు. మరి ఆయుర్వేదంలో దీని ఏమని పిలుస్తారో తెలుసా? సర్వరోగ నివారిణి. ఓకేనా, మరి ఇదండి ఇవాళ ఇవలయ. తిరిగి రేపటి ఇవలయ కార్యక్రమంలో కలుసుకుందాం.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో కిసాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎన్ ఇందువదన, విద్యార్థిని గిన్నెల శ్రావణి. వినండి 8వ తరగతికి హిందీ పాఠం కిసాన్.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: నమస్తే బయటో శ్రావణి. ఆజ్ హమ్ సాత్వీ కక్షా కే పాఠ్య పుస్తక్ సే కిసాన్ కవితా పాఠ పడేంగే. కిసాన్ యహ ఏక్ కవితా పాఠ హే. ఇస్కే కవి శ్రీ సత్యనారాయణ లాల్ జీ హే. ఇన్కా జీవన్ కాల్ సన్ 1914 సే సన్ 2004 తక్ హే. ఇన్కి ప్రముఖ కృతియా హే షహీద్ కా స్మారక్, భారతీయ ఇతిహాస్ కే ప్రేరక్ ఆది. అబ్ బతావో శ్రావణి, కిసాన్ కేసా పాఠ హే?
2: కిసాన్ కవితా పాఠ హే.
3: కిసాన్ కవితా పాఠ కే కవి కౌన్ హే?
2: కిసాన్ కవితా పాఠ కో కవి శ్రీ సత్యనారాయణ లాల్ జీ హే.
3: కిసాన్ కవితా పాఠ కే కవి శ్రీ సత్యనారాయణ లాల్ జీ హే. అచ్చా తో అబ్ పహలి కవితా పడుంగి, ధ్యాన్ సే సునో.
2: టీకే అధ్యాపికా జీ.
3: నహీ హువా హే అభి సవేరా, నహీ హువా హే అభి సవేరా, పూరబ్ కీ లాలీ పెహచాన్, పూరబ్ కీ లాలీ పెహచాన్, చిడియోం కే జగనే సే పెహలే కాట్ చోడ్ ఉట్ గయా కిసాన్, చిడియోం కే జగనే సే పెహలే కాట్ చోడ్ ఉట్ గయా కిసాన్. శ్రావణి అబ్ తుమ్ ఏక్ బార్ ఇస్ కవితా కో పడో.
2: టీకే అధ్యాపికా జీ. నహీ హువా హే అభి సవేరా, పూరబ్ కీ లాలీ పహచాన్, చిడియోం కే జగనే సే పహలే కాట్ చోడ్ గయా కిసాన్.
3: శాబాష్, బహుత్ అచ్చా. అబ్ సునో నహీ హువా హే అభి సవేరా, ఇస్కా అర్థ హే అభి సుబహ కా సమయ్ నహీ హువా హే, అంటే ఇంకా సూర్యోదయం అవ్వలేదు. పూరబ్ కీ లాలీ పెహచాన్, తూర్పున ఇంకా ఎరుపు రంగు మాత్రమే కనిపిస్తుందంట. చిడియోం కే జగనే సే పెహలే, ఇంకా పక్షులు కూడా నిద్ర లేవకముందే కాట్ చోడ్ ఉట్ గయా కిసాన్, అంటే రైతు తెల్లవారకముందే లెగిసి పొలం పని చేయటానికి బయలుదేరి వెళ్ళాడు. అబ్ దూసరీ కవితా పడుంగి, ధ్యాన్ సే సునో. కిలా పిలాకర్ బైలోం కో లే కర్నే చెల కేత్ పర్ కామ్, నహీ కభీ త్యోహార్ నా చుట్టీ,

0: को नहीं कभी आराम। अब तुम पढ़ो श्रावणी।
1: ठीक है अध्यापिका जी। खिला पिला कर बैलों के ले,
0: बैलों को ले,
1: खिला पिला कर बैलों को ले, करने चला खेत पर काम, नहीं कभी त्योहार ना छुट्टी, उसको नहीं कभी आराम।
0: बहुत खूब। अब सुनो, किला पिलाकर बैलों को ले अंटे रैतु तन एद्दुलकु मेतनु पेट्टी वाटिनी तीसुकोनी वेल्तुन्नाडु। कर्ने चला केतु पर काम पोलं पनि चेयटानिकी वाटिनी तीसुकेल्तुन्नाडट। नही कभी त्योहार ना चुट्टी आ रैतुकी ఒక పండుగ లేదు, ఒక సెలవు కూడా లేదు, ఎప్పుడూ పొలం పని. ఉస్కో నహి కభీ ఆరాం, ఆ రైతుకి అసలు విశ్రాంతి అనేదే లేదు. అంటే రైతు నిత్యం పనిచేస్తూనే ఉంటాడు. అబ్ అఖిలీ కవిత పడుంగి ధ్యాన్సే సును. గరం గరం లూ చల్తీ సన్సన్, గరం గరం లూ చల్తీ సన్సన్, ధరతీ జలతీ తవే సమాన్, धरती जलती दवे समान, तब्बी करता काम केत पर, तब्बी करता काम केत पर, बिना किए आराम किसान, बिना किए आराम किसान। श्रावणी अब तुम पढ़ो एक बार।
1: गरम गरम लू चलती सन सन, धरती चलती तवे समान, तब भी करता काम केत पर, बिना किए आराम किसान।
0: बहुत अच्छा। अब सुनो, गरम गरम लू चलती सनसन अंटे वेड़ी वड़गालुलु शब्दम चेसुकुंटू वेगंगा वीस्तुन्नायट। धरती जलती तवे समान अंटे एंड तीव्रतकी ई नेल कूडा मंडिपोतुंदी। तब्बी कर्ता काम केतुपर अयिनप्पटिकी रैतु पोलं मीद पनी चेस्तूने उंटाडु। बिना किए आराम किसान, అసలు విశ్రాంతి అనేది తీసుకోకుండానే పొలం పని చేస్తూనే ఉంటాడు రైతు. అబ్ అగ్లీ కవిత పడెంగే ధ్యాన్సే సును. బాదల్ గరజ్ రహే గడ్ గడ్ గడ్, బాదల్ గరజ్ రహే హే గడ్ గడ్ గడ్, బిజ్లీ చమక్ రహీ చమ్ చమ్, బిజ్లీ చమక్ రహీ చమ్ చమ్, మూసల్దార్ బరస్తా పానీ, మూసల్దార్ బరస్తా పానీ, జరా నా రుకుతా లేతా దమ్, జరా నా రుకుతా లేతా దమ్. శ్రావణి అబ్ తుమ్ ఇస్ కవితా కో ఎక్ బార్ పడో.
1: బాదల్ గజర్ రహే
0: గరజ్ రహే,
1: బాదల్ గరజ్ రహే ఘడ్ ఘడ్ ఘడ్, బిజలీ చమక్ రహీ చమ్ చమ్, ముసల్దార్ బరస్తా పానీ, జరా నా రుకుతా లేతా దమ్.
0: ఠీక్ హే, అభి సునో. బాదల్ గరజ్ రహే గడ్ గడ్ గడ్ గడ్, इसका मतलब है कि मेघालु गड़गड़मनी शब्दम चेस्तू गर्जिस्तुन्नायंट आकाशंलो, बिजली चमक रही चमचम आकाशंलो मेरुपुलु मिलमिला मेरुस्तुन्नायट, मोसलदार बरस्ता पानी दीन अर्थम एंटंटे निर्विरामंगा वर्षं कुरुस्तूने उंदट, जरा ना रुकुता लेतादम कुंचं कूडा वर्षं आवटं लेदट, అంటే ఆగకుండా కురుస్తున్న ఆ వర్షంలో కూడా రైతు తన పొలం పని ఆపకుండా చేస్తూనే ఉన్నాడు. అబ్ అగ్లీ కవిత సునో. హాత్ పావు టిటురే జాతే హే, హాత్ పావు టిటురే జాతే హే, గర్సే బాహర్ నికలే కౌన్, గర్సే బాహర్ నికలే కౌన్, ఫిర్ బి ఆగ్ జలా కేతోం కి, ఫిర్ బి ఆగ్ జలా కేతోం కి, రక్వాలీ కర్తా వహ మౌన్, रखवाली करता वह मौन। श्रावणी अब तुम इस कविता को पढ़ो।
1: ठीक है अध्यापिका जी। हाथ पांव टिटूरे जाते हैं, घर से बाहर निकले कौन, फिर भी आग जला के तुम की, रखवाली करता वह मौन।
0: अच्छा अब सुनो, हाथ पांव टिटूरे जाते हैं, चलीगाल की रैतु योक्क चेतुलु काळ्ळु वणिकिपोतुन्नायि, घर से बाहर निकले कौन, అంత చలిగాలిలో ఇంటి నుంచి బయటకు వచ్చేవారు ఎవరుంటారు, ఎవ్వరూ ఉండరు. ఫిర్బి ఆగ్ జలా కేతోంకి, అయినా ఆ చలిగాలిలో పొలంలో మంట వెలిగించి అక్కడే ఉంటాడు రైతు. రకవాలీ కర్తావహ మౌన్, అంత చలిగాలిలో కూడా రైతు మౌనంగా పొలానికి కాపలా కాస్తూనే ఉంటాడట. అబ్ ఆఖరి కవిత సునో. హే కిసాన్.

0: को चैन कहा, हे किसान को चैन कहा। वह करता रहता हरदम काम, वह करता रहता हरदम काम। सोचा नहीं कभी भी उसने, सोचा नहीं कभी भी उसने, घर पर रहकर करना आराम, घर पर रहकर करना आराम। श्रावणी अब तुम एक बार पढ़ो इस कविता को।
1: ठीक है अध्यापिका जी। हे किसान को चैन कहा,
0: चैन कहा।
1: हे किसान को चैन कहा, वह करता रहता हरदम काम। सोचा नहीं कभी भी उसने, सोचा नहीं कभी भी उसने, घर पर हर करना आराम,
0: घर पर रह करना आराम,
1: घर पर रह करना आराम।
0: बहुत अच्छा। आप सुनो, हे किसान को चैन कहा। रईत की असलु विश्रांति अनेदि एक्कडुंदि? वह करता रहता हरदम काम, अतनु प्रति क्षण पनि चेस्तूने उंटाडु। सोचा नही कभी भी उसने, असलु విశ్రాంతి తీసుకోవాలని ఆ రైతు ఎప్పుడూ ఆలోచించుకోలేదట. గర్ పర్ రెహకర్ కర్ణా ఆరాం, ఇంటి దగ్గరే ఉండి విశ్రాంతి తీసుకోవాలని ఎప్పుడూ రైతు అనుకోలేదు. కవిగారు ఈ పాఠంలో మనకి ఏం చెప్తున్నారు అంటే, మనం తినే ఆహారాన్ని పండిస్తున్న ప్రతి రైతు ఎంత కష్టపడి పండిస్తున్నాడో ఈ పాఠంలో చక్కగా వివరించి చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆహారాన్ని వృధా చేయకూడదు అని చెప్తున్నారు. అంతేకాకుండా రైతు మన యొక్క అన్నదాత, కాబట్టి మనం రైతుల్ని ఎప్పుడు గౌరవించాలని కూడా చెప్తున్నారు. శ్రావణి అబ్ వ్యాకరణ్ కార్యకే బారేమే పడేంగే, ధ్యాన్ సే సునో ఔర్ మేరే సాత్ బతావ్.
1: టీకే అధ్యాపికా జీ.
0: పర్యాయ శబ్ద సవేరా, ప్రాతకాల్ సుబహ.
1: సవేరా ప్రాతకాల్ సుబహ.
0: కిసాన్ కృషక్ అన్నదాత.
1: కిసాన్ కృషక్ అన్నదాత.
0: కాట్ కటియా చార్పాయి.
1: కాట్ కటియా చార్పాయి.
0: ధర్తి పృథ్వీ దరా.
1: ధర్తి పృథ్వీ దరా.
0: పాని జల్ నీర్.
1: పాని జల్ నీర్.
0: శబాష్. శ్రావణి అబ్ ఇస్ పాట్ కే వ్యాకరణ కార్యకే బారేమే పడేంగే और मेरे साथ बताओ।
1: ठीक है अध्यापिका जी।
0: पर्याय शब्द सवेरा, प्रातःकाल, सुबह।
1: सवेरा प्रातःकाल सुबह।
0: किसान कृषक अन्नदाता।
1: किसान कृषक अन्नदाता।
0: काट कटिया चारपाई।
1: काट कटिया चारपाई।
0: धरती पृथ्वी दरा।
1: धरती पृथ्वी दरा।
0: पानी జల్ నీర్.
1: పాని జల్ నీర్.
0: శబాష్. అబ్ ఇస్ పాట్ కే విలోమ శబ్దోం కే బారే మే జాన్ లెంగే, తుమ్ భీ మేరే సాత్ బతావో.
1: టీకే అధ్యాపికా జీ.
0: విలోమ శబ్ద సవేరా,

ప్రసార విశేషాల అనంతరం హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో వారు మెచ్చిన పాట వింటారు. అనంతరం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో నిత్యోద్యోగ సమాచారం వింటారు. ఇంతోపాటు యువత స్వయం ఉపాధి అవకాశాల గురించి వింటూ సినీ గీతాలు వింటారు. అనంతరం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక సమాచారం, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమణు నాగేశ్వరరావు గారు. కార్యక్రమం అనంతరం కొన్ని జానపద గేయాలు వింటారు. అనంతరం 7:00 ఆలనాటి మధుర గీతం వింటారు. అనంతరం 7:15 పాడిపంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. పాడిపంటలు కార్యక్రమంలో సంవత్సరం పొడవునా వేయదగ్గ పంటల గురించి డాక్టర్ ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సిహెచ్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. తర్వాత కొన్ని జానపద గేయాలు వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సప్ బేస్డ్ ఫిల్మ్ సాంగ్స్ కార్యక్రమం ప్రసారమవుతుంది. హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమంలో శ్రోతలమిచ్చిన పాటలు వింటారు. అనంతరం 8:15 పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా ప్రసారాలు ముగింపు. మీరింతవరకు ఈనాటి మా సాయంకాలపు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు.

రేపు ఉదయం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 6:30 సూక్తి సుధా వింటారు. అనంతరం 6:35 పొలం కబుర్లు వింటారు. అనంతరం 7:00 ప్రసార విశేషాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమం అనంతరం 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. అనంతరం బలితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమం అనంతరం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 నుండి 7:45 పాడిపంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:00 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటారు. 8:15 పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. మీరింతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై ఇప్పుడు హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

అభిరుచి. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై. శ్రోతలు ఎంతగానో ఇష్టపడే కార్యక్రమం హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శ్రోతలు మీకు నచ్చిన పాటను వినాలంటే మాత్రం వెంటనే మొబైల్ తీసుకుని పేరు చెప్పే నంబర్ నోట్ చేసుకుని మీ పూర్తి చిరునామా, చిత్రం పేరు, చిత్రంలోని పాట పేరు మాకు తెలియజేసినట్లయితే మీకు నచ్చిన పాటను ప్రసారం చేస్తాం. వింటూ ఎంజాయ్ చేయొచ్చు. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మా ఫోన్ నంబర్ 0861-233-1100, మరొక నంబర్ 0861-233-1102. ఈ నంబర్స్కి కాల్ చేసి మీకు నచ్చిన పాటను వినండి. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. ముందుగా ఛాంపియన్ మూవీలో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విందాం.

0: చాంపియన్ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఈ చిత్రం కోసం రామ్ మిర్యాల గానంలో, కాసర్ల శ్యామ్ రచనలో, మిక్కిచే మేయర్ సంగీతంలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. వింటూనే ఉండండి 102.7 MHz పై. హలో అభిరుచి, ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? సువాసిని గారు, బాగున్నారా? ఏం చేస్తుంటారు మీరు? అవునా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీకు హలో అభిరుచిలో ఏ పాట కావాలని కోరుతున్నారమ్మా? శారదా. శారదా చిత్రం నుంచి ఏ పాట? ఏమన్నా పాడతారా మీరు? అవుతారేంటి, పాడండి. వస్తే అవకాశం వచ్చినప్పుడే వాడుకోవాలి, పాడేయండి. సువాసిని గారు పాడండి, మీ గొంతు నెల్లూరు సింహపురి మొత్తం వింటది. ఏంటి రిహార్సల్ చేస్తున్నారా? సరే, తప్పకుండా. సువాసిని గారు, మీరు కోరినటువంటి శారదా చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వినండి. కోరుకున్న శ్రోతలందరి కోసం, నా కోసం కూడా ధన్యవాదాలండి.

శారద చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. వింటూనే ఉన్నది 102.7 MHz పై హలో విరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. నేను మీ మేరీ సుజిత.

0: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ చిత్రం నుంచి ఏ పాట వినాలన్నా
1: ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి అందించిన బెస్ట్ ట్రాక్. నాగార్జున అమలా లాంటి హిట్ పేర్స్ నటించిన చిత్రాలు.
2: హలో గురు, ప్రేమ కోసమే ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం.
0: ఆత్రేయ అలవోకగా రాసిన పాటలు.

0: బాగాలి.
1: వీటితో పాటు మరెన్నో నాటి నేటి మేటి కలయికతో అందించే సుమధుర సినీ గీతాల సమాహారమే హలో అభిరుచి.
2: ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలు వినారంటే 0861 233 3310 లేదా 0861 233 3102 నంబర్లకు డయల్ చేయండి.
3: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
4: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక శ్రోతను పలకరిద్దాం. హలో.
5: హలో, నమస్తే మేడం.
4: నమస్తే అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? పేరేంటి? షకిల గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: అల్లూరు నుంచి మేడం.
4: అల్లూరు నుంచి. మీరేం ప్రోగ్రామ్ వింటారు ఇష్టంగా?
5: అన్ని ప్రోగ్రామ్ వింటాం మేడం.
4: మీకు ఇష్టమైంది ఒకటి చెప్పాలి.
5: ఇష్టమైంది మహిళలకు వస్తుంది చెప్తున్నా, డాక్టర్లకు సలహాలు
4: అన్ని వింటారు. అయితే
5: అన్ని వింటాను మేడం.
4: సరేనండి. మీకేం పాట కావాలి?
5: తోటరాముడు.
4: తోటరాముడిలో ఏం పాట?

0: అంగారి రంగుల చిన్న చెప్పాలి.
1: ఎవరి కోసం?
0: అందరి కోసం మేడం.
1: ఓకే శకిల గారు, మీరు కోరిన పాట చేస్తుంది, మరి విందామా?
0: అట్లే మేడం, ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.

0: మధ్యాహ్నం నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్ ఇందులో

0: వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై. హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక శ్రోతను పలకరిద్దాం. హలో హలో
1: హలో నమస్తే మేడం.
0: హలో అభిరుచికి స్వాగతం.
1: మీకు కూడా స్వాగతం మేడం.
0: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటూ ఉన్నారు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: హలో పిరిచి, ఫోన్ లైవ్ కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి. హలో పిరిచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను ఆయిషా గారు.
1: ఆయిషా గారు, బాగున్నారా?
2: చాలా హ్యాపీగా ఉన్నానండి.
1: చెప్పండి. హలో పిరిచిలో మీకు ఏ పాట కావాలి?
2: చీకటిలో ఆ పాట కావాలి మేడం.
1: సరే, కోరుకున్న శ్రోతలు ఎవరండి?
2: చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు మీకోసం. మీరే కాల్ కట్ చేసేసి మమ్మల్ని.
1: ఎన్ని అవార్డులు తెలుసా? సరే, కాసేపు కామ్గా ఉంటాయి, వేసేయండి. ఏ అనండి, కాల్ కట్ చేసేసి. కట్ చేయడానికి ఇది ఏమన్నా కూరగాయ కట్ చేసేదంట. చెప్పండి ఆయిషా గారు, పాట పాడండి. అందుకో గజాలా, ఒక లైన్ అందుకో. నవ్వుతారు, ఎంత చక్కగా నవ్వుతున్నారు ఆయిషా గారు. సరే అయితే, టైం లేదని మీరే అన్నారు, నిజంగానే టైం లేదు. వింటున్న శ్రోతలందరి కోసం, మీకోసం పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, పై ఇంటోళ్ళు, చెప్పండి. సరే, మీ అందరి కోసం, ఆయిషా కోసం, నా కోసం కూడా పాట వినేద్దాం అయితే. ఓకే ఓకే, ధన్యవాదాలండి.

ಅಭಿರುಚಿ ಇಂತಿಡ್ತು ಈನಾಟಿ ಹಲೋ ಅಭಿರುಚಿ ಫೋನ್ ಇನ್ ಲೈವ್ ಕಾರ್ಯಕ್ರಮಂ ಸಮಾಪ್ತಂ. ಆಕಾಶವಾಣಿ ಸಿಂಹಪುರಿ ಎಫ್ಎಂ ಕೇಂದ್ರಂ ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుచిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. కార్యక్రమాన్ని వినే ముందు కొత్త బంగారు లోకం ఈ చిత్రంలోని ఒక మంచి పాట విందాం. కొత్త బంగారు లోకం ఈ చిత్రం కోసం పాడినవారు కార్తీక్, రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీ జే మేయర్.

ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ అక్టోబర్లో 10,060 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. 10,060 పోస్టుల భర్తీపై మంత్రుల బృందంతో మంత్రి లోకేష్ వర్చువల్గా సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ, మొదటి దశలో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. రెండో దశలో 3,168 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మూడవ దశలో 2,388, నాలుగో దశలో 2,981 పోస్టులకు అక్టోబర్ 15 నోటిఫికేషన్ విడుదల చేయనున్నామన్నారు. మూడవ దశలోని పోస్టుల్లో 2,225 హోంశాఖ పోస్టులు ఉంటాయి. కేబినెట్ ఆమోదం తర్వాత నోటిఫికేషన్ రిలీజ్

ఇస్తామని తెలిపారు మంత్రి. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై యువత రంగం కార్యక్రమంలో మీరు వింటున్నారు విద్యా ఉద్యోగ సమాచారం. బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ శుభవార్త అందించనుంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సిఎస్ఏ పోస్టుల భర్తీకి సంబంధించి సుమారుగా 10,000 నుంచి 15,000 వరకు పోస్టుల భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆగస్టు నెల 1 నుంచి 21 వరకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. కావున ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను పరిశీలించండి. మరొక ఉద్యోగ సమాచారం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 90 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ప్రారంభమై 17 తేదీకి ముగియనుంది. కావున సంబంధిత విభాగంలో కనీసం 65% మార్కులతో బీఏ బీటెక్ పూర్తి చేసిన వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చును. కావున గరిష్ట వయోపరిమితి 28 ఏళ్లు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. మరిన్ని వివరాలకు www.isro.gov.in ఈ వెబ్సైట్ని సందర్శించి పూర్తి విషయాలు తెలుసుకోండి. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై యువత రంగం కార్యక్రమంలో మీరు వింటున్నారు విద్యా ఉద్యోగ సమాచారం. ఇప్పుడైతే జై లవకుశ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విందాం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.

గత సంవత్సర కాలంగా మీ ఆదరాభిమానాలు చూరకొని విజయవంతంగా ప్రసారమవుతున్న విహారీ మీ యాత్రా సహాయకారి ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వింటూ ఉండండి విహారీ మీ యాత్రా సహాయకారి 102.7 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్స్ పై యువత రంగం కార్యక్రమం. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటూ ఉన్నారు. నేను మీ మేరీ సుజిత. ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ మేనేజర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి 389 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. 8 ప్రారంభమైనటువంటి దరఖాస్తు ప్రక్రియ 7 ముగుస్తుంది. గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీల నుంచి సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్, టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ, పీజీడీఎం, లా డిగ్రీ వంటి అర్హతలు అవసరం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు www.aai.aero సందర్శించండి. మరొక ఉద్యోగ సమాచారం. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 828 ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవటానికి మాస్టర్ డిగ్రీ, పీజీ, బీఈడీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం తప్పనిసరి అని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు 14 దరఖాస్తు చేసుకోండి. ఎంపిక ప్రక్రియలో కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూస్ ఉంటాయి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి. మరొక ఉద్యోగ సమాచారం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పే మ్యాట్రిక్స్ లెవెల్ 4 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 244 ఖాళీలున్నాయని తెలిపారు. ఇందులో హైదరాబాద్లో 15, శ్రీహరికోటలో 49 పోస్టులున్నాయి. అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు 27 నుంచి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అసిస్టెంట్ యూడీసీ పోస్టులకు డిగ్రీతో 60% మార్కులుండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు డిగ్రీ, డిప్లొమా, స్టెనో అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలి. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్స్ పై యువత రంగం కార్యక్రమంలో.

వెంటనే ఉండండి 102.7 మెగాహెచ్ పై యువతరంగ కార్యక్రమం. శ్రోతలకు గమనిక, విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి

4 బీటెక్ కోర్సులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఆమోదం పొందిన కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏఐ అండ్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ ఏఐ అండ్ డిఎస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీయు ఉన్నాయి. ఈ సందర్భంగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక విద్యకు ప్రాధాన్యత ఇస్తూ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకు 4 నూతన బీటెక్ కోర్సులను అనుమతి ఇవ్వడం ఆనందదాయకమని తెలిపారు. భవిష్యత్ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థులకు అత్యుత్తమ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను విశ్వవిద్యాలయం కల్పిస్తోందని వారు తెలిపారు. విద్యార్థులు, విద్యార్థినుల కోసం ప్రత్యేక హాస్టల్ వసతి, ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రియంబర్స్మెంట్, బస్సు రవాణా సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్లు, అత్యాధునిక కంప్యూటర్ సెంటర్, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలలు, ల్యాబ్లు, విశాలమైనటువంటి క్రీడా మైదానాలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో కూడినటువంటి ఉత్తమ విద్యా వాతావరణం అందుబాటులో ఉంటుందని వివరించారు. విద్యార్థులకు ముఖ్య గమనిక: విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు. కోర్సులు సిఎస్ఈ, ఏఐ అండ్ ఎంఎల్, ఏఐ అండ్ డిఎస్, ఈసీఈ. పూర్తి వివరాల కోసం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. www.vsu.ac.in. మొబైల్ నంబర్ 9059676703. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై యువతరంగం కార్యక్రమంలో. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

100% లవ్ ఈ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో, చంద్రబోస్ గారి రచనలో సూపర్ హిట్ సాంగ్ విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర పర్యటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. వార్తల వివరాలు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట మంత్రులు, ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద చేస్తున్న ఏర్పాట్లను, కార్యక్రమ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ముసురుమిల్లి గ్రామ పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీఎస్కే 2.0 మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి అవసరమైన చికిత్సను ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద 62,65,410 మంది చిన్నారులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పుట్టుకతో వచ్చే లోపాలు, వివిధ వ్యాధులు, పోషకాహార లోపాలు, శారీరక మానసిక ఎదుగుదలలో ఆలస్యం సహా 38 రకాల ఆరోగ్య సమస్యలను ఈ పరీక్షల్లో గుర్తిస్తామన్నారు. ఆరోగ్య పరీక్షలో సమస్యలు బయటపడిన చిన్నారులను సమీప ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా స్థాయి చిన్నారుల చికిత్స కేంద్రాలు, అవసరమైతే ఉన్నత వైద్య సంస్థలకు పంపి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలియజేశారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కన్నెవలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. గ్రామంలో 88 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారులను కూడా ప్రారంభించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేశారని చెప్పారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్న పరిశ్రమల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఉద్యోగాల కల్పనకు విశాఖపట్నం కేంద్ర బిందువుగా మారనుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికే కట్టుబడి ఉంటుందని, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి 641 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, ఈ బ్యారేజ్ పూర్తయితే శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి నిరంతరాయంగా సాగునీరు అంది జిల్లా సస్యశ్యామలమవుతుందని మంత్రి వెల్లడించారు. రాష్ట సమగ్రాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మురపాక గ్రామంలో మంత్రి ఈరోజు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా 2 రోజుల ముందే పెన్షన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ 6 జిల్లాల్లో మొత్తం 11,98,044 మంది లబ్ధిదారులకు 514,42,00,000 రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సూపర్ ఎల్నినో రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి పరిస్థితులపై రైతుల్లో అవగాహన కల్పించాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతిలో ఉప ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సూపర్ ఎల్నినో పరిస్థితులపై ఈ సందర్భంగా ఇరువురు చర్చించారు. రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితులను వివరించి సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడుకు పవన్ కళ్యాణ్ సూచించారు. సూపర్ ఎల్నినో ప్రభావంపై గ్రామస్థాయిలో ప్రచారం చేపట్టాలని, ప్రతి రైతు పీఎం ఫసల్ బీమా యోజనలో చేరేలా అవగాహన కల్పించాలన్నారు. రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. నీటిని వృధాను అరికట్టే చర్యలు చేపట్టాలని, కాలువల్లో

0: తొలగింపు, నీటి గట్టుల లీకేజీల నివారణపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అనేక ప్రభుత్వ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని, దీంతో రాష్ట్రంలో బీసీలతో సహా వివిధ వర్గాల ప్రజలు నష్టపోతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలు కూడా తగ్గించారని అన్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న 3 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి సేద్యాన్ని అవలంబించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో జిల్లాలో సాధారణం కన్నా 50% తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో రైతులు వరి పంట కాకుండా మినుములు వంటి ఇతర పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. రైతులు పంట నష్టం బారిన పడకుండా బీమా చేయించుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచిస్తూ,
1: సాధారణంగా ప్రతి సంవత్సరం రావాల్సినంత క్వాంటిటీస్ ఇన్ఫ్లోస్ కూడా ఈసారి మనము ఒక్క జూలై నెల వర్షాలు ఒక్కటే 50% వరకు మనం డెఫిసిట్ లో ఉన్నాం. అయితే ఇప్పటి వరకు ఉన్న వర్షపాతం, అదే విధంగా కాలువల్లో ఉన్న నీటి విడుదలని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ఈ ప్యాడీ వైపు కాకుండా బ్లాక్ గ్రామ్ పల్సెస్ వైపు కొంత ఎంకరేజ్ చేస్తే రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. తప్పనిసరిగా పంట బీమా అనేది చేయించుకోవాలి.
0: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 1 ఆగస్టున ప్రారంభం కావడానికి సర్వం సిద్దమైంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులతో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. ఎయిర్బస్, బోయింగ్ వంటి భారీ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా 3,800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో క్యాట్ ఐ రన్వేను సిద్దం చేశారు. సుమారు 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులుగా విశాలమైన ప్యాసింజర్ టెర్మినల్ ను నిర్మించారు. తుఫాన్లను సైతం తట్టుకునేలా గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులను సైతం నిరోధించే సైక్లోన్ రెసిస్టెంట్ డిజైన్ తో నిర్మించారు. మొదటి దశలో ఏటా 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఉండగా, రానున్న రోజుల్లో దీనిని 18 మిలియన్లకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు. ఈ విమానాశ్రయ నిర్మాణం తీర ప్రాంత విశిష్టతను చాటేలా ఎగిరే చేప ఆకృతిలో ఉండటం విశేషం. 55 మీటర్ల ఎత్తులో 360 డిగ్రీల విహంగ వీక్షణం చేసేలా ఎంటీసీ టవర్ ను ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటైన కార్గో టెర్మినల్ ద్వారా వార్షికంగా 25,000 టన్నుల వస్తు రవాణా నిర్వహించే విధంగా ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులతో మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఆర్డీఓ కార్యాలయంలో ఈరోజు కియా సంస్థ రాష్ట ప్రభుత్వం మధ్య 12 కోట్ల రూపాయలతో ఐటీఐ కళాశాల నిర్మాణానికి పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెనుకొండ నియోజకవర్గంలో 36 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో అంగన్వాడీ, ఆసుపత్రి భవనాలు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ది, ఉపాధి లభిస్తుందన్నారు. అదే సమయంలో ఆయా పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతగా స్థానికంగా ఉన్న గ్రామాల అభివృద్దికి సిఎస్ఆర్ నిధులు అందజేస్తాయని తెలిపారు. పెనుకొండలో కియా పరిశ్రమ ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, ఏటా ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో 3,600 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోందని మంత్రి వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర పర్యటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. సంసది వందే మాతరం గీతాయ వైధానిక సంరక్షణ విధేయకః పారితంగతః. లోకసభాయాం కార్యాచరణం చ స్థగితం. ప్రశ్నపత్ర కదాచార నిరోధాయ సంశోధన విధేయకః రాజ్యసభాయాం.

0: వ్యర్థాలను దూరంగా వేయటం, కుక్కల సమాచారాన్ని అలాగే కుక్కల సంచారాన్ని అరికట్టవచ్చని చెప్పారు. కుక్క కరిచిన వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్సా విధానం గురించి సబ్బుతో శుభ్రం చేసి వెంటనే ఆసుపత్రికి తరలించాలని వివరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు జంగాలపల్లి గ్రామంలో పోలీసులు గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో కావలి డీఎస్పీ పర్యవేక్షణలో కలిగిరి సీఐ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. సర్కిల్ పోలీసు సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ సోదాల్లో ఆటోలను, ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలిగిరి సీఐ సుబ్బారావు, కొండాపురం ఎస్ఐ శ్రీనివాసరావు, బీజమూరు కలిగిరి ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో ఓటర్ల వివరాలను అధికారులు ఆదివారం వెల్లడించారు. మొత్తం 19,74,240 మంది ఓటర్లలో 16,83,557 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించగా వాటిని డిజిటలైజ్ చేశారు. 2,90,683 మంది ఓటర్ల వివరాలు అందుబాటులో లేకపోవడంతోనే వారిని ముసాయిదా జాబితా నుంచి తొలగించాలని ప్రతిపాదించారు. ఆగస్టు నెల 31 నుంచి 30 వరకు చేర్పులు, మార్పులు, తొలగింపులు, సవరణలపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు డిఆర్ఓ విజయకుమార్ తెలిపారు. మనుబోలు మండలం పిడూరు గ్రామానికి చెందిన ఓరువూరు నైనిక సిబిఎస్ఈ సౌత్ జోన్ 1/14 ఎయిర్ రైఫిల్ షూటింగ్ల పోటీల్లో స్వర్ణ పథకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. కేరళ రాష్ట్రం తిరుచ్చిలో జరిగిన ఈ పోటీల్లో ఆమె అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. ప్రస్తుతం అదానీ వరల్డ్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న నైనికను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, కోచ్లు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. భవిష్యత్తులో ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలని తల్లిదండ్రులు ఆకాంక్షించారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు స్థానిక సమాచారం విన్నారు. మీకు అందించిన వారు శ్రీమతి కె మేరీ సుజిత.
1: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ వి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమణు నాగేశ్వరరావు గారు.

ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. ప్రతి ఐడియా మన జీవితాన్ని మారుస్తుందో లేదో కానీ ఇది మాత్రం ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే దీనికోసం కొంతమంది తమ జీవితాంతం జీవితాలను పణంగా పెట్టి మరీ కష్టపడతారు. ఎన్నో సంవత్సరాలు వెతుకుతారు, ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటారు, ఎన్నో కష్టాలను భరిస్తారు, కనీసం ఒక్కటి దొరికినా చాలు అని. ఎందుకంటే అది దొరికితే ఒక్క క్షణంలోనే జీవితమే మారిపోవచ్చు. ఒక సాధారణ మనిషిని ప్రపంచం మొత్తం గుర్తించేలా చేయొచ్చు. అదేంటో తెలుసా? వజ్రం, డైమండ్, హీరా. వజ్రం కేవలం ఒక అందమైన రాయి మాత్రమే కాదు, భూమి గుండెల్లో కోట్లాది సంవత్సరాల పాటు దాగి ఉన్న ఒక అద్భుతం. మరి ఆ అందమైన అద్భుతం గురించి తెలుసుకుందామా? వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను

ప్రపంచంలో ఎన్నో అందమైన వస్తువులు ఉన్నా వజ్రానికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ భూమి మీద అత్యంత విలువైంది ఏంటి అంటే కళ్ళు మూసుకొని డైమండ్ అని చెప్పేస్తాం. మరి వజ్రాలకు ఎందుకంత విలువ అంటే వజ్రాలు చాలా అరుదుగా లభిస్తాయి. మనం చూస్తున్న ఒక చిన్న వజ్రం నిజానికి భూమి లోతుల్లో కోట్ల సంవత్సరాల పాటు అపారమైన వేడి, విపరీతమైన ఒత్తిడికి లోనై ఏర్పడిన ఒక అద్భుత స్ఫటిక. భూమిలో వజ్రాలు ఉన్నాయి అని అందరికి తెలుసు, కానీ వాటిని కనుగొని భూమి నుంచి వెలికి తీసి, వేరు చేసి, కట్ చేసి, పాలిష్ చేసి మనం ధరించే అందమైన వజ్రంగా మార్చడం చాలా కష్టమైనటువంటి విషయం. వజ్రం అంటే కేవలం మెరుపు కాదు, అది అరుదుదనం, మన్నిక, అందం, ప్రతిష్ట. అందుకే వజ్రాన్ని చూసినప్పుడు మనిషికి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. అట్లీస్ట్ డైమండ్ తో చేసిన ఏ చిన్న వస్తువు మన దగ్గర ఉన్నా కూడా చాలు అనుకునే పరిస్థితి. ఒక చిన్న వజ్రం ఒక కుటుంబం భవిష్యత్తును మార్చగలదు దొరికితే, ఒక అరుదైన వజ్రం ఒక దేశ చరిత్రను మార్చగలదు, మరికొన్ని వజ్రాలు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేంత విలువను సంపాదించబడతాయి. ప్రపంచంలోని కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలో వజ్రాల పరిశ్రమ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎన్నో రోజులు మట్టిని తవ్వినా ఏమీ దొరక్కపోవచ్చు, ఎన్నో నెలలు శ్రమించినా ఫలితం లేకపోవచ్చు, కానీ ఒకరోజు ఆ మట్టి మధ్యలో ఒక చిన్న మెరుపు కనిపించవచ్చు. అది కేవలం ఒక మెరుపు కాదు, అది ఆ కుటుంబానికి ఆశ, ఆ వ్యక్తి జీవితంలో కొత్త అధ్యాయం, ఒక చిన్న ప్రాంత ఆర్థిక పరిస్థితిని మార్చగల సంపద కావచ్చు. అలా జరుగున్నాయి, జరుగుతూ ఉన్నాయి కూడా, జీవితాలు మారిపోతున్నాయి కూడా. వజ్రం ప్రధానంగా కార్బన్ అనే మూలకంతో తయారవుతుందండి. భూమి లోపల చాలా లోతుగా దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్ల లోతులో అపారమైన వేడి, ఒత్తిడి ఉంటుంది. అక్కడ కార్బన్ అణువులు ఒక ప్రత్యేకమైన క్రమంలో అమురుతాయి. కోట్ల సంవత్సరాల పాటు తీవ్రమైన వేడి, ఒత్తిడిని ఎదుర్కొన్న తర్వాత అవి వజ్రాలుగా మారుతాయి. భూమిపై ఉన్న చాలా సహజ వజ్రాలు సుమారు 1 బిలియన్ నుంచి 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. మనకు తెలిసి భూమి వయసు సుమారు 4.5 బిలియన్ సంవత్సరాలు. 1 బిలియన్ అంటే 100 కోట్లు. అంటే మనం ధరించే ఒక వజ్రం మనుషులు పుట్టక ముందు కాదండి, డైనోసర్లు కూడా భూమిపైకి రాక ముందు ఏర్పడి ఉండొచ్చు. భూమి లోతుల్లో ఏర్పడినటువంటి వజ్రాలు అక్కడే శాశ్వతంగా ఉండిపోలేదు. కొన్ని సందర్భాల్లో భూమి లోపల నుంచి వచ్చిన అత్యంత వేడి, శక్తివంతమైన అగ్నిపర్వత విస్ఫోటనాల ద్వారా అవి పైకి వచ్చాయి. భూమి లోపల నుంచి వచ్చిన మాగ్మా చాలా వేగంగా పైకి దూసుకొచ్చినప్పుడు అది తనతో పాటు భూమి లోతుల్లో ఉన్న వజ్రాలను కూడా పైకి తీసుకొచ్చింది. వజ్రం ప్రత్యేకమైనదిగా మారడానికి ప్రధాన కారణం దాని అణువుల నిర్మాణం. వజ్రంలో ప్రతి కార్బన్ అణువు చుట్టూ ఉన్న ఇతర కార్బన్ అణువులతో అత్యంత బలమైన బంధంతో అనుసంధానమై ఉంటుంది. ఈ నిర్మాణం వల్లే వజ్రం చాలా గట్టిగా ఉంటుంది. వజ్రం భూమిపై ఉన్న అత్యంత కఠినమైన సహజ పదార్థం. వజ్రానికి డైమండ్ అనే పేరు కూడా గ్రీకు భాషలోని అడమాస్ అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం జయించలేనిది లేదా విరగనిది అని. అసలు వజ్రానికి ఆ షైన్ ఎలా వస్తుందో తెలుసా? వజ్రం లోపలికి వెలుగు ప్రవేశించినప్పుడు అది అనేక సార్లు వంగి ప్రతిబింబించి బయటకు వస్తుంది. వజ్రాన్ని ప్రత్యేక కోణాల్లో కట్ చేస్తే వెలుగు లోపల అద్భుతంగా ప్రయాణించి బయటకు వస్తుంది. అందుకే మంచి కట్టున్న డైమండ్స్ తెల్లటి వెలుగును ఇంద్రధనస్సు రంగుల్లాగా విడదీసి మెరుస్తాయి. అంటే వజ్రం తనంతట తాను వెలుగును తయారు చేయలేదు, కానీ వెలుగును అద్భుతంగా పాస్ చేసింది. అప్పుడే దానిపైన వెలుగు పడ్డప్పుడే అది మంచిగా షైన్ అవుతుంది. వజ్రాల గురించి మాట్లాడేటప్పుడు మనం ఎక్కువగా వినే మాట క్యారెట్ అని. క్యారెట్ అంటే వజ్రం బరువును కొలిచే ప్రమాణం. 1 క్యారెట్ = 0.2 గ్రామ్స్ అంటే 2 క్యారెట్స్ అంటే 0.4 గ్రాములు. 5 క్యారెట్లు అయితే మాత్రమే 1 గ్రామ్ అవుతుంది. వజ్రం చాలా తేలిగ్గా ఉంటుంది. మనం అనుకోవచ్చు గ్రామే చాలా తక్కువ, మళ్ళీ దాన్ని కూడా విడదీశారా అని. దాని బరువు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి గ్రాముల్లో కాకుండా సాధారణంగా క్యారెట్స్ లో చెప్తారు.

ఎక్కువగా ఉండే వజ్రం పెద్దదిగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే బరువు ఆబ్వియస్ గా ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ ధర కేవలం క్యారెట్ పై మాత్రమే ఆధారపడి ఉండదండి. ప్రతి వజ్రం ఒకేలా ఉండదు. దాని ప్రత్యేకతను సాధారణంగా 4 C's ద్వారా అంచనా వేస్తారు. అది ఒకటి క్యారెట్, మనం చెప్పుకున్నట్టుగా బరువు, ఇంకొకటి కట్, దాని ఆకారం ఎలా ఉంది అని, తర్వాత కలర్, రంగు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే క్లారిటీ, స్వచ్ఛత, లోపల ఎంత తక్కువ మలినాలు ఉన్నాయి అన్నది కూడా ఇంపార్టెంట్. కొన్ని వజ్రాలు పూర్తిగా రంగు లేనివిగా ఉంటాయి, మరికొన్ని పసుపు, నీలం, గులాబీ, ఆకుపచ్చ వంటి రంగుల్లో కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా సహజమైన గులాబీ లేదా నీలి వజ్రాలు చాలా అరుదుగా దొరుకుతాయి, చాలా విలువైనవి కూడా. నార్మల్ గా మనం రత్నాలు వజ్రాలు అంటూ ఉంటాం కదా, కానీ వజ్రం రత్నం వేరువేరు కాదండి. వజ్రం కూడా ఒక రత్నమే, కానీ అన్ని రత్నాలు వజ్రాలు కాదు. అదేంటంటే భూమిలో సహజంగా ఏర్పడే అందం, అరుదుదనం, మెరుపు, మన్నిక వంటి లక్షణాలు కలిగి ఉండి ఆభరణాలుగా ఉపయోగించే విలువైన ఖనిజాలను రత్నాలు, జెమ్ స్టోన్స్ అంటారు. అలా దొరికే రత్నాల్లో వజ్రం కూడా ఒకటి. మనం జనరల్ గా మాణిక్యాలు, రూబీస్, నీరాలు, పచ్చలు, పుష్యరాగం అంటూ ఉంటాం కదా, ఇవన్నీ రత్నాలు అన్నమాట. అందులో వజ్రం కూడా ఒక టైప్ ఆఫ్ రత్నం. మరి ఈ వజ్రాలన్నీ ఎలా బయటకు తీస్తారు అంటే, వజ్రాల తవ్వకానికి ఒకే పద్ధతి అంటూ ఉండదు. వజ్రం భూమిలో ఎక్కడ ఎంత లోతులో ఉందో దాన్ని బట్టి ఆ టైప్ ఆఫ్ డిగ్గింగ్ డైమండ్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. వజ్రాల నిలువలు భూమి ఉపరితలానికి దగ్గరగా ఉంటే పైభాగంలోని మట్టిని, రాళ్లను తొలగించి ఒక పెద్ద గుంతల తవ్వుతారు. ఇది పైనుంచి చూస్తే ఒక భారీ గిన్నెలాగా కనిపిస్తుంది. తర్వాత వజ్రాలు ఉండే రాళ్లను భారీ యంత్రాలతో తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వజ్రాలను వేరు చేస్తారు. అలాగే అండర్ గ్రౌండ్ మైనింగ్, వజ్రాలు భూమిలో చాలా లోతుగా ఉంటే భూమి లోపలికి సొరంగాలు తవ్వుతారు. మైనర్లు భూమి లోపలికి వెళ్లి వజ్రాలు ఉన్న రాళ్లను బయటకు తీస్తారు. కొన్ని గనులు భూమి లోపల అనేక 100 మీటర్ల లోతు వరకు కూడా ఉంటాయి. అలాగే అల్యూవియల్ మైనింగ్, ఇది చాలా ఆసక్తికర పద్ధతి. వర్షాలు, వరదలు కారణంగా భూమిలోని రాళ్లు కొట్టుకొస్తాయి కదా, ఆ రాళ్లలో ఉన్న వజ్రాలు నదుల వెంట వాటర్ తో పాటు ప్రయాణిస్తాయి. అలా నది తీరాల్లో ఇసుకలో గులక రాళ్ల మధ్య వజ్రాలు దొరకవచ్చు. ఇక్కడి మట్టి, ఇసుక రాళ్లను తవ్వి నీటిని కడిగి వజ్రాలను వేరు చేస్తూ ఉంటారు. జనరల్ గా ప్రజలు ఇండివిజువల్ గా వాళ్ళంతటి వాళ్లే వజ్రాలు వేటకి వెళ్ళినప్పుడు ఇలాంటి పద్ధతుల్నే ఫాలో అవుతూ ఉంటారు. వజ్రం దొరికిన వెంటనే అది మనం చూసే అందమైన మన ఉంగరంలో ఉన్న వజ్రం లాగా ఉండదండి. మొదట అది ఒక రఫ్ డైమండ్, అంటే ముడి వజ్రం. అది మట్టితో, రాళ్లతో కలిసిపోయి ఉంటుంది. ముందుగా వజ్రాలు ఉండే అవకాశం ఉన్న రాళ్లను తీసుకొస్తారు. తర్వాత మట్టిని తొలగించి రాళ్లను పగులుకొట్టి కడగడం, వేరు చేయడం, గుర్తించడం, ఇలా అనేక దశల తర్వాత ముడి వజ్రం బయటపడుతుంది. పెద్ద గనుల్లో వజ్రాలను గుర్తించడానికి ఆధునిక సాంకేతిక పద్ధతులను కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు కాంతి ఎక్స్రే వంటి పద్ధతులతో వజ్రాలు అక్కడ రాళ్లల్లో ఉన్నాయా లేదా అని గుర్తించిన తర్వాతనే రాళ్లను వేస్ట్ చేస్తారు, అంటే అనవసరంగా శ్రమ పడకుండా. జనరల్ గా వజ్రానికి, సాధారణంగా ఉన్న రాయికి, అంటే మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా చెప్పాల్సింది కాఠిన్యం అండి. అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత వజ్రం సహజంగా లభించే పదార్థాల్లో అత్యంత కఠినమైనదిగా ప్రసిద్ధి చెందింది. మోహ్స్ స్కేల్ అనే కాఠిన్య ప్రమాణాల్లో వజ్రానికి 10 రేటింగ్ ఉంటుంది అన్నమాట. మనకు తరచుగా వినిపించే మాట వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని. దానికి కారణం వజ్రం యొక్క అత్యంత గట్టితనం. అప్పుడు వజ్రాన్ని వజ్రంతో కోసినప్పుడు మాత్రమే అది కట్ అవుతుంది అని. సాధారణ కత్తి లేదా సాధారణ లోహంతో వజ్రాన్ని సులభంగా మనం కొయ్యలేం కాబట్టి. అందుకే వజ్రపు పొడి లేదా వజ్రంతో పూత పూసినటువంటి ప్రత్యేక పరికరాలను డైమండ్ కటింగ్ లో ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన విషయం అండి, అత్యంత కఠినమైంది అంటే హార్డ్ గా ఉండేది, గీతలు పడకుండా ఉండగలిగేది, నిరోధించేది. అంతేకాని చాలా కఠినంగా దాని మీద ప్రయోగించినప్పుడు ఏదైనా వస్తువుని అది విరిగిపోయే ఛాన్స్ కూడా దెబ్బతగిలినప్పుడు ఉందన్నమాట. వజ్రం పూర్తిగా కార్బన్ అణువులతో ఏర్పడిన ప్రత్యేకమైన స్ఫటిక నిర్మాణం కలిగి ఉంటుందని తెలుసుకున్నాం కదా. కార్బన్ అణువులు చాలా బలమైన బంధంతో నిర్మాణంలో కలిసిపోయి ఉంటాయి. అందుకే వజ్రం అంత కఠినంగా ఉంటుంది. సాధారణ రాళ్లల్లో వేర్వేరు ఖనిజాలు, వేర్వేరు రసాయన మూలకాలు కూడా ఉంటాయి. వెలుతురును ప్రత్యేకంగా ప్రతిబింబించడం, వజ్రానికి ప్రత్యేకమైన కాంతి వక్రీభవన లక్షణం ఉంది. అందుకే వజ్రం లోపలికి వెళ్లిన వెలుతురు అనేక

ఆకారాలు ప్రతిబింబించి బయటకు వచ్చినప్పుడు అద్భుతమైన మెరుపుని ఇస్తుంది. వేడిని కూడా చాలా వేగంగా ప్రసారం చేస్తుంది. వజ్రం వేడిని అత్యంత వేగంగా ప్రసారం చేసే పదార్థాల్లో ఒకటి. ఇలా మంచి నాణ్యతను నిర్ధారించడానికి మరిన్ని పరీక్షలు కూడా ఉన్నాయండి. వజ్రం నిజమైందో కాదో తెలుసుకోవడానికి నిపుణులు శాస్త్రీయ పద్ధతుల్ని కూడా ఉపయోగిస్తూ ఉన్నారన్నమాట. అదేంటంటే థర్మల్ కండక్టివిటీ టెస్ట్. వజ్రం వేడిని చాలా వేగంగా ప్రసారం చేస్తుంది కాబట్టి ప్రత్యేకమైన డైమండ్ టెస్టర్లతో దాన్ని ఉష్ణ వాహకతను పరీక్షిస్తారు. సో ఫాస్ట్ గా వేడి వెళ్ళిందంటే అది మంచి డైమండ్ అని. ఎలక్ట్రికల్ కండక్టివిటీ టెస్ట్, మైక్రోస్కోపిక్ టెస్ట్ అంటే అత్యంత శక్తివంతమైనటువంటి మైక్రోస్కోప్లతో వజ్రాన్ని పరిశీలిస్తారు. స్పెక్ట్రోస్కోపీ టెస్ట్, యువి ఫ్లోరోసెన్స్ టెస్ట్, ఎక్స్రే మరియు అధునాతన ల్యాబ్ పరీక్షలు, ఇలా చాలా వాటి ద్వారా డైమండ్ ని గుర్తిస్తూ ఉంటారన్నమాట. వజ్రం ఒకేసారి మూడు అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటుంది. అత్యంత కాఠిన్యం, అద్భుతమైన మెరుపు, అలాగే ప్రత్యేకమైన స్ఫటిక నిర్మాణం. ఇప్పుడు ఒక పాట మీకోసం.

డైమండ్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. 2024లో ప్రపంచంలోని రఫ్ డైమండ్ ఉత్పత్తుల్లో రష్యా, బోట్స్నోవా, అంగోలా, కెనడా వంటి దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. 2025లో కూడా రష్యా ప్రపంచంలో అత్యధిక రత్న నాణ్యత

కలిగినటువంటి సహజ వజ్రాలను ఉత్పత్తి చేసిన దేశంగా నిలిచింది. అలాగే మన భారతదేశంలో కూడా సహజ వజ్రాలకు అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం ముఖ్యంగా పన్నా మధ్యప్రదేశ్ లో ఉంది. దీన్ని భారతదేశపు వజ్రాల నగరంగా పిలుస్తూ ఉంటారు. భారతదేశంలో సహజ వజ్రాల తవ్వకానికి పన్నా అత్యంత ముఖ్యమైన ప్రాంతం. పన్నా జిల్లాలోని మజ్గావన్ ప్రాంతంలో వజ్రాల తవ్వకం జరుగుతోంది. అక్కడ ల్యాండ్ ని కొంతమంది లీజ్ కు తీసుకుని చాలా తక్కువ అమౌంట్ అండి గవర్నమెంట్ లీజ్ కు ఇస్తుంది. తవ్వకాలు స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు కనుక వజ్రం దొరికినట్లయితే ఆ వజ్రాన్ని తీసుకెళ్లి అక్కడున్నటువంటి డైమండ్ టెస్టింగ్ డిపార్ట్మెంట్ కు చూపిస్తే ఆ వజ్రం యొక్క వాల్యూని వాళ్ళు వెలకట్టి ట్యాక్స్ రూపంలో కొంత అమౌంట్ తీసుకుని, చాలా తక్కువ అమౌంట్ అండి, మాక్సిమం 90% ఆఫ్ ఆ డైమండ్ వాల్యూని వాళ్ళకి అఫీషియల్ గా ఇచ్చేస్తారు. ఇంకా వాళ్ళు ఎలాంటి మొత్తాన్ని కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అది ఎవరైనా ఒక డీలర్ ద్వారా వాళ్ళు పనిచేసి అలా చేయొచ్చు, లేదంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా కూడా అక్కడ తవ్వకాలు చేయొచ్చు. భారత పౌరుడు అయితే ఎవరైనా అక్కడికి వెళ్ళి తవ్వకాలు చేసేయచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా వజ్రాల చరిత్ర ఉందండి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు ప్రాంతం దేశంలోని ప్రముఖ డైమండ్ బెల్ట్ లో ఒకటి. వజ్రకరూరు, లట్టవరం, చిగిచెర్ల, తిమ్మసముద్రం, కళ్యాణదుర్గం వంటి ప్రాంతాల్లో వజ్రాలను కలిగి ఉండే కింబర్లైట్ రాళ్లపై అన్వేషణ జరిగింది. కర్నూలు ప్రాంతంలోని జొన్నగిరి, తుగ్గలి, మద్దికెరె వంటి ప్రాంతాల్లో వర్షాకాలంలో నేలపై కనిపించే రాళ్లలో వజ్రాల కోసం ప్రజలు వెతుకుతూ ఉంటారు. అలాగే కర్నూలు, ప్రకాశం ప్రాంతంలోని చెలిమలలో కూడా వజ్రాలను కలిగి ఉండే ల్యాంప్రోయిట్ రాళ్లపై భూగర్భ అన్వేషణ జరిగింది. ప్రపంచంలో అత్యంత విలువైన స్పెషల్ డైమండ్స్ లో సిటీఎఫ్ పింక్ స్టార్ ఫస్ట్, అత్యంత వాల్యూ కలిగినటువంటి ప్రపంచ వేలం రికార్డు 71.2 మిలియన్ డాలర్లు, అంటే సుమారు 590 కోట్లు పైగా అనమాట. దీని మారకపు విలువ ఇంకా కూడా చేంజ్ అవుతూనే ఉంది. బరువు 59.60 క్యారెట్స్, రంగు ఫ్యాన్సీ వైడ్ పింక్ ఉంటుంది. ఇది ఇప్పటి వరకు వేలంలో అమ్ముడైన అత్యంత ఖరీదైన వజ్రం. అసలు ఇది 132.5 క్యారెట్స్ రఫ్ డైమండ్ గా లభించింది. 2 సంవత్సరాల పాటు కట్ చేసి పాలిష్ చేసిన తర్వాత 59.60 క్యారెట్ అద్భుతమైన వజ్రంగా మారింది. ప్రస్తుతం ఇది హాంకాంగ్ కు చెందిన ఆభరణాల సంస్థ చౌతాయ్ ఫోక్ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యంలో ఉంది. ద బ్లూ మూన్ ఆఫ్ జోసెఫైన్, బరువు 12.03 క్యారెట్లు ఉంది. ఫ్యాన్సీ వివైడ్ బ్లూలో ఉంది. ఇది సుమారు 48.5 మిలియన్ డాలర్స్ దీని యొక్క వాల్యూ. ప్రతి క్యారెట్ కు అత్యంత ధర సాధించిన వజ్రాల్లో ఒకటిగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ వజ్రాన్ని హాంకాంగ్ బిలియనీర్ జోసెఫ్ లు తన కుమార్తె జోస్ఫియన్ కోసం కొనుగోలు చేశారు. ఆమె పేరుతో బ్లూ మూన్ ఆఫ్ జోస్ఫియన్ అనే పేరు పెట్టారు. ఇక కోహినూర్, బరువు 105.6 క్యారెట్స్, ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక వజ్రాల్లో ఒకటి. దీని పేరు పర్షియన్ భాషలో కాంతి పర్వం అని అర్థం వస్తుంది. దీనిని ఒక నిర్దిష్ట మార్కెట్ ధర చెప్పడం కష్టం, ఎందుకంటే ఇది సాధారణంగా అమ్మకానికి ఇప్పటి వరకు రాలేదు. దాని చారిత్రక ప్రాధాన్యతే దానికి అసలైనటువంటి ప్రత్యేకత. ఇది ప్రస్తుతం టవర్ ఆఫ్ లండన్ లోని క్రౌన్ జ్యువెల్స్ సేకరణలో ఉంది. వజ్రం అంటే సాధారణంగా మనకు గుర్తుకొచ్చేది పారదర్శకమైనటువంటి తెల్లని మెరుపు, కానీ అప్పుడప్పుడు డిఫరెంట్ కలర్స్ లో కూడా వజ్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వజ్రాలకు రంగులు రావడానికి ప్రధాన కారణం వజ్రం ఏర్పడే సమయంలో అందులో కలిసే ఇతర మూలకాలు లేదా దాని స్ఫటిక నిర్మాణంలో జరిగే చిన్న మార్పులు. పసుపు రంగు వజ్రం రావాలి అంటే నైట్రోజన్ వల్ల అలా చేంజ్ అవుతుంది. నీలిరంగు వజ్రం బోరాన్ వల్ల, గులాబీ లేదా ఎరుపు వజ్రాలు స్ఫటిక నిర్మాణంలో వచ్చే మార్పుల వల్ల, ఆకుపచ్చ వజ్రం సహజ రేడియేషన్ ప్రభావం వల్ల, అలాగే నల్ల వజ్రం గ్రాఫైట్ అలాగే ఇతర ఖనిజాల వల్ల. ప్రకృతి తన సృష్టిలో నలుపు రంగులో ఒక అద్భుతమైన వజ్రాన్ని దాచింది. దాని లోపల ఉన్న కార్బన్ రూపాలు, గ్రాఫైట్, ఇతర ఖనిజాలు, సూక్ష్మ కణాల వల్ల అది నల్లగా మనకి కనిపిస్తూ ఉంటుంది, నల్లగా మెరుస్తూ ఆ డైమండ్. ఇక మనం రీసెంట్ టైమ్స్ లో ఎంగేజ్మెంట్స్ అయినా పెళ్లిళ్ళు అయినా కూడా ఖచ్చితంగా అక్కడ పెయిర్ డైమండ్ రింగ్ ని పెట్టుకోవడం చూస్తూ ఉంటాము. అది ఎంతో స్పెషల్ మాత్రమే కాదు, వజ్రం పెళ్లి ఉంగరాల్లో ఉపయోగించడం వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉంది అని చెప్తారు. వజ్రం చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి శాశ్వతానికి ప్రతీకగా భావిస్తారు. మన బంధం కూడా అలాగే వజ్రం లాగా బలంగా శాశ్వత

0: ఉండాలి అనే భావనతో వజ్రపు ఉంగరాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంటే మిగిలిన వాళ్ళు ఉండరు అని కాదు, డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళ ప్రేమను అలా ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. వజ్రాలను ఆభరణాలకే ఉపయోగిస్తారని మనం అనుకుంటాం, కానీ వాస్తవానికి వజ్రాలను ఎన్నో పారిశ్రామిక రంగాల్లో కూడా ఉపయోగిస్తారు. వజ్రంకు ఉన్నటువంటి కఠినమైన సామర్థ్యం ద్వారా రాళ్లను కట్ చేయడానికి, గాజును కట్ చేయడానికి డ్రిల్లింగ్ పరికరాల్లో, ఖనిజ తవ్వకాల్లో, అత్యంత ఖచ్చితమైన యంత్ర పరికరాల్లో, శాస్త్రీయ పరిశోధనల్లో కూడా వజ్రాన్ని వాడుతూ ఉంటారు. మనం ఇప్పటి వరకు డైమండ్స్ ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమిలో ఉంటాయి, ఎలా ఏర్పడతాయి, ఎంత అరుదుగా దొరుకుతాయని తెలుసుకున్నాం కదా. కానీ ఈ మధ్య డైమండ్స్ ని ల్యాబ్ లో తయారు కూడా చేస్తున్నారు, అవే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే ప్రయోగశాలలో తయారు చేసే వజ్రాలు అనమాట. కానీ ఇవి నకిలీ వజ్రాలు అయితే కావు, ఇది సహజ వజ్రం లాగే కార్బన్ అణువులతో అదే స్ఫటిక నిర్మాణంతో తయారవుతాయి. సహజ వజ్రాలు భూమి లోతుల్లో అపారమైన ఉష్ణోగ్రత ఒత్తిడి కారణంగా లక్షల కోట్ల సంవత్సరాల్లో ఏర్పడుంటాయి. కానీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ను శాస్త్రవేత్తలు అదే ప్రక్రియను, అంతే వేడిని, అంతే ప్రెషర్ని ప్రయోగశాలలో ఇస్తారనమాట. సాధారణంగా కొన్ని వారాల్లో ఇవి తయారవుతూ ఉంటాయి. రెండింటిని గుర్తించడం కూడా చాలా కష్టమే అండి. ప్రత్యేకమైన పరికరాలు, నిపుణుల పరీక్షల ద్వారా మాత్రమే వాటి మూలాల్ని మనం గుర్తించవచ్చు. అందుకే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ను నకిలీ వజ్రాలు అని మనం చెప్పడం కరెక్ట్ కాదు. ఇది కూడా నిజమైన వజ్రమే, కేవలం దాని యొక్క జన్మస్థలం మాత్రమే భూమి లోతుల్లో కాకుండా ఆధునిక ప్రయోగశాలల్లో ఉంటుంది. కానీ నాచురల్ డైమండ్స్ కి ఉన్న వాల్యూరే దాంది కదండి. సహజ వజ్రం ప్రకృతి సృష్టి, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ శాస్త్రవేత్తల సృష్టి. సపోజ్ అనుకుందాం, ఒకవేళ మీకే గనక దారిలో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా మెరుస్తూ ఒక డైమండ్ కనిపించింది అనుకోండి, దాన్ని ల్యాబ్ కి తీసుకెళ్లి టెస్ట్ చేయించడం చాలా కష్టం. అసలు అది డైమండా కాదా తెలుసుకోవాలి అంటే చిన్న చిన్న టెస్ట్లు మనం కూడా చేసుకోవచ్చు. అదే డైమండ్ ని ఒక న్యూస్ పేపర్ మీద పెడితే, ఆ న్యూస్ పేపర్ మీద ఉన్నటువంటి అక్షరాలు డైమండ్ లో నుంచి కనిపిస్తే అది ఒరిజినల్ డైమండ్ కాదు, అదే దాని కింద ఉన్నటువంటి అక్షరాలు కనిపించకపోతే అది ఒరిజినల్ డైమండ్ అని. అలాగే వాటర్ టెస్ట్, ఒరిజినల్ డైమండ్ నీళ్లలో వేసినప్పుడు దాని డెన్సిటీ వల్ల అది మునిగిపోతుంది. ఇక ఫాగ్ టెస్ట్, మన దగ్గరలో ఏమీ లేవు, వాటర్ లేదు, అలాగే న్యూస్ పేపర్ కూడా లేదన్నప్పుడు మన నోటితో ఆ డైమండ్ పైన ఆవిరి ఊదినప్పుడు దాని మీద ఆవిరి ఒక లేయర్ లాగా ఫామ్ అయితే అది ఒరిజినల్ డైమండ్ కాదు. ఆవిరి ఫామ్ అవ్వకుండా అలాగే స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటే అది ఒరిజినల్ డైమండ్. సో ఈసారి దారిలో వెళ్ళేటప్పుడు ఏదైనా కనిపిస్తే పిచ్చిరాయిలే అనుకోకుండా ఒకసారి చెక్ చేసేయండి ఏమవుతుంది. ఇదండి ఇవాల్టి మన ఈ సంగతి. మీకు తెలుసా వజ్రాల గురించి? వజ్రం అంటే ప్రకృతి సృష్టించిన అద్భుతం, భూమి దాచుకున్న రహస్యం, మానవ శ్రమకు ఫలితం, అలాగే ప్రేమకు గుర్తు, విజయానికి చిహ్నం, సంపదకు ప్రతీక, మరికొన్నిసార్లు ఒక కొత్త జీవితానికి ఆరంభం. మన చేతిలో ఉన్న ఒక చిన్న వజ్రం మనకంటే ఎన్నో తరాల ముందు భూమి లోతుల్లో ఏర్పడి ఉండొచ్చు. ఇదే కారణంగా ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకు ఇంత ప్రత్యేకమైన స్థానం ఉంది. వజ్రం ఎంతో ఒత్తిడి, ఎన్నో సంవత్సరాల సమయం తర్వాతే తన అందమైన రూపంలోకి వస్తుంది. అలాగే జీవితంలో కూడా గొప్ప విషయాలు ఒక్క రోజులో సాధ్యం కావు. సహనం, పట్టుదల, నిరంతర ప్రయత్నం, కాలం, ఇవే మనల్ని మరింత బలంగా, విలువైనవిగా తీర్చిదిద్దుతాయి. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను చూసి నిరాశ పడకూడదు. ఒకరోజు అదే ఒత్తిడి మనల్ని కూడా వజ్రంలా మరింత ప్రకాశవంతంగా, మరింత విలువైందిగా మలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వీక్ ఇంకో టాపిక్ తో కలుసుకుందామా? నేను మీ కావ్యశ్రీ, బాయ్.
1: మీరు ఇంతవరకు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమాన్ని విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు గారు, సమర్పణ బి కావ్యశ్రీ.

ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. ఈ పూట అలనాటి మధుర గీతంగా రోజులు మారాయి చిత్రంలోని మధురమైన పాట వింటారు. గానం జిక్కీ.

0: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: అలనాటి మధుర గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. సమయం 7:05 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ 2026 బిల్లు ఈరోజు లోక్సభలో మోజువాణి ఓటుతో ఆమోదం పొందింది. బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి సాంప్రదాయాలు సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందుగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు భారత అథ్లెట్లు జావలిన్ త్రో ఫైనల్స్కు అర్హత సాధించారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ పాండం 2026 విజేతలు పరగణ మాంఛీలు, బస్తర్ చలాకీ ప్రతినిధులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతల బృందం ఈరోజు రాష్టపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ

0: పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి, సాంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు పర్యాటకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిలు పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్ భవనంలో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించిన ఆయన, రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత వరద పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఆ రాష్ట ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ బాధితులకు తక్షణ సహాయం, పునరావాస చర్యలు అందించేలా ప్రధాని మోదీ మార్గదర్శకాలను జారీ చేశారని తెలిపారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందుగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది. జన సమూహాన్ని అదుపు చేయడానికి మెటాలిక్ పెల్లెట్ గన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్లో చేసిన ఒక అభ్యర్థనను ప్రశ్నించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జారీ చేసిన అడ్వైజరీని ప్రస్తావిస్తూ పోలీసులు అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి అనుమతి ఉందంటూ కోర్టు పేర్కొంది. జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందేమాతరం గేయానికి కూడా శాసనబద్దమైన చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రతిపాదించిన బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను లోక్సభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును రాజ్యసభ నిన్ననే ఆమోదించింది. 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టాన్ని మరింత సవరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్ట నిబంధనలను ఉల్లంఘించే నేరాలకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది.
1: तो उसके साथ साथ राष्ट्र गीत का भी गायन हो. अब एक भारत श्रेष्ठ भारत के लिए संपूर्ण वंदे मातरम चाहिए.
0: అంతకుముందు చర్చల్లో పాల్గొన్న డీఎంకే ఎంపీ కె కనిమొళి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇది దేశ ప్రజల మధ్య విభజన తెస్తుందని ఆరోపించారు. కాగా బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర బిల్లుకు మద్దతు తెలుపుతూ గత ఏడాది నవంబర్ నుంచి వందేమాతరం గేయం 150 ఏళ్ల సందర్భంగా ఏడాది పొడవునా జాతీయ ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ పరిశీలన ఆమోదం కోసం చేపట్టారు. ఈ బిల్లు నిన్ననే లోక్సభ ఆమోదం పొందింది. ఈరోజు భోజన విరామం అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చించేందుకు 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రకటించారు. ఈ చట్టంలో దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలు ఉన్నాయి. కేసులను వేగంగా విచారించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వానికి ఉన్న అత్యున్నత కట్టుబాటుకు ఈ బిల్లు ప్రతీక అని పేర్కొన్నారు.
2: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024 act in order to make it more stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మొట్టమొదటి త్రివిధ దళాల మహిళా ప్రపంచ నౌకాయనం సముద్ర ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేసిన 9 మంది మహిళా అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సన్మానించారు. అధికారులు ఇండియన్ ఆర్మీ సైలింగ్ ప్యానెల్ త్రివేణి నౌకపై 314 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తిరిగి చేరుకున్నారు. న్యూఢిల్లీలో అధికారులతో ముచ్చటించిన సింగ్, 4 మహాసముద్రాల గుండా దాదాపుగా 25,500 నాటికల్ మైళ్ల దూరాన్ని పూర్తి చేసినందుకు ఆ బృందాన్ని అభినందించారు. ఈ నౌకాయానాన్ని నారీశక్తి, త్రివిధ దళాల సమన్వయానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా మంత్రి అభివర్ణించారు.
3: अपने इस अभियान से मैं कह सकता हूं कि केवल आपने समुद्र को ही नहीं जीता है, आपने उस सारी रूढ़

0: को भी पराजित किया है। जो कभी कहती थी हमारी बेटियां ऐसे कठिन सैन्य अभियानों का हिस्सा नहीं बन सकती। आपने सिद्ध किया है फिजिकल कैपेबिलिटी, मेंटल टफनेस और लीडरशिप क्वालिटी किसी जेंडर की मोहताज नहीं होती।
1: దేశంలోని గృహాలకు సరసమైన ధరలకే ఎల్పీజీ లభ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పెట్రోలియం సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. ఈ నెల 1వ తేదీ నాటికి దేశంలో 10.58 కోట్ల ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కనెక్షన్స్తో సహా మొత్తంగా 33.13 కోట్ల గృహ వినియోగ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ ధర 942 రూపాయలు ఉండగా ప్రతి సిలిండర్పై 500 రూపాయలకు పైగా సబ్సిడీ అందుతోందని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో ప్రస్తుతం దాదాపుగా 17,000 ఎంఎస్ఎంఈలు అనుసంధానమై ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈరోజు తెలిపారు. భారత వైమానిక దళం, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహించిన స్వదేశీకరణ అంశంపై సంకల్ప్ వర్క్షాప్ అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. సంకల్ప్ అంటే స్వయం సమృద్ది, ఆత్మ నిర్భర్ భారత్, స్వదేశీ అభివృద్ది, జ్ఞాన ఆధారిత భాగస్వామ్యం అంటూ మంత్రి వివరించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రా జావలిన్ త్రో ఫైనల్స్ కు అర్హత సాధించారు. జావలిన్ త్రోయర్లు రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్లు కూడా ఫైనల్స్ లోకి ప్రవేశించారు. అంతకుముందు పారా అథ్లెటిక్స్ లో భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. నిన్న రాత్రి జరిగిన పురుషుల 100 మీటర్లు T47 ఫైనల్స్ లో దిలీప్ మహాదు గావిత్ స్వర్ణ పతకాన్ని, మహమ్మద్ బాసిల్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ మూసింది. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. సాయంత్రం 5 గంటల సమయానికి బీహార్లో దాదాపుగా 34% ఓటింగ్ నమోదైంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను 2025 జూలై 12 మధ్యంతర నివేదికను 2026 జూన్ 12 ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రచురించిందని, ఇవి సంబంధిత వెబ్సైట్స్లో అందుబాటులో ఉన్నాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ తెలిపారు. ఈరోజు లోక్సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు పురోగతిలో ఉందంటూ పేర్కొన్నారు. సులభతర ఆర్థిక ప్రయోజనాలు అందించే పెట్టుబడి పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సహిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. ఆ వీడియో నకిలీదని, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వెల్లడించింది. దేశంలో సెమీకండక్టర్స్ తయారీని బలోపేతం చేయడానికి స్వయం సమృద్ది గల సెమీకండక్టర్స్ వ్యవస్థను నిర్మించడానికి 1,27,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రభుత్వం ఆమోదించినట్లు ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈరోజు కర్ణాటక రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుల బృందంతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నీటి లభ్యత, సాగునీరు, తాగునీటి పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేరళ వ్యాప్తంగా అక్రమ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చర్యలను తీవ్రతరం చేసిన రాష్ట పోలీసులు ఆపరేషన్ తుఫాన్లో భాగంగా మరో 62 మందిని అరెస్టు చేసి 58 కొత్త కేసులు నమోదు చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7:15 అయింది. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. పాడి పంటలు కార్యక్రమంలో సంవత్సరం పొడవునా వేయదగ్గ పంటల గురించి డాక్టర్ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సిహెచ్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం వింటారు. ముందుగా ప్రకటన వినండి.
1: పిఎం జై, అబ్ గరీబో కి జై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీలక్ష్మి. నేను ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరులో ప్లాంట్ బ్రీడింగ్ డివిజన్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ మనం సంవత్సరం పొడవునా వేసుకోవడానికి అనువైన వరి రకాల గురించి కొంత తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే మనకి వరిని మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూసుకున్నట్లయితే ఖరీఫ్ ఇంకా రబీ కాలాల్లో సహజంగా సాగు చేస్తూ ఉంటారు. కానీ ఈ ఈశాన్య ఋతుపవన ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి నెల్లూరు, ఇంకా కడప, చిత్తూరు, ఇంకా ఇప్పుడు తిరుపతి జిల్లాలు, వీటన్నిటిలో కూడా ఖరీఫ్ ఇంకా రబీ కాలంలోనే కాకుండా ఎడగారు అనే ఒక ప్రత్యేకమైన కాలంలో కూడా మనకి వరిని సాగు చేయడం చూస్తూ ఉన్నాం. పురాతన కాలం అంటే 10 సంవత్సరాల క్రితం చూసినట్లయితే నెల్లూరు అనేది మనకి మొలగొలుగులకి చాలా ప్రసిద్ధి కాంచిన ఒక ఊరని చెప్పొచ్చు. ఈ మొలగొలుకుల్ని అభివృద్ధి చేసే క్రమంలోనే మనకి వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరులో ఈ మొలగొలుకుల అభివృద్ధి గురించి పరిశోధనలు మొదలుపెట్టడం 1960 దశకంలోనే జరిగింది. రాను మనకి వర్షపాత ప్రాబల్యం ఒకటైతే ఇంకా సోమశిల రిజర్వాయర్ నుంచి వచ్చే నీటి లభ్యత వల్ల ఇక్కడ మొలగొలుకుల కాలం అనేది కుంచబడి బాగా మనకి ఎడగారు కాలంలో కొంత ప్రాంతము, ఇంకా రబీ కాలంలో ఎక్కువ దాదాపు 300,000 హెక్టార్ల వరకు కూడా రబీని మనం రబీలో వరిని సాగు చేయడం మనకి చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటే ఎండాకాలంలోన ఇంకా రబీలోన వేసినప్పుడు మళ్ళీ మన ఖరీఫ్ పంట అనేది ఇంకా ఉండదు. ముందస్తు ఖరీఫ్ ఇంకా రబీ కాలంలో ఈ 2 కాలాల్లో కూడా ఈ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా వరిని సాగు చేస్తూ ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఈ కాలంలో మనం చూసినట్లయితే దాదాపుగా స్వల్పకాలిక నుండి మధ్యకాలిక రకాలను మాత్రమే మనం సాగు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఉదాహరణకు మనం ఎడగారు కాలంలో చూసినట్లయితే ఈ కాలంలో ప్రధానంగా ఎండ ఎక్కువగా ఉంటుంది. మనం వేసేటప్పటి నుంచి దాదాపు దది పూత వచ్చే కాలం వరకు కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎండ వేడిమికి తట్టుకోగలగాలి. రెండవది ఏంటంటే పడమటి గాలులు, ఇది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పడమటి గాలులకు పడిపోకుండా నిలబడుకోగలిగిన సామర్థ్యం మనకి ఆ రకానికి ఉండాలి. మూడవది ఏంటంటే ఆల్రెడీ మనం రబీ కాలంలో చాలా వరకు వరి సాగు చేసిన పొలంలోనే మళ్ళీ కూడా మనం ఎండాకాలంలో సాగు చేస్తాం కాబట్టి ఈ ఏదైతే మనకి ఎండకి భూమి లోపల ఉన్న కరిగిపోయినటువంటి ఉప్పు అంతా కూడా పైకి రావడం వల్ల కొంతవరకు చౌడు కూడా తట్టుకోగలిగిన శక్తి ఉండాలి. అంటే మనం ఎండాకాలంలో వేసుకున్న రకాలు చూసినట్లయితే ఎండ వేడిమికి తట్టుకోగలగాలి, ఈ పడమటి గాలుల తీవ్రతకు తట్టుకోగలగాలి, ఇంకా కొంతవరకు చౌడును కూడా తట్టుకోగలగాలి. అంతేకాకుండా మనం కోసేటప్పుడు చూసినట్లయితే ఆగస్టు అంటే ఎండాకాలంలో వేసే పంట ఏప్రిల్ మేలో నారు పోసినప్పుడు 4 నెలల పంట అయితేనే మనకి చాలా మంచిది. 4 నెలలు అంటే దాదాపు ఆగస్టు చివరి కానీ సెప్టెంబర్ మొదటి వారానికి కానీ కోతకు వస్తుంది. అప్పుడు వర్షం వచ్చినప్పుడు కూడా ఈ పంట పడిపోకుండా ఉండాలి. అంటే ఈ 4 రకాల లక్షణాలు అనేటివి ఎండాకాలంలో వేసే రకాలకు ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణాలని మనం చెప్పొచ్చు. పైపెచ్చు గింజ రాలిక కూడా పొలం మీద తక్కువగా ఉండాలి. అప్పుడే రైతు తగినంత వరకు దిగుబడి తీసుకోగలుగుతాడనమాట. అదే ఇవే రకాలు మనం రబీలో వేసుకున్నప్పుడు ఈ రకాలకి ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానివ్వండి, ప్రధానంగా మనకి తమిళనాడు ప్రాంతం కానీ తిరుపతి చిత్తూరు జిల్లాల్లో మనం అంటే రబీ కాలం మనకి దాదాపుగా నవంబర్లో స్టార్ట్ అవుతుంది. ఇది దాదాపు ఫిబ్రవరి మార్చి మొదటి వారానికి పూర్తవుతుంది. ఈ కాలంలో వేసుకున్న రకాలన్నీ కూడా అగ్గి తెగుల్ని బాగా తట్టుకోగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి. అంటే నెల్లూరు పరిశోధనా స్థానంలో తయారయ్యే అన్ని రకాలు కూడా ఇటు ఎండాకాలంలో వేసినప్పుడు అగ్గి చౌడుని కానివ్వండి, అధిక వేడిని

కానివ్వండి, ఇంకా పడమటి గాలుల తీవ్రతను తట్టుకోగలిగి ఉండి పైరు పొట్టిగా ఉండి పడిపోకుండా ఉండే లక్షణాలే కాకుండా రబీ కాలంలో వేసినప్పుడు అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటి రకాలనే మేము ఎక్కువగా ఇక్కడ రూపొందించడం జరుగుతూ ఉంది. ఈ రకాల దృష్టి విషయానికి వచ్చినట్లయితే మనము ప్రధానంగా అందరికీ సుపరిచిత రకాలైనటువంటి ఎన్ఎల్ఆర్ 34449, ఇది నెల్లూరు మాషూరిగా జనాల్లో చాలా ప్రాచుర్యం పొందింది. ఈ రకం యొక్క ప్రధాన లక్షణాలు అందరికీ తెలుసు పైపెచ్చు, అదేంటంటే చాలా పొట్టిగా ఉంటుంది, ఇంకా అగ్గితగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. మీరు సంవత్సర పొడవునా ఎప్పుడు ఏ నెలలో వేసుకున్నా కూడా ఈ ఫోటో పీరియడ్ సూర్యరశ్మి నిడివితో సంబంధం లేకుండా మీరు ఎప్పుడు వేసుకున్నా కూడా 120 నుంచి 25 రోజుల్లోకి కోతకొస్తుంది. కాబట్టి నిరభ్యంతంగా దీన్ని మనం ఎడగారులో కానీ ఖరీఫ్లో కానీ రబీ కాలాల్లో కూడా మనం దీన్ని సాగు చేసుకోవచ్చు. భారతదేశం మొత్తమే చూసినట్లయితే ఈ రకాన్ని దాదాపుగా 8 లక్షల హెక్టార్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా ఈ రకం సాగుదలలో ఉంది. ఇది ప్రధానంగా ఏంటంటే పైరు పడిపోకుండా ఉండడం, అధికంగా ఎరువులు వేసినప్పుడు కూడా ఇది పైరు పొట్టిగా ఉండడం వల్ల నిలబడుకునే ఉంటుంది. అంతేకాకుండా తక్కువ ఎరువుల సామర్థ్యంలో కూడా ఇది ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. రెండవ రకం చూసినట్లయితే ఎన్ఎల్ఆర్ 33-54, ఇది నెల్లూరు ధాన్య రాశిగా పిలువబడుతుంది. ఈ రకం కూడా నెల్లూరు మాషూరి లాగానే మీరు ఎండాకాలంలో కానీ ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఎప్పుడు వేసుకున్నా కూడా 120 రోజులకే కోతకొస్తుంది. పైపెచ్చి గింజ సన్నగా ఉంటుంది, అగ్గి తెగులు కానీ మెడవిరుపు కానీ బాగా తట్టుకుంటుంది. అంతేకాకుండా ఇది చాలా తక్కువ ఎరువుల యాజమాన్యంతోటే మనం అధిక దిగుబడులను కూడా సాధించుకోగలము. తర్వాత ఇదే క్రమంలో నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి రూపొందించబడి విడుదల చేసినటువంటి ఎన్ఎల్ఆర్ 400024, అంటే ఈ రకము సన్నరకం కాదు, మధ్యస్థ లావుగా ఉంటుంది. కానీ ఎండాకాలంలో కానీ రబీలో కానీ వేసినప్పుడు ఇది హైయెస్ట్ ఎల్డర్ అనమాట, అంటే ఎండ వేడిమి తీవ్రతను అధికంగా తట్టుకోగలుగుతుంది. కాకపోతే ఈ రకం యొక్క లక్షణాలు ఏంటంటే మనకు సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే మనం ఎరువులు వాడుకోవాలి, దీనికి ఎక్కువగా ఎరువులు వేయకూడదు. తర్వాత ఎన్ఎల్ఆర్ 400054, ఈ రకం లక్షణాలు చూసినట్లయితే ఇది 135 రోజులు కోతకొస్తుంది. గింజ నాణ్యత చూసినప్పుడు మనకి బీపీటీ 5204 ఎలా ఉంటుందో అలాంటి నాణ్యతను కలిగి ఉంటుంది. ఈ 400054 యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటంటే దీనిలో స్వర్ణ మనకి తెలుసు, MTU 7029, ఇది ఒక పేరెంట్. కాబట్టి దీనికి అధిక దిగుబడినిచ్చే శక్తియే కాకుండా అంటే అడాప్టబిలిటీ, అంటే ఎక్కువ ఎలాంటి నేలల్లో కానీ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో కానీ ఏ కాలంలో అయినా వేసుకున్నప్పుడు కూడా ఇది బాగా పండుతుంది. 130 నుంచి 35 రోజులకు కోతకొస్తుంది, ఎడగారులో కానీ ఖరీఫ్లో కానీ రబీలో కానీ. దీనికి ప్రధాన లక్షణాలు గమనించినట్లయితే అగ్గి తెగులు తట్టుకోవడమే కాకుండా గాల్మిడ్జ్, మనకిప్పుడు ఉల్లికోడు అంటాం మనం, ఈ ఉల్లికోడుని కూడా ఇన్సెక్ట్ అంటే ఇది ఒక పెస్ట్, ఉల్లికోడు అనేది మనకి గాల్మిడ్జ్ అనే పెస్ట్ వల్ల వస్తుంది. దీన్ని కూడా ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ ఉల్లికోడు తీవ్రత ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనం ఈ ఎన్ఎల్ఆర్ 400054 అనే రకాన్ని నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు. తక్కువ ఎరువుల దగ్గర మంచి దిగుబడి వస్తుంది. అంతేకాకుండా అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. పైపెచ్చి దీనికి ఉన్న ప్రధాన లక్షణం ఏంటంటే మనం చూస్తూ ఉంటాం, మనం ప్రధానంగా బాస్మతి రకం బియ్యాన్ని మనం సన్నగా పొడుగ్గా ఉంటాయి, ఎందుకంటే దాన్ని వాడేది మనకి సువాసన కొరకు. ఈ బిర్యానీ లాంటి మనం ఈ వంటలు చేసినప్పుడు సువాసన, మంచి సువాసన భరితమైన మనకి ఆహ్లాదకరమైన వాసన కోసము ఇది వాడుతూ ఉంటాము. అదేవిధంగా ఎన్ఎల్ఆర్ 400054 రకం కూడా సువాసన భరితమైనటువంటి వరి రకము, 135 రోజులు కోతకొస్తుంది, ఉల్లికోడని అగ్గి తెగులను తట్టుకుంటుంది, సంవత్సరంలో ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాకపోతే గింజ నాణ్యత చూసినట్లయితే బాస్మతి రకం లాగా కాకుండా బీపీటీ లాగా చిన్నగా ఉంటుందన్నమాట, అది దీని యొక్క లక్షణాలు. తర్వాత అందరికీ తెలిసిన చాలా పాత రకమే భరణి అని, ఎన్ఎల్ఆర్ 304491, ఇది ఎండాకాలానికి అత్యంత అనుకూలమైన రకము. ఎంత వేడిమి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా కూడా 120 రోజుల్లోనే కోతకొస్తుంది. తక్కువ ఎరువుల వాడకం దగ్గరే ఎక్కువ మనకి దిగుబడి సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది, ఎండాకాలానికి బాగా అనువైన రకము. కాకపోతే రబీ కాలంలో ఇదే రకాన్ని వేసినప్పుడు కొంతవరకు దీనికి అంటే అధిక నత్రజని వాడకం వల్ల వచ్చిన అగ్గి తెగుళ్ళు మాత్రం బాగా సమర్థవంతంగా తట్టుకోలేదు, కొంతవరకు నిలబడుతుంది. కాబట్టి మనం రబీలో వేసినప్పుడు అగ్గి తెగులకు సంబంధించినటువంటి సస్యరక్షణ చర్యలు మనం చేపట్టవలసిన అవసరం ఉంటుంది. భరణి వేసుకుంటాం

తీసుకున్నప్పుడు. తర్వాత ఇంతే కాకుండా మనకి ఎంటియు 10/10 రకం, అందరికీ ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన రకము కాటన్ దొర సన్నాలు. ఇది మనకి సంవత్సరంలో ఎప్పుడు ఏ నెలలో వేసుకున్నా కూడా 120 రోజులకే కోతకు వచ్చే రకము. ఈ రకం ఎక్కడైతే మనకి కొంత ఉప్పున్నా కూడా, లేకపోతే కొంత చలదనం కొంచెం ఉండి తర్వాత వేడి ఎక్కువగా ఉన్నా కూడా, అలాంటి ప్రాంతాల్లో కూడా కాటన్ దొర సన్నాలు మనం బాగా సాగు చేసుకోవడం చూస్తూ ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మనకి కొనుగోలు చేసేటప్పుడు కాటన్ దొర సన్నాలని మనం కొంతవరకు తగ్గించమని చెప్తూ ఉన్నారు ప్రభుత్వం వారు. అంటే కాటన్ దొర సన్నాలకు దీటుగా ఉన్న ఒక రకం ఇంకోటి కూడా ఉంది, అది ఎన్ఎల్ఆర్ 33358. అంటే గింజ నాణ్యతలో నేను చెప్పేది ఏంటంటే ఎంటియు 1010 కాటన్ దొర సన్నాలు యొక్క గింజ నాణ్యతను పోలి ఉండే రకం ఎన్ఎల్ఆర్ 33358. దీని సోమశిలగా ప్రాచుర్యం పొందింది. ఈ రకం లక్షణాలు చూసినట్లయితే 115 రోజులకే కోతకు వస్తుంది. మీరు సంవత్సరంలో ఎప్పుడు వేసుకున్నా కూడా ఈ డ్యూరేషన్, అంటే ఈ కాల పరిమితి మాత్రం 115 రోజులే. ఇంకా దీనికి ఉన్న ప్రధాన లక్షణాలు ఏంటంటే గింజ 1010 లాగానే పొడుగ్గా ఉంటుంది, తర్వాత అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. మనం ఈ ఎండాకాలంలో వేసుకున్నప్పుడు చౌడు ఉన్న ప్రాంతాల్లో వేసుకున్నా కూడా మంచి దిగుబడి వస్తుంది. తర్వాత ఇది కూడా సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే దీనికి ఎరువులు వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత వీటన్నిటితో పాటు స్వల్పకాలిక రకాలు చూసినట్లయితే ఇంకొకటి, కొత్తగా నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రూపొందించబడి అభివృద్ధి చేసి అది రైతుల పొలాల్లో చిరుసంతల ప్రదర్శన క్షేత్రాల్లో 2వ సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి ఎన్ఎల్ఆర్ 36/48. ఈ రకం కూడా బీపీటీ గింజనాన్నితో పోల్చినప్పుడు దానికన్నా కొంచెం సన్నగా ఉంటుంది. 1000 గింజల పరిమాణం చూసినట్లయితే మనకి 13.5 గ్రాములు ఉంది. అగ్గి తెగుల్ని కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ రకాన్ని కూడా మనం సంవత్సరం పొడవునా ఎప్పుడు వేసుకున్నా కూడా, అంటే మనం మే ఇక్కడ నెల్లూరు ప్రాంతంలో తీసుకున్నప్పటికీ మనకి ఎడగారు కాలం ఏప్రిల్ మేలో స్టార్ట్ అవుతుంది. అదే మనకి గోదావరి కృష్ణ ఆ పై ప్రాంతాలు తీసుకున్నట్లయితే ఖరీఫ్ కాలం మనకి జూన్ జూలై మాసాల్లో స్టార్ట్ అవుతుంది. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో రబీ మనకి అక్టోబర్ చివరి నుంచే ప్రారంభమైనప్పటికీ గోదావరి డెల్టాకి వెళ్ళేసరికి మనకి డిసెంబర్ వరకు కూడా రబీ కాలంలో ఈ నార్లు పోసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఏ కాలంలో ఏ నెలలో వేసుకున్నా కూడా ఎన్ఎల్ఆర్ 36/48 అనే రకము ఇప్పుడు చిరుసంజల ప్రదర్శన క్షేత్రాల్లో దీన్ని బాగా రైతులందరూ కూడా మెచ్చుకోగలిగినటువంటి దిగుబడి సామర్థ్యం కానివ్వండి, పైరు పొట్టిగా ఉండి పడిపోకుండా ఉండడం కానివ్వండి, సన్నగింజ రకం సంబంధించింది కానివ్వండి, తర్వాత కొంతవరకు చౌడున్న ప్రాంతాల్లో కానివ్వండి, అగ్గి తెగులు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కానివ్వండి, ఈ రకం యొక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుండింది. అంతేకాకుండా కొంతమంది రైతుల పొలాల్లో కానివ్వండి, మా దగ్గర ఉన్న పరిశోధన క్షేత్రంలో పరిశీలించినప్పుడు కూడా దీని యొక్క ఇంకా కొన్ని మంచి లక్షణాలు కూడా గమనించడం జరిగింది. అవి కనుక చూసినట్లయితే కొంతవరకు చౌడును కూడా తట్టుకుంటుంది. అంతేకాకుండా మనం ఏదైనా కారణం చేత నాట్లు వేయడం ఆలస్యమైనప్పుడు దాదాపు ఒక 20 రోజులు, అంటే మనం 25 నుంచి 30 రోజుల వరకు నాట్లు వేసుకొని చెప్తాము. ఈ రకాన్ని అయితే మనం 1 నెల రోజులు ఆలస్యమైనా కూడా వెంట వెంటనే ఎరువులు వేసుకున్నప్పుడు ఇది మళ్ళీ దాని పొటెన్షియల్ ఈల్డ్ అంటాం మనం, అంటే దానికి ఉన్న శక్తి, దిగుబడి శక్తి ఎంత వరకు ఉందో అంత శక్తిని కూడా ఇవ్వడానికి ఇది దిగుబడి సామర్థ్యం మనం అయితే గమనించడం జరిగింది. అంటే ఈ రకము ఈ అగ్గి తెగులను తట్టుకోవడము అన్ని కాలాల్లో వేసుకోవడానికి అనుకూలమే కాకుండా కొంత ముదురు నారు నాటుకునేటప్పుడు కూడా, అంటే ఆలస్యంగా నాట్లు వేసుకునే పరిస్థితి ఉన్నా కూడా ఈ రకము దానికి అనువైనదిగా మనం గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే ఇప్పుడు మనకి ADT 37 వేసే ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి, మనకి చిత్తూరు ఇంకా తిరుపతి ప్రాంతాల్లో ADT 37 ఎక్కువగా వేస్తూ ఉంటారు, ఎక్కువ బుడ్డలు అంటారు వాటిల్ని. ఈ బుడ్డలన్నీ కూడా మనకి దాదాపు ఇడ్లీ రవ్వ వాటికి ఎక్కువ వెళ్తూ ఉంటాయి. వాటికి ఇందాక నేను చెప్పినట్లుగా ఎన్ఎల్ఆర్ 40/24 అనే రకం చాలా దానికి దీటే రకంగా చెప్పొచ్చు. దిగుబడి పరంగా కానివ్వండి, తర్వాత ఏ కాలంలో వేసుకున్నా కూడా అనువైందిగా ADT 37కి ప్రత్యామ్నాయ రకంగా మనం ఎన్ఎల్ఆర్ 40/24 చెప్పవచ్చు. దీన్ని మనం శ్వేత అని కూడా పిలుస్తున్నాము. పాండిచ్చేరి ఇంకా తమిళనాడు ప్రాంతాల్లో ఇది బహు ప్రాధాన్యం సంతరించుకుని ఎక్కువ విస్తీర్ణంలో కూడా ఈ రకాన్ని రైతులు సాగు చేస్తూ ఉన్నారు. తర్వాత ఎవరైతే లావులు, ఇంకా లావులు మార్కెట్ ఎక్కడైతే ఉండి లావులు వేసుకోవడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, అక్కడ మార్కెట్ లావు గింజలు కూడా మార్కెట్ ఉండే ప్రాంతాలు అయితే ఎన్ఎల్ఆర్ 36/84 అనే రకం కూడా పరిశోధనా స్థానం నెల్లూరు నుంచి తయారు చేయబడి విడుదల చేయబడినటువంటి

జరిగింది. ఎన్ఎల్ఆర్ 36/84, ఇది 125 నుంచి 130 రోజుల కోతకు వస్తుంది. ఈ రకం అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీన్ని కూడా సంవత్సరం పొడవునా మీరు ఏ నెలలో వేసుకున్నా కూడా 125 నుంచి 130 రోజుల్లోనే ఇది కోతకు వచ్చేస్తుంది. ఇవన్నీ నెల్లూరు పరిశోధనా స్థానం నుంచి విడుదలైన రకాలు, స్వల్పకాలిక రకాలు. అంటే మనకి ఇప్పుడు వాతావరణ పరిస్థితులు మారుతూ ఉండడం కూడా మనం గమనిస్తూ ఉన్నాము. ఎక్కడైనా నాట్లు వేయడం లేట్ అయినా కానీ, లేకపోతే నీటి లభ్యత కొంచెం ఆలస్యమైనప్పుడు కానీ, లేకపోతే బోర్లలో నీళ్లు మనకి నారుమడి పోసుకున్నప్పటికీ కానీ మనకి ఆయకట్టు ద్వారా మనం సాగు చేసేటప్పుడు నీటి లభ్యతను మనం అనుసరించే వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఆలస్యమైనప్పుడు, లేకపోతే సన్నగింజ రకాలు వేసుకోవాలనుకున్నప్పుడు స్వల్పకాలిక రకాలకు వెళ్ళడమే చాలా మంచిది. ఈ స్వల్పకాలిక రకాలు చూసినట్లయితే మనం ఇప్పుడు దాకా వివరించినటువంటి నెల్లూరు మషూరి కానివ్వండి, ధాన్యరాశి కానివ్వండి, కొత్తగా వచ్చిన మినీ కిట్ రకం ఏదైతే ఉందో 36/48 కానివ్వండి, సుగంధ ఎన్ఎల్ఆర్ 400/54 కానివ్వండి, భరణి ఎన్ఎల్ఆర్ 300/91 కానివ్వండి, మనం సాగు చేసుకోవడానికి అనుకూలమైనవి. ఇంతే కాకుండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే వరిలో మనం అంటే సెల్ఫ్ సఫిషియన్సీ అది సాధించే మన భారతదేశంలో ఇంకొకటి ఈల్డ్ లెవెల్స్ కూడా అంటే దిగుబడి సామర్థ్యాలు కూడా ఒక మేరకు మనం సాధించేసాం. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఏంటంటే ఎక్కువ మంది తినే ఆహారం మనం వరి బియ్యం కాబట్టి దీంట్లోనే పోషకాల నాణ్యతను కూడా పెంచడానికి అనుగుణంగా ఇప్పుడు పరిశోధనలు కూడా రూపకల్పన చేసి చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దీనిలో చూసినట్లయితే వరిలో మనం జింక్ ఇంకా ఐరన్ని మనం ఈ రెండు మూలకాలని ఈ బియ్యంలో మనం ఇంప్రూవ్ చేసే విధంగా కూడా మనకి టెక్నాలజీ కానివ్వండి ఇంకా రకాలు కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే మనకి డిఆర్ఆర్ దాన్ 45 కానీ ఇవన్నీ కూడా జింక్ అధికంగా కలిగినటువంటి రకాలుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ పరిశోధన స్థానం నెల్లూరు నుంచి ఎన్ఎల్ఆర్ 32/38 అనే రకాన్ని మనం తయారు చేయడం జరిగింది. ఈ రకం చూసినట్లయితే 120 నుంచి 125 రోజుల్లోనే కోతకు వస్తుంది. సంవత్సరం పొడవునా ఎప్పుడైనా మనం వేసుకోవచ్చు. ఇది కూడా అగ్గి తెగులను కొంతమేరకు తట్టుకుంటుంది. దీనిలో చూసినట్లయితే మనకు ప్రధానంగా పేరెంట్స్ అంటే అవి ఏ రకం నుంచి సంకరపరిచామో చూసినట్లయితే బీపీటీ 52/04 ఇంకా కాటన్ దొర సన్నాలను సంకరీకరించి తయారు చేసింది ఈ రకము. కాబట్టి దీనిలో 1000/10 లాగా పంట నాణ్యత అయితే ఏమి, దాని పెరుగుదల అయితే ఏమి, వాటి దిగుబడి సామర్థ్యం అయితే ఏమి, అవన్నీ కూడా 1000/10 లాగా ఉంటాయి. కానీ అన్నం నాణ్యత మాత్రం బీపీటీ 52/04 మనకి సాంబా మసూరి ఏదైతే ఉందో దాని అన్నం నాణ్యతను పోలి ఉంది. పైపచ్చు మనం పాలిష్ చేసిన తర్వాత కూడా దీంట్లో జింక్ మూలకం మనం గమనించినట్లయితే 10% పాలిష్ చేసిన తర్వాత కూడా 24.7 ppm వరకు కూడా జింక్ మూలకం అలాగే దీంట్లో ఉంది. పైపెచ్చు ఇది సంవత్సరం పొడవునా ఎప్పుడైనా వేసుకోవచ్చు. అధిక దిగుబడి సామర్థ్యం కలిగిన రకము, పైరుపై పడిపోకుండా ఉంటుంది. ఎడగారు ఖరీఫ్ రబీ కాలాలకు అనుకూలమైనది. భోజనంలో మనకి జింక్ ధాతువు కూడా ఎక్కువగా ఉంది. అంటే ఇది జింక్ బయోఫోర్టిఫైడ్ రైస్ వెరైటీ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇది కూడా ప్రధానంగా రైతుల్లో పొలాల్లో సాగు చేసుకొని కనీసం వాళ్ళ అవసరాల కొరకైనా మనం ఇంటి ఆహార అవసరాల కొరకైనా దీన్ని కొంతవరకు ప్రయోగాత్మకంగా చేసుకుంటే ఆరోగ్యరీత్యా కూడా మంచిదని మనం చెప్పొచ్చు అన్నమాట. ఇదే కాకుండా మన వ్యవసాయ పరిశోధన స్థానం నెల్లూరు నుంచే కాకుండా మారుటేరు నుంచి కూడా ఇప్పుడు స్వల్పకాలిక రకాలు చూసినట్లయితే 12/90 ఇది కూడా మనకి 1000/10 రకాన్ని పోలి ఉంటుంది. ఈ రకం కూడా 125 రోజుల్లో కోతకు వస్తుంది. ఎడగారి కాలానికి కూడా బాగా అనుకూలమైన రకంగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు చిరుసంచుల దశలో ఉన్న 14/26 రకం కూడా 130 రోజులు నుంచి 135 రోజుల వరకు కూడా ఖరీఫ్లో వేసుకున్నప్పుడు, అదే రబీలో వేసుకున్నప్పుడు 125 నుంచి 130 రోజుల్లో కూడా కోతకు వస్తుంది. అధిక దిగుబడి సామర్థ్యాన్నే కాకుండా అగ్గి తెగులు కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది, పైరు పడిపోకుండా ఉంటుంది. గింజ చూస్తే సన్నగింజ రకానికి చెందింది. రైతులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఎప్పుడైతే రకాన్ని ఎంపిక చేసుకుంటున్నామో ఎడగారు కాలంలో అయితే ఖచ్చితంగా స్వల్పకాలిక రకాలకు వెళ్ళడం చాలా మంచిది. రబీ కాలంలో వేసుకున్నప్పుడు స్వల్పకాలిక నుంచి మధ్యకాలిక రకాలు వేసుకుంటూ ఉన్నాము. పైపెచ్చు అగ్గి తెగులు తట్టుకునే రకాలు మనం రబీ కాలంలో ఎంపిక చేసుకోవడం వల్ల వాటికి మనం పెట్టే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. రెండోది అందరికీ ఫైనల్గా వచ్చే విషయం ఏంటంటే మార్కెట్లో మనం ఏవైతే మనం కొనుగోలు చేస్తారో ఆ రకాలు వేసుకుంటాం కాబట్టి మనం విత్తనాల్ని రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు అది మనకు మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుందా లేదా, మన దగ్గరున్న వేరు వేరు తెగుళ్ళు కానీ పురుగు

0: కానీ తట్టుకునే శక్తి ఉందా లేదా, తర్వాత మార్కెట్లో దాని యొక్క కొనుగోలు శక్తి ఎలా ఉందో, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని మనం రకాలను ఎంపిక చేసుకోవడం అయితే చాలా అవసరం. నేను చెప్పిన ఈ రకాలన్నీ కూడా వీటికి సంబంధించిన సమాచారాన్ని మరింతగా తెలుసుకోవాలనుకుంటే ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరు వారిని సంప్రదించి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు సంవత్సరం పొడవునా వేయదగ్గ పంటల గురించి డాక్టర్ ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సిహెచ్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి.
2: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
3: వాస్తవానికి వరి నీటి మొక్క కాదు. వరిలో ఏ రకంగా ఒంటికర్ర నాటుకుంటేనే దుబ్బు బలంగా అభివృద్ధి చెందుతుంది. సాధారణ వరి నాటు పద్ధతి చిక్కెత అంటే చిక్కు నాటు మొక్కకు తగిన స్థాయిలో గాలి వెలుతురు లభించి ఎక్కువ పిలకలు వచ్చి బలమైన దుబ్బు రూపొందుతుంది. ప్రాకృతిక రైతులు వరి సాగులో సాలు పద్ధతి అనుసరిస్తారు. శ్రీ పద్ధతిలో వరుసలు మొక్కల మధ్య 12 నుంచి 24 అంగుళాలు దూరం పాటిస్తున్నారు. కుదురుకు ఒకే మొక్కను నాటుకోవాలి. చదరపు మీటరు వైశాల్యానికి 16 నుంచి 8 మొక్కలు వస్తాయి. శ్రీ పద్ధతి అనుసరించే వారు 10 నుంచి 20 రోజుల లేత నారును నాటుకోవాలి. ముదురు నారు వేయాల్సిన పక్షంలో చివర్లను కోయడం లేదా తుంచడం వలన కొత్త పిలకలు త్వరగా ఎదిగి రావడమే కాకుండా నారు చివర్ల మీద ఉండే కీటకాలు గ్రుడ్లు కూడా నాశనమవుతాయి. మొక్కలకు అవసరమైన పోషకాలను పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, పచ్చి ఆకు ఎరువులు, వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను, జీవన ఎరువులను ఉపయోగించి అందించవచ్చు. ఈ ఎరువులను భూమి కోతను అరికట్టి భూమికి తేమను పీల్చుకునే శక్తిని ఇస్తాయి. పశువుల ఎరువు, మేకలు, పందుల వ్యర్థాలను సాధారణంగా పశువుల ఎరువుగా ఉపయోగిస్తారు. మొక్కలకు కావలసిన పోషకాలన్నీ ఇందులో లభిస్తాయి. ఇవి భూమిలో దీర్ఘకాలం ఉండి మంచి ఫలితాలను ఇస్తాయి. ఎకరానికి పశువుల ఎరువు ఆవు పేడ 4.8 నుంచి 6, మేక పేడ అయితే 5 కిలోలు, కోళ్ల వ్యర్థాలు 2, పంది పేడ అయితే 0.5 కిలోలు 1 ఎకరాకు అవసరమవుతుంది. మనం చెప్పుకున్న ఎరువుల్లో దేనినైనా ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. పశువుల ఎరువును బాగా చివికిన తర్వాత వెయ్యాలి. ఈ ఎరువు వేసిన రోజునే భూమిలోనికి కలియదున్నాలి. వెంటనే దున్నకుండా పొలంలో ఉంచితే పశువుల ఎరువులోని 50% పోషకాలు భూమి కోత, అధిక ఉష్ణోగ్రత వల్ల వ్యర్థమవుతాయి. అందువల్ల పశు సంపద సమృద్ధిగా ఉన్న రోజుల్లో ఇది సాధ్యమయ్యేది. వ్యవసాయ కుటుంబాల్లో పశు సంపద తగ్గిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత భారీ మోతాదు వాడడం రైతుకు భారీ ఖర్చుతో కూడిన పని. వాస్తవానికి పచ్చిరొట్టను సమర్థవంతంగా ఉపయోగిస్తే ఇంత భారీ మొత్తం ఎరువులు అవసరం ఉండదు. పశువుల ఎరువుకు జీవామృతాన్ని కలిపి ఘన జీవామృతం తయారు చేసుకోవడము లేదా జీవన ఎరువులను కలిపి శక్తివంతం చేసుకోవడం వలన టన్నుల పరిమాణం క్వింటాళ్లకు తగ్గవచ్చు. వాతావరణంలో 78% నత్రజని ఉంటుంది. భూమిలోని కొన్ని సూక్ష్మ జీవులు నత్రజనిని స్థిరీకరించి మొక్కలు తేలికగా గ్రహించే రూపంలోనికి మారుస్తాయి. అజటోబాక్టర్, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టీరియా వరి సేంద్రియ సాగులో ఉపయోగించే జీవన ఎరువులు. అవి రసాయన ఎరువులు వాడకానికయ్యే అధిక ఖర్చులను తగ్గించడమే కాకుండా పంట దిగుబడులను పెంచి భూసారాన్ని కూడా వృద్ధి చేస్తాయి. దపోల్కర్ పద్ధతిలో పచ్చిరొట్ట పంటల సాగు ఎకరాకు వేరుశనగ, ఆముదం, సోయాబీన్, నువ్వులు వంటి నూనె గింజల రకాలైతే ఎకరానికి 4 కిలోలు, గోధుమ, రాగి, కొర్ర, సామ, జొన్న, సజ్జ వంటి తృణధాన్యాలైతే ఎకరానికి 4 కిలోలు, మినుము, పెసర, కంది, అలసంద వంటి అపరాలైతే ఎకరానికి 4 కిలోలు, జనుము, జీలుగ, అవిస, చిక్కుళ్ళు వంటి పచ్చిరొట్ట పైర్లైతే ఎకరానికి 4 కిలోలు, ధనియాలు, వాము, జీలకర్ర, మెంతి వంటి

0: సుగంధ ద్రవ్యాలైతే ఎకరానికి 400 గ్రాములు సరిపోతాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ రకాలతో పాటు తోటకూర, కోడి జుట్టు కూర, పెద్ద తోటకూర, టమాటా, బెండ దోస వంటి గింజలను కూడా జత చేస్తున్నారు. ఇన్ని రకాలు అందుబాటులో లేనిచో వీలైనన్ని ఎక్కువ రకాలను కలిపి సాగు చేసుకోవాలి. మొక్కలు ఏపుగా పెరిగిన తర్వాత 45 రోజుల్లో దుక్కిలో కలియదున్నుకోవాలి. దీని వలన నేలలో సేంద్రియ కర్బన శాతం పెరగడమే కాకుండా ఆయా మొక్కల్లోని స్థూల సూక్ష్మ పోషకాలు నేలలో కలగలుస్తాయి. కలుపు విత్తనాలు కూడా మొలిచి పచ్చి రొట్టతో పాటు నేలలో కలియడం వలన కలుపు ఉధృతి కూడా తగ్గుతుంది. పచ్చిరొట్ట ఎరువుల ఉపయోగాల విషయానికొస్తే రెండు పంట కాలాల మధ్య పచ్చిరొట్ట పైర్లను సాగు చేస్తే వర్షం, గాలి వల్ల కలిగే భూమి కోతను నివారించవచ్చు. ఈ మొక్కలు కుళ్ళి భూమిలో అందుబాటులో లేని కాల్షియం, భాస్వరం, సూక్ష్మ పోషకాలను మొక్కలు తేలికగా గ్రహించే స్థితిలోనికి మారుస్తాయి. బంకమట్టి నేలల్లో ఈ మొక్కలు భూమిలోని రేణువులను వదులు చేసి సూక్ష్మ రంధ్రాలు పెరిగేలా చేస్తాయి.
1: మీరు ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 4 బీటెక్ కోర్సులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఆమోదం పొందిన కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏఎన్ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ ఏఎన్డిఎస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఏసీఈ ఉన్నాయి. ఈ సందర్భంగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక విద్యకు ప్రాధాన్యత ఇస్తూ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకు 4 నూతన బీటెక్ కోర్సులకు అనుమతి ఇవ్వడం ఆనందదాయకమని తెలిపారు. భవిష్యత్ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థులకు అత్యుత్తమ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను విశ్వవిద్యాలయం కల్పిస్తోందని ఆయన తెలిపారు. విద్యార్థులు, విద్యార్థినుల కోసం ప్రత్యేక హాస్టల్ వసతి, ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్, బస్సు రవాణా సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్లు, అత్యాధునిక కంప్యూటర్ సెంటర్, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలలు, ల్యాబ్లు, విశాలమైన క్రీడా మైదానాలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో కూడిన ఉత్తమ విద్యా వాతావరణం అందుబాటులో ఉంటుందని వివరించారు. విద్యార్థులకు ముఖ్య గమనిక: విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు కోర్సులు సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ. పూర్తి వివరాల కోసం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. వెబ్సైట్ www.vsu.ac.in. మరింత సమాచారం కోసం సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ 9059676703. పాడిపంటలు కార్యక్రమాన్ని విన్నారు.

ఇంతటితో ఈనాటి పాడిపంటల కార్యక్రమం సమాప్తం. సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వికసిత్ భారత్.
1: శ్రోతలకు నమస్కారం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే సరిపోదు. ఆ దేశంలోని యువతకు సరైన విద్య, ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు, స్వయం ఉపాధి అవకాశాలు, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ అందాలి. నైపుణ్యంతో కూడిన మానవ వనరులే దేశ ప్రగతికి నిజమైన చోదక శక్తి. అందుకే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంతో నైపుణ్య అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు వివిధ రంగాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు అందిస్తున్నాయి జన్ శిక్షణ్ సంస్థాన్ లాంటి సంస్థలు. మరి ఈరోజు మనకు తిరుపతి జన్ శిక్షణ్ సంస్థాన్ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారు ఈ సంస్థ ద్వారా అమలవుతున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి మన శ్రోతలకు తెలియజేస్తారు.

0: మాట్లాడడానికి మాతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం సార్.
0: సార్, ముందుగా ఈ జన్ శిక్షణ్ సంస్థాన్ ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే ఈ సంస్థ నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: తప్పకుండా సార్. సార్, వివిధ ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి కర్మాగారాలు, ఇండస్ట్రీస్, కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. 1967లో భారత ప్రభుత్వం అటువంటి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి తగిన నైపుణ్యాలను కల్పించాలి, ఆ ఉత్పాదకత పెంచాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలని పెంచడంలో ఈ నైపుణ్యం అనేది కీలకమైన అంశంగా గుర్తించి అలా నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో శ్రామిక విద్యాపీఠం అని ఒక స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా పనిచేయాలని నిర్ణయించి ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి బీజం వేసింది సార్. అప్పటి నుంచి మన భారత ప్రభుత్వం రకరకాల మార్పులు, చేర్పులు, పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల డిమాండ్కి తగ్గట్లుగా పనిచేయడం కోసం ఈ స్కీమ్లో రకరకాలైనటువంటి మార్పులు, చేర్పులు తీసుకొచ్చి 2000 సంవత్సరంలో జన శిక్షణ సంస్థాన్ అని ఒక పేరుతో దేశవ్యాప్తంగా పనిచేయడానికి జిల్లాకు ఒక సంస్థ చొప్పున చాలా జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 JSS దరిదాపులుగా 300 జిల్లాలలో పనిచేస్తున్నాయి. ఈ జన శిక్షణ సంస్థాన్ ప్రస్తుత పరిస్థితుల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలకి, యువతకి తగిన శిక్షణలు అందించేదానికోసం పనిచేస్తుంది. ముఖ్య ఉద్దేశం తీసుకుంటే కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకి తట్టుకుని మన జీవన ప్రమాణాలను పెంచుకునేదానికి తగినటువంటి నైపుణ్యాలను అందించడమే మా జేఎస్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం సార్.
0: సార్, అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం ఈ స్కిల్ ఇండియా మిషన్ అమలు చేస్తుంది, మరి ఇందులో జన్ శిక్షణ్ సంస్థాన్ పాత్ర ఏంటి?
1: స్కిల్ ఇండియా మిషన్ అన్నది ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్ లాంటిది సార్. దానిలో భాగంగా మనకి జన్ శిక్షణ్ సంస్థాన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇంటర్న్షిప్ లాంటివి కలిసి ఉన్నటువంటి ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్. దీనిలో జన్ శిక్షణ సంస్థ పాత్ర చాలా కీలకమైనది. ఇక్కడ జన్ శిక్షణ సంస్థాన్లో మనము తక్కువ స్థాయి, అసలు చదువు లేకపోయినా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, యువత కావచ్చు, 45 ఏళ్ల వయసు లోబడి ఉన్నటువంటి వాళ్ళకి మనము శిక్షణ అందించే కార్యక్రమం సార్. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన తేడాను గమనించాల్సింది, పెద్దగా పెట్టుబడి పెట్టలేని వాళ్ళైనా తగు మాత్రంగా చదువు సంధ్యలు, కాన్సన్ట్రేషన్ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాన్ని సాగించలేనటువంటి వాళ్ళకైనా ఉపయోగపడే శిక్షణలు ఈ జన్ శిక్షణ సంస్థాన్ ద్వారా మనం అందిస్తున్నాం సార్.
0: సార్, అయితే ఇప్పుడు ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో జేఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది?
1: సార్, మనము జేఎస్ఎస్ తరఫున 2 రకాలైనటువంటి మార్గాలలో శిక్షణాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. ఎక్కడైనా ఒక ప్రాంతంలో, ఒక విలేజ్లో కానీ, ఒక గ్రామంలో 20 మంది ఒక కోర్సు మీద నేర్చుకోవడానికి ముందుకు వస్తే జన్ శిక్షణ సంస్థాన్ వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముంగిట ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.
0: సార్, అయితే ఇప్పుడు జేఎస్ఎస్ ద్వారా ఎలాంటి వృత్తి, ఇంకా సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నారు, ఇంకా ప్రస్తుత యువతలో ఎక్కువ డిమాండ్ ఎటువంటి కోర్సులకు ఉన్నాయి?
1: సరే, మన అందిస్తున్నటువంటి కోర్సులు తీసుకున్నప్పుడు 82% వరకు మహిళలు ఉంటున్నారు సార్. ఈ మహిళల యొక్క ప్రధాన వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలని మనం ఎక్కువ డిమాండ్ ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్ సంబంధించిన అసిస్టెంట్ బ్యూటీ కేర్, అలాగే అపారల్ సెక్టార్ సంబంధించినటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ కావచ్చు, ఇటువంటి వాటి మీద చాలా వరకు ఎక్కువ డిమాండ్ ఉంది. మనము ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వం ఏమైతే మనకి కేటాయించిన 60 నుంచి 64 రకాల కోర్సుల్లో దరిదాపులుగా 16 నుంచి 17 రకాల కోర్సుల్ని ప్రతి జిల్లాలోనూ అమలు చేస్తాం. మన తిరుపతి జిల్లాలో ఈ సంవత్సరం అంటే 2026-27 సంవత్సరం కాను 16 రకాలైనటువంటి కోర్సుల్ని మనకి మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం మారుతున్నటువంటి కాలానుగుణంగా వస్తున్నటువంటి వాటిల్లో యువతకి సంబంధించి కొంత కొత్త రకాల కోర్సులు, న్యూ ఏజ్ కోర్సెస్ అంటున్నాం. ఉదాహరణకి డేటా అనాలిసిస్ అసిస్టెంట్, క్లౌడ్ కిచెన్, అలాగే వయోవృద్ధుల్ని సంరక్షించుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి నిమగ్నమైనటువంటి వాళ్ళకి, అలాగే పోషక సంబంధించి ఇటువంటి సంబంధించినటువంటి కొత్త రకాల కోర్సులు, పిఎం సూర్యగర్కి సంబంధించినటువంటి సోలార్ ప్యానల్స్ రిపేర్ చేయడం, ఇటువంటి వాటిల్లో కూడా యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు.
0: సరే, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఎందుకు కనీసం

0: అర్హత 45 ఏళ్ల లోపు ఉండాలి అన్నారు. దీంతో పాటు ఈ వయోపరిమితి కాకుండా ఇంకా ఇతర ఏ అర్హత ప్రమాణాలున్నాయి?
1: విద్య ప్రకారంగా తీసుకున్నప్పుడు మనకు ఈ జేఎస్ఎస్ ద్వారా శిక్షణ పొందడానికి సంబంధించినటువంటి చాలా కోర్సుల్లో చదవడము రాయడము తెలిస్తే చాలు సార్. లేకపోతే కొన్ని రకాల కోర్సుల్లో 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు, ఇంకొన్ని రకాల కోర్సులకు మాత్రమే ఇంటర్మీడియట్ వరకు మనము మినిమం క్వాలిఫికేషన్ కింద చూస్తున్నారు. వయసు సంబంధించి కొన్ని కోర్సులకి 15 ఏళ్ల నుంచి మొదలయ్యి 45 ఏళ్ల వరకు అనుమతి ఉంది. అలాగే కొన్ని కోర్సులకి 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల మధ్యలో అనుమతి ఉంది. మూడో అంశం ఏంటంటే ఇక్కడ ఎలాంటి భేదభావము లేదు. అంటే మనము ఎస్సీ ఎస్టీ అని కానీ, మైనారిటీస్ అని కానీ, లేకపోతే ఆ మహిళల పురుషులని కానీ ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకపోతే ఎలాంటి బైఫర్కేషన్ లేకుండా ఎవరైనా సరే 45 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేర్చుకోవడానికి అర్హులే.
0: సరే, అయితే మరి ఈ గ్రామీణ ప్రాంతాలు ఇంకా పట్టణాల్లోని వెనకబడిన వర్గాలు ఇంకా పేద కుటుంబాలకు చెందిన యువతకు శిక్షణ కార్యక్రమాలు అందించడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
1: సార్, మనము ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే మనం అందిస్తున్నటువంటి ప్రతి సంవత్సరము 90 బ్యాచ్లు మనము అందిస్తాం సార్. ఈ 90 బ్యాచ్ల్ని జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు అన్ని గ్రామాలు కవర్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రజలకు తెలిసి మనం అక్కడికి అందించడంలో డిఆర్డీఏ తరపు నుంచి ఎస్ఎస్జీల్ని అలాగే ఎన్జిఓల్ని అలాగే మీలాంటి మీడియాని దాంతోపాటు అనేక మంది వాలంటీర్లతో పాటు మా శిక్షణ సిబ్బంది కూడా వెళ్ళి గ్రామాలలో పరిచయం చేస్తున్నాం. దాంతోపాటుగా సోషల్ మీడియాలో కూడా మనము ప్రజలకి చేరువేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మన దగ్గర ఒకసారి శిక్షణ పొందిన వాళ్ళు కూడా ప్రచారకర్తలుగా ఉన్నారు.
0: చాలా సంతోషం సార్. మరి మహిళల నైపుణ్యాభివృద్ధికి జన్ శిక్షణ సంస్థ ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది? అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఏంటి?
1: సార్, ఇక్కడ మనకి చాలా వరకు మహిళలు వివాహం తరువాత కొంతమంది ఏదో ఒకటి నేర్చుకుని 10 రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళ కుటుంబానికి చేదోడు బాధుడుగా ఉండాలని కోరుకున్న అటువంటి శిక్షణ పొందడానికి ఎన్నో రకాల అడ్డంకులు ఉన్నాయి. ఊరు వదిలి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కువ రోజుల పాటు సంసారాన్ని కానీ కుటుంబాన్ని వదిలి బయట వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళు, ఫీజులు కట్టలేక లేకపోతే కొన్ని రకాలైనటువంటి బిడియము ఇటువంటి విషయాలతో కుటుంబం నుంచి కూడా సరైన మద్దతు లభించిన వాళ్ళు బయట వెళ్ళడానికి, అటువంటి వాళ్ళందరికీ కూడా మన జేఎస్ఎస్ తరఫున అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించి శిక్షణ అందిస్తున్నాం. మనం గమనించినట్లయితే దేశవ్యాప్తంగా జేఎస్ఎస్ తరఫున అందిస్తున్నటువంటి శిక్షణలో 82% మంది మహిళలే ఉంటున్నారు. మహిళలకే పూర్తిగా కేటాయించి వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఈవెన్ చిన్నపిల్లలు ఉంటే తీసుకొచ్చుకొని క్రష్ లాంటిది కూడా మన దగ్గర పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం.
0: చాలా సంతోషం సార్. మరి ఇప్పుడు ఈ స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి జేఎస్ఎస్ ఎలాంటి శిక్షణ ఇంకా మార్గదర్శకత్వం అందిస్తుంది?
1: సార్, స్వయం ఉపాధి చేసుకోవాలనడానికి మన దగ్గర ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోర్సుల్లో కూడా 2 రకాల సపోర్ట్ మనం అందిస్తున్నాం. ఒకటి, నేరుగా శిక్షణలో భాగంగా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. కొన్ని కోర్సుల నుంచి 30 నుంచి 40% డ్యూరేషన్ ఈ ఎంప్లాయబిలిటీ మీదనే ఉంటుంది. దాంతో పాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మనము వాళ్ళకి కొంత గైడెన్స్ ఇస్తున్నాం. ఉదాహరణకి ఉద్యమ సర్టిఫికెట్ లాంటివి పొందడం ఎలా, బ్యాంకుల దగ్గర నుంచి ఎలాంటి రుణ సౌకర్యం పొందొచ్చు, దీంతో పాటు మనం కొంతమంది బ్యాంకర్స్ కూడా పిలిపిస్తుంటాం. మనకి ఈ ఉపాధి కోరుకున్నటువంటి శిక్షకులకి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ఒక కస్టమర్తో ఎలా నడుచుకోవాలి, టైం మేనేజ్మెంట్, కాస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాం. అంటే ఇక్కడ హార్డ్ స్కిల్తో పాటు వృత్తి శిక్షణతో పాటు ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా జోడించి మనం అందిస్తున్నాం సార్.
0: సరే, అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి శిక్షణ అనంతరం కూడా మీరు వారి వ్యాపారాలు ప్రారంభించేందుకు మీ తోడ్పాటు అందిస్తున్నారని తెలియజేశారు. మరి ఈ బ్యాంకు రుణాలు, ఈ ప్రభుత్వ పథకాలు లేదా ఈ ఆర్థిక సాయం వారికి అందేలా మీరు ఎటువంటి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు, ఆ సమన్వయం ఎలా కల్పిస్తున్నారు?
1: సార్, ప్రతి జన్ శిక్షణ సంస్థలోనూ లైవ్లీహుడ్ సెల్ అని ఒక విభాగాన్ని క్రియేట్ చేశారు. దాంట్లో కొంతమందిని మనం పూర్తిగా డెడికేటెడ్ స్టాఫ్ ని ఉంచాం. వీళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ పొందిన తర్వాత వాళ్ళు స్వయం ఉపాధి పొందాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు, హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ ని వాళ్ళు అందిస్తారు.

0: దీంతో పాటు మనము వివిధ బ్యాంకుల్ని అలాగే వివిధ ప్రభుత్వ స్కీములు కూడా మనము అనేక రకాల డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలుచుకొచ్చి వీళ్ళకి మనం అవగాహన కల్పిస్తూ ఉంటాం.
1: సార్, మరి ఈ జేఎస్ఎస్ లో శిక్షణ పొందిన వారికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ పరిశ్రమలతో గాని ఈ ప్రైవేట్ సంస్థలతో గాని నీకేమైనా భాగస్వామ్యం ఉందా వాళ్ళతో?
0: సార్, మనము కొన్ని రకాల రెగ్యులర్ సెక్టార్స్ లో జేఎస్ఎస్ పనిచేస్తూ ఉంది. ఉదాహరణకి అపారల్ సెక్టార్, అదేవిధంగా బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్. ఇక్కడ అపారల్ సెక్టార్ లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి కొన్ని కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీస్తో కావచ్చు నేరుగా మనం అవగాహన కలిగి ఉన్నాం. ఎవరైతే ఉద్యోగార్థులుగా ఉంటారో అక్కడ పోయి పనిచేయడానికి సిద్ధపడుతుంటారో వాళ్ళకి మనం రెఫరెన్స్ సర్వీసెస్ అందిస్తున్నాం. వాళ్ళని ఆ కంపెనీ యజమానాల్ని కానీ ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తుల్ని కూడా పిలుచుకొచ్చి వాళ్ళ విధి విధానాలు, వాళ్ళకి ఏమైతే జీత భత్యాలు ఆఫర్ చేస్తారు అలాంటివి కూడా మనము వీళ్ళకి కోర్సు జరుగుతున్న సందర్భాలలోనే మనము వీళ్ళ దగ్గర పెడుతున్నాం. దాంతోపాటు చాలా కంపెనీస్ మన జేఎస్ఎస్ తరఫు నుంచి శిక్షణ పొందిన వాళ్ళకి కొంత పర్సంటేజ్ అదనంగా కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఈ విషయంలో ఒకే పని చేస్తున్నప్పుడు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్లోను, ఇంకోటి ఏమంటే ఉత్పాదకత పెంచే దాంట్లో వాళ్ళు గుర్తించి మన దగ్గర ట్రైనింగ్ అయిన వ్యక్తులకి కొంత ఇన్సెంటివ్ రూపంలో అందిస్తున్నారు సార్.
1: చాలా సంతోషం సార్. మరి చివరగా ఈ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందాలని ఆశిస్తున్న యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత ఇంకా మహిళలకు మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
0: చాలా ముఖ్యమైన అంశం. మన జేఎస్ఎస్ తరఫున మీరున్నటువంటి గ్రామీణ ప్రాంతమైనా కావచ్చు, ఎలాంటి ప్రాంతమైనా కావచ్చు, అక్కడికి దగ్గరకి తీసుకొచ్చి మీరు నచ్చిన కోర్సుల్లో మేము అందివ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు మీకు ఫీజ్ అన్నది ఆల్మోస్ట్ చాలా మందికి వర్తించదు. అలాగే మీ వీలైన సందర్భంలో మీరు నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకున్న విద్య కూడా మీరు అటు ఉద్యోగార్థికైనా వెళ్ళొచ్చు, లేకపోతే స్వయం ఉపాధికైనా మీరు వాడుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా శిక్షణ పొందండి, మరింత జీవితాన్ని మెరుగ్గా తీర్చుకునే విధంగా తయారకండి అని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.
1: ధన్యవాదాలు సార్. మరి ఈ నైపుణ్యాభివృద్ధి కేవలం ఉపాధి కల్పించే కార్యక్రమం మాత్రమే కాదు, అది ఆత్మ నిర్భర్ భారత్ నుంచి వికసిత భారత్ వైపు భారత ప్రస్థానాన్ని వేగవంతం చేసే మహత్తర సాధనమని మీ మాటల ద్వారా అర్థమైంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి జనశిక్షణ సంస్థ ద్వారా ఎటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఎంతో సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు సార్.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ప్రిచి. హలో ప్రిచి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 MHz పై శ్రోతలు మెచ్చిన పాటలు మన హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమంలో. మరి లేట్ చేయకుండా నేను చెప్పే మా వాట్సప్ నెంబర్ని నోట్ చేసుకొని మీ పేరు, ఊరు, చిత్రం పేరు, చిత్రంలోని పాట పేరు మాకు వాట్సప్ ద్వారా పంపినట్లయితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. వింటూనే ఉండండి 102.7 MHz పై హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం. మీ పూర్తి వివరాలు పంపించవలసినటువంటి మా ఫోన్ నంబర్ 7901084415. నంబర్ మరోసారి 7901084415. ఈ నంబర్కి మెసేజ్ చేసి మీ పూర్తి వివరాలు పంపినట్లయితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. వింటూనే ఉండండి 102.7 MHz పై హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు ఇప్పుడు వింటారు. మొదటగా శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్కారం అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి. మేడం గుడ్ ఈవినింగ్ అంటూ రాసుకొచ్చారు. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. మన శంకర వరప్రసాద్ చిత్రంలోని మీసాల పిల్ల సాంగ్ మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్,

స్నేహ భాను జైనోద్దోన్, అలాగే ఆవేద ఆయిషా ప్రత్యేక అభినందనలతో రిక్వెస్ట్ చేస్తున్నారు. మన శంకరవర ప్రసాద్ చిత్రంలోని బ్యూటిఫుల్ సాంగ్ మన హాలోభిరుచి వాట్సప్ కార్యక్రమంలో మొదటి పాటగా ఇప్పుడు వింటారు. పాడిన వాళ్ళు ఉదిత్ నారాయణ్ అండ్

0: అలో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై హలో విరుచి. వాట్సప్ కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటూ ఉన్నారు. మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. సింహపురి ఆకాశవాణి సిబ్బందికి నమస్కారాలతో గుడ్ ఈవినింగ్, మా కోసం ఏదైనా పాటని ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కోడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ కోరుతున్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత, గుడ్ ఈవినింగ్ మేడం, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. కోరుతున్న శ్రోతలు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కోరుతూ ఉన్నారు. అలాగే మరొక శ్రోత, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. అనంతపూర్ నుంచి మహేష్ కోరుతున్నారు. అలాగే నెల్లూరు జిల్లా కొడలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీర్, టీ స్టాల్స్, అమీర్, చాబాషా, హోటల్స్, బాబురావు, రవి, నటరాజ్, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ మాల్యాద్రి, పరంధామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్, వీళ్ళంతా కూడా మా కోసం ఏదైనా ఒక మంచి

మరి ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. వీరు గుడ్ ఈవినింగ్ మ్యామ్ అంటూ రాసుకొచ్చి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, మా కోసం హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో పుష్ప 2 చిత్రం నుంచి ఇతను ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్ సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్, ఉన్న వెంకటేశం, శివకోటి శేఖర్. తప్పకుండానండి, మీ అందరి కోసం కోరుతున్న శ్రోతలందరి కోసంగా పుష్ప 2 చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, విందాం.

శ్రోతులకు గమనిక. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 4 బీటెక్ కోర్సులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఆమోదం పొందిన కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ ఏఐఎండిఎస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీయూ ఉన్నాయి. ఈ సందర్భంగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఆధునిక సాంకేతిక విద్యకు ప్రాధాన్యమిస్తూ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకు 4 నూతన బీటెక్ కోర్సులను అనుమతి ఇవ్వడం ఆనందదాయకమని తెలిపారు. భవిష్యత్ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థులకు అత్యుత్తమ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను విశ్వవిద్యాలయం కల్పిస్తోందని వారు తెలిపారు. విద్యార్థులు, విద్యార్థినుల కోసం ప్రత్యేక హాస్టల్ వసతి, ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్, బస్సు రవాణా సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్లు, అత్యాధునిక కంప్యూటర్ సెంటర్, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలలు, విశాలమైన క్రీడా మైదానాలు, అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపక బృందంతో కూడిన ఉత్తమ విద్యా వాతావరణం అందుబాటులో ఉంటుందని వివరించారు. విద్యార్థులకు ముఖ్య గమనిక, విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు కోర్సులు సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ. పూర్తి వివరాల కోసం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. వెబ్సైట్ www.vsu.ac.in. మరింత పూర్తి సమాచారం కోసం సంప్రదించవలసినటువంటి మొబైల్ నంబర్ 9059676703. వెంటనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు మీరు ఇంతవరకు విన్నారు. వెంటనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై.

0: హలో అభిరుచి.
1: ఇంతటితో ఈనాటి హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం సమాప్తం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఏ దేశమైనా సమృద్దిగా అభివృద్ది చెందాలంటే పౌరులు ఆరోగ్యంగా ఉండటం అత్యంత అవసరమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు తీసుకున్న చర్యలపై ప్రధానమంత్రి సమీక్ష జరిపారు. పౌరుల ప్రయోజనాలను కాపాడే చర్యలను వేగవంతంగా అమలు చేయడానికి, పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక సమగ్ర సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ప్రధాని పిలుపునిచ్చారు. అదేవిధంగా నావికులకు, వారి కుటుంబాలకు సకాలంలో సమాచారం, అత్యవసర సహాయం, కౌన్సిలింగ్ అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రబీ సీజన్కు కావలసిన ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగంపై ఈ సమావేశంలో చర్చించారు.

0: ఎరువుల సరఫరాకు ఎటువంటి విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఘర్షణల వల్ల దేశ పౌరులపై, అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని ప్రధానమంత్రి సూచించారు. జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందేమాతరం గేయానికి కూడా చట్టబద్దమైన రక్షణ కల్పించేందుకు ప్రవేశపెట్టిన జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఈరోజు ఆమోదించింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం 1971ని మరింత సవరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం కింద నేరాలకు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించే అవకాశముంది. బిల్లుపై జరిగిన చర్చలో నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ, ఈ బిల్లు కేవలం ఒక చట్టసభ సవరణ మాత్రమే కాదని, ఇది భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, జాతీయ అస్తిత్వానికి, దేశ స్వాతంత్ర్య సంగ్రామ ఆదర్శాలకు ప్రతీక అన్నారు. వందేమాతరం గేయం దేశ స్వాతంత్ర్య సమరయోధులకు నిరంతర ప్రేరణగా నిలిచిందన్నారు. అంతకుముందు చర్చలో పాల్గొన్న డిఎంకే పార్టీ ఎంపీ కె కనిమొళి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ఈ బిల్లు దేశ ప్రజలను విడదీస్తుందన్నారు. బిల్లుకు మద్దతు తెలుపుతూ బీజేపీకి చెందిన సంబిత్ పాత్ర మాట్లాడుతూ, ఈ చట్టం అత్యంత కీలకమైనదన్నారు. జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్ల సందర్భంగా గతేడాది నవంబర్ నుండి కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా జాతీయ స్థాయి వేడుకలను నిర్వహిస్తోందని చెప్పారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం లోక్సభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలోని విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ బిల్లు ఉదాహరణ అని చెప్పారు. కొత్త చట్టం ప్రకారం ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత 2 నెలల్లోపు విచారణను, 3 నెలల్లోపు విచారణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. పేపర్ లీకేజీలు చాలా తీవ్రమైన సమస్య అని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో, అనేక రాష్ట్ర ప్రభుత్వాల్లో, కేంద్రంలోని మునుపటి ప్రభుత్వాల హయాంలో కూడా ఇటువంటి సంఘటనలు నమోదయ్యాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ బిల్లుపై చర్చ కోసం 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ తెలిపారు. విపక్ష పార్టీ నేత మల్లికార్జున ఖర్గే చర్చను ప్రారంభిస్తూ, కొత్త బిల్లులో ప్రభుత్వం కేవలం పైపైన మార్పులు మాత్రమే చేసిందని, ప్రతిపాదిత సవరణలు పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి సమర్థవంతంగా పనిచేయవన్నారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషులుగా తేలిన నేరస్తుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా పలు కీలక నిబంధనలు ఉన్నాయి. సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన ఐఏఎస్వి త్రివేణి మహిళా నౌకాయాన బృందంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ముఖాముఖిగా మాట్లాడి వారి అసాధారణ సాధనను, పట్టుదలను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ సాహసయాత్ర ద్వారా ఈ బృందం సముద్రాలను జయించడమే కాకుండా సంక్లిష్టమైన మిలిటరీ కార్యకలాపాలను మహిళలు నిర్వహించగలరా అనే ప్రశ్నించే పాతకాలపు ఆలోచనలను సైతం తిప్పికొట్టిందని రక్షణ మంత్రి చెప్పారు. ఈ విజయం దేశంలోని ప్రతి మహిళకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. వీరి విజయం మరింత మంది యువతులను సవాళ్లను అధిగమించేలా, దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యేలా ప్రోత్సహిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తూ,
1: आज आप सबसे मिलने के बाद और आपका जो अनुभव रहा है उसको सुनने के बाद इस आयु में भी मेरी हौसला अफजाई हुई है कि इंसान के पास यदि फर्म कन्विक्शन है वो अपनी जिंदगी में किसी भी लक्ष्य को हासिल कर सकता है. और आज आपको अपने सामने पूरी तरह से सुरक्षित मुस्कुराते हुए बुलंद हौसले के साथ जब मैं देख रहा हूँ तो मुझे बहुत ही सुखद अनुभूति हो रही है.
0: आकाशवाणी जातीय वार्ता వింటున్నారు. దేశంలో సెమీకండక్టర్ తయారీని బలోపేతం చేయడానికి, స్వయం సమృద్ద సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ను నిర్మించడానికి ప్రభుత్వం 127,500 కోట్ల రూపాయల ఆమోదిత నిధులతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ను ఆమోదించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన సిఐఐ సెమీకండక్టర్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆత్మ నిర్భర్త ముందుకు తీసుకువెళ్లడం అనే సదస్సులో ఆయన ఈరోజు మాట్లాడారు. ఈ పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం విధానపరంగా కట్టుబడి ఉందని, ప్రస్తుత కార్యక్రమాలు అంతర్జాతీయ సెమీకండక్టర్ రంగంలో భారత స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు. నషాముక్త భారత్, వికసిత భారత్ 2047 లక్ష్యాలను సాకారం చేసేందుకు ఆగస్టు 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీ తెలిపారు. ఈరోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన అనుబంధ ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చేందుకు ఆధ్యాత్మిక సంస్థలు

0: కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, మైభారత్ యువత అంతా ఒకే వేదికపైకి వస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని యువత ఎక్కువగా మత్తు పదార్థాల బారిన పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేశమైనా సమృద్దిగా అభివృద్ది చెందినదిగా మారాలంటే పౌరులు ఆరోగ్యంగా ఉండటం అత్యంత అవసరమని మనసుకు మాండవి పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీ నాటికి దేశంలో 10,58,00,000 ప్రధానమంత్రి ఉజ్వల యోజన కనెక్షన్లతో సహా మొత్తం 33,13,00,000 గృహ వినియోగ ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారని పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి లోక్సభలో తెలిపారు. దేశంలోని గృహాలకు సరసమైన ధరలకే ఎల్పీజీ లభ్యతను ప్రభుత్వం నిర్ధారిస్తోందని, ఇందుకోసం ప్రభుత్వ రంగ చమురు మార్కెట్ కంపెనీలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 22,000 కోట్ల రూపాయలు, అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరాలలో 30,000 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంటు భవనంలో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన చర్చలు రెండు రాష్ట్రాల్లో నెలకొన్న ప్రస్తుత వరద పరిస్థితులపైనే ప్రధానంగా సాగాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. అక్కడి సవాళ్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూనే ఉంటుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్క్వాష్ క్రీడకు సంబంధించి కెనడాలోని ఆంటోరియాలో జరుగుతున్న స్క్వాష్ జూనియర్ టీమ్ ఛాంపియన్షిప్ లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో 5వ సీడ్ భారత పురుషుల జట్టు 2-1 తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి సెమీస్ కు చేరింది. తదుపరి మ్యాచ్ లో భారత పురుషుల జట్టు జపాన్ను ఓడించి సెమీఫైనల్ చేరిన అమెరికాతో తలపడనుంది. వాతావరణం. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. తీర ప్రాంత దక్షిణ అంతర్గత కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కొంకన్, గోవాలలో రేపటి వరకు ఇవే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా ఈరోజు మధ్య మహారాష్ట్ర, తెలంగాణ, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తూ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఏ దేశమైనా సమృద్దిగా అభివృద్ది చెందాలంటే పౌరులు ఆరోగ్యంగా ఉండటం అత్యంత అవసరమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పాత తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆడదాని అదృష్టం ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సి నారాయణరెడ్డి గీతం

0: ಕೊಟ್ಟಿರ ತಲೆಯಲ್ಲಿ ನಿಧಿ ಚಿನ್ನೋಡಿ ಬಂಡಿ.
1: గాజుల కృష్ణయ్య చిత్రమండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, గీత రచన ఆత్రేయ.

మీరింత వరకు పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో పార్లమెంటులో ప్రశ్నోత్తరాల రికార్డింగ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.